0: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
1: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 or email at admin@radiosurabhi.com.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: అయ్యా అందరికి నమస్కారం. నా పేరు ధీరజ్. నేను యూజువల్ గా వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటానమాట. ఎవరైతే కొత్తగా ట్యూనింగ్ అయినరో మీరు వింటున్నారు FI విత్ ధీరజ్ ఓన్లీ ఆన్ రేడియో సురవి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తాం పచ్చిగా చెప్పాను అంటే మీ దోస్తు గాని లెక్క. మీరు అడగొచ్చు, అరే ఎట్లాంటి వాళ్ళు ఈ షో వినచ్చుతావై అని మీరు అడగొచ్చు. లెట్ మీ టెల్ యూ దిస్, లైక్ జనాలు బేసికలీ మూడు కేటగిరీలు. ఒకడు వెంకటేశ్వర వైన్స్ వెళ్ళటోడు, రెండు వెంకటేశ్వర గుడికి వెళ్ళటోడు, మూడు అడ్డుగాకుండా ఇటుగాకుండా నా లెక్క చౌరస్తాలో కూర్చొని ఏం చేయాలా అని ఆలోచించటోడు. సో ఈ మూడు రకాల జనాలను కేటర్ చేయడానికి, కూర్చోబెట్టి వినిపించడానికి, మాట్లాడడానికే మన షో అన్నమాట. ఇది ఇది పాయింట్. ఇవాళ ధీరజ్ గారు ఏం పాయింట్, ఐ మీన్ ఏ టాపిక్ తీసుకొచ్చిండు అని అంటే, ఒక పుస్తకం చదివిండు. ఇట్స్ కాల్డ్ హౌ టు రీడ్ పర్సన్ లైక్ ఎ బుక్. ఆ బుక్ లో నుండి దొబ్బేసిన పాయింట్, ఐ మీన్ కొట్టేసిన తస్కరించిన కొన్ని పాయింట్స్ ని మన రామాయణం లోపల వాల్మీకి గారు హనుమాన్ని ముఖ్య పాత్రలాగా పెట్టి ఎట్లా చూపించిండ్రు అనే దాని గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ఇప్పటికైతే మీరు ఈ పాట వినేసి వచ్చేయండి, మనం మెల్లగా టాపిక్ లోకి వెళ్ళిపోదాం.

మంచి పాట విన్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న ప్రకటనలోకి వెళ్దాం. సో మన ప్రతి దేశంలో యుద్ధ వీరులు ఉంటారు, రైట్? ఆ యుద్ధ వీరులను వాళ్ళని గుర్తింపుగా ఒక రోజు ఉంటది. అట్లా మన అమెరికా దేశం లోపల May 25 ఇస్ లైక్ ఎ స్పెషల్ సెలబ్రేషన్ దట్ ఈస్ డెడికేటెడ్ టు అవర్ వార్ హీరోస్. సో ఈసారి మన మదిరా అండ్ మసాలా వారు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ గివింగ్ దిస్ 15% డిస్కౌంట్. లైక్ మీరు 4 or more గెస్ట్ తోటి వెళ్తే దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ 15% డిస్కౌంట్ అండ్ యూ కెన్ రిసీవ్ ఎ ఫ్రీ అపెటైజర్ అండ్ డిజర్ట్. అది వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో లంచ్ బఫే అవర్స్ కూడా ఉంటున్నాయి. అండ్ వెటరన్స్ కి, ఎవరైనా వెటరన్స్ ఉంటే, దే హ్యావ్ దిస్ 1+1 కాంప్లిమెంటరీ బఫే ఆఫర్. అంటే మీరు ఒక్కరు వెళ్తే మీ వైఫ్ కూడా మీ పేరు మీద తినొచ్చు. సో లంచ్ సర్వ్డ్ ఫ్రమ్ 11:30 to 3 PM అండ్ డిన్నర్ 6 to 11 అట. సో మీరు పొద్దున్న జల్దీ తిన్నా లేట్ గా తిన్నా మీ క్యాటర్ అయ్యేటట్టు సెట్ టైం ఉంది, 11:30 to 3 అండ్ 6 PM to 11 PM. అండ్ మదిరా అండ్ మసాలా ఒకవేళ మీకు ఇంకా లొకేషన్ తెలియకపోతే మీకు చెప్తున్నా, 1900 మార్కెట్ ప్లేస్ బొల్వార్డ్ ఎర్వింగ్, ప్లీజ్ క్యారీ ఎ వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ టు అవైల్ దీస్ ఆఫర్స్. సో మీ ఐడి కార్డ్ దగ్గర పెట్టుకోండి, మిలిటరీ ఐడి కార్డ్. మీ అందరికి రేడియో సర్వీస్ తరపున జోహార్లు. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మన యుద్ధ వీరుడు కూడా ఒకరు ఉన్నారు, ఆయననే హనుమంతుడు. ఈ పాట్రిక్ కింగ్ అనే ఒక ఆథర్ హూ ఇస్ లైక్ ఎ సైకాలజిస్ట్ ఇన్ వెస్టర్న్ వరల్డ్, ఆయన మన లైక్ సైకాలజీ గురించి చెప్పాడు, హనుమంతుడి గురించి ఆయన చెప్తాడు కానీ ఆ పుస్తకం లోపల నుండి కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి ఏర్కొని నేను మన రామాయణం లోపల కొన్ని ఇన్స్టెన్సెస్ తోటి కోరిలేట్ చేద్దామని నా షో ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఎట్లెళ్తుందో చూద్దాం. ఇప్పటికైతే ఒక పాట వినేసి వచ్చేద్దాము, దాని తర్వాత మనం ఇలాగే టాపిక్ లోకి వెళ్దాము.

యా అయితే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని అనుకుంటా ఉండే. మన మొత్తం ఎసెన్స్ ఆఫ్ రామాయణ్ ఎవరి వల్ల వస్తుంది అని అంటే, ఆఫ్కోర్స్ రాముని వల్లనే, అది వేరే విషయం. బట్ ఫర్ నౌ లెట్స్ అస్యూమ్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్

అది ప్రేమతోటి గెలవచ్చు, యుద్ధంతోటి గెలవచ్చు, వినాశనంతోటి కూడా గెలవచ్చు. రావణాసుడి ఇంటెంట్ ఏంటి అని అంటే, నేను యుద్ధం ఇంకా వినాశనంతో అందరూ నా వల్ల పీపుల్ హ్యాస్ టు బి స్కేర్డ్, ఇది ఆయన ఇంటెంట్. పాపం శివుడు ఏం చేస్తాడు, శివుడు అమాయకుడు, నా లెక్కనే బోళాశంకర్, నా లెక్క అంటే మన లెక్కనే బోళాశంకరుడు. ఆయన ఏం చేస్తాడు, అచ్చా నువ్వు పూజ చేసినావు కదరా భయ్, నేను నీకు ఇచ్చేస్తున్నా తీసుకో. ఈయన ఏమిచ్చేస్తాడు మళ్ళా, ఆయన వేసుకున్న గోల్డ్ లేకపోతే పైసలో కాదు, నా ఆత్మలింగాన్ని నీకు ఇస్తా, పండగ వేసుకోపో అని అంటాడు. అయితే శివుడు ఎంత బోళాశంకరుడు అయినా, అఫ్కోర్స్ హీ హ్యాస్ సమ్, దాంట్లో ఏమంటారు, కండిషన్స్ ఉంటాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ అని అంటారు. ఆ కండిషన్స్ ఏంది అనేది మనం ఈ పాట తర్వాత విన్నాం. అండ్ ద బ్యూటీ ఇస్ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ రామాయణ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ స్టోరీ అని చెప్పడానికే ఇందాక ఒక పాట పెట్టిన. ఆ పాటలో ఒక లిరిక్ ఉంటది, దేవ శ్రీ గణేష పాటలో ఎట్లుంటది, ఎక్ చింగారి ప్రతిశోధసే కడి రావణ్ కి లంకా జలే. ఈ పాట ఉంటది ఎక్కడ అంటే, చరణంలో, తెరి మహిమా కి ఛాయా తలే కాలి కేరాత్ కి పయ్యా చలే, ఏ చింగారి ప్రతిశోధసే కడి రావణ్ కి లంకా జలే. ఈ ప్రతిశోధ్ అనేది ఏదైతుంటుందో దాన్ని హనుమంతుడు ఎట్లా కవర్ చేస్తాడు, వినాయకుడికి హనుమంతునికి లింక్ ఏంది, ఇదంతా మనం కవర్ చేస్తాం అన్నమాట. ఇప్పటికైతే కొంచెం లెంత్ ఎక్కువైంది, పాట వినేసి వచ్చండి.

0: యప్. సో మనం మళ్ళా కథలోకి వెళ్ళిపోదాం. సో మీకు ఇప్పుడు రెండు కథలు చెప్తాం. ఒకటి ఫ్రమ్ ద సైకాలజికల్ పర్స్పెక్టివ్, రావణాసురునికి ఎట్లా అంటే, అంటే ఆయననే కాదు నీలాంటి నాలాంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా వి హ్యావ్ దిస్ వాలిడేషన్ ఫోబియా అనమాట. అంటే ఒక 10 మంది ఉన్నారనుకో, 8 మంది ఆర్ 9 మంది ఆర్ ఇఫ్ పాసిబుల్ 10 మంది, 10 మంది నన్ను ఈదర్ అరే నా గురించే మాట్లాడుకోవాలి, ఆర్ నన్నే దేకాలి, ఆర్ నాకే భయపడాలి అని ఒక గర్వానికి రిలేటెడ్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇట్స్ రిలేటెడ్ టు ప్రైడ్. అకార్డింగ్ టు ఆనంద్ నీలకంఠన్ పాయింట్ ఏంటి అని అంటే, చిన్నప్పుడు రావణాసురునికి వాళ్ళ ఫ్యామిలీకి బాగా అన్యాయం జరిగింది, బికాస్ ఆఫ్ విచ్ హీ వాంటెడ్ టు టేక్ రివెంజ్ అగేన్స్ట్ కుబేరా. ఇది పాయింట్, దాని కొరకు అది చేస్తారు. అకార్డింగ్ టు వాల్మీకి రామాయణం అట్లా లేదు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్ కదా. వాల్మీకి రామాయణంలో ఎట్లుంటది అని అంటే, రావణాసురునికి అంటే బేసికలీ రాక్షసులు కదా, రాక్షసుల ప్రవృత్తి ఏంది, అన్యాయం జరిగినప్పుడు అదే ఇట్లా మాట్లాడి తెగ్గొట్టుకోవచ్చు అని ఒక పాయింట్ మర్చిపోయి వాళ్ళ వైఫ్ మీద మనవాడు ఎయిమ్ చేస్తాడు. నువ్వు యుద్ధం చేసావు అంటే కుబేరునితో చేయి, అది చేయి అయిపో, ఐ మీన్ చంపేదంటే చంపే, అది చేసుకోవచ్చు. వైఫ్ గురించి అది చేసేసరికి అక్కడ నుండి హీ కైండ్ ఆఫ్ బికేమ్ ఏ ఉమెనైజర్. ఇది పాయింట్ నెంబర్ 1. ఈ ఉమెనైజర్ అయ్యే ఆస్పెక్ట్ లోపల ఆయన ఎన్ని వేదాలు నేర్చుకున్నాడో, ఎంత భక్తి ఉన్నదో అంతా పక్కకుపోయింది, శివభక్తి కూడా దొబ్బింది అనమాట. మళ్ళా కమింగ్ బ్యాక్ టు ద సేమ్ టాపిక్ కాల్డ్ వాలిడేషన్ అక్కడికి వచ్చింది. ఇప్పుడు మన గోకర్ణ కథకు వద్దాం. గోకర్ణ కథ ఏంటి అని అంటే, శివునికి ధ్యానం చేస్తే శివుడు అమాయకంగా ఆత్మలింగం ఇస్తాడు, బట్ కండిషన్ చెప్తాడు. ఏంది అని అంటే, నువ్వు ఎక్కడన్నా అది భూమి మీద పెట్టినావు అనుకో, కథం అలా అయిపోయింది. సో వీ నో ద స్టోరీ రైట్. ఇందాక చెప్పినాం కదా, ఈయన బాగా వేదాలు చదివిండు, వేద పండితుడు, భక్తి పరాయణుడు. ఈయన ఏం చేస్తాడు, సాయంత్రం అయింది, అయ్యో సంధ్యవర్చుకోవాలని చెప్పి సంధ్యవర్చుకుంటాడు. అప్పుడు మన గణేష వినాయకుడు వస్తాడు. వినాయకుడు రాగానే, నాకు హెల్ప్ చేయాలి బాబు, నేను పిపర్మెంట్ ఇస్తావు, నువ్వు ఈ ఆత్మలింగాన్ని కొంచెం సేపు పట్టుకో, అస్సలు భూమి మీద పెట్టకు అని అంటే, వినాయకుడు ఏం చేస్తాడు, సరే అంకుల్ నువ్వు వెళ్ళి సంధ్యవర్చుకోనరా, నేను భూమి మీద పెట్టా అని అంటాడు. కాకపోతే ఈయన కూడా ఇంకో కండిషన్ పెడతాడు. మన కోడ్లు ఉంటది కదా, ఇఫ్ కండిషన్ కి ఎల్స్ కండిషన్ అన్నట్టు, ఇందులో ఎల్స్ ఇఫ్ కండిషన్ పెడతాడు వినాయకుడు. ఏమంటాడు అనంటే, నేను 3 సార్లు పిలుస్తా ఫర్ లూప్, 3 సార్లు పిలిచి నువ్వు ఒకవేళ పలకకపోయినావు అనుకో, నేను ఇక్కడనే పెట్టేస్తా అని అంటాడు. అయితే ఈడెక్కడరా అని చెప్పి మనోడు వెళ్ళిపోతాడు, వెళ్ళి సంధ్యవార్చుకుంటాడు. ఈయన వెళ్లే గ్యాప్ లోనే పిలుస్తాడు, అంకుల్ అని కథం, ఆయన అక్కడ పెట్టేస్తాడు కథం, ఆ లింగం అక్కడనే ఉండిపోతుంది. ఈ రావణాసురుడు సగం సంధ్య లోపల నీళ్ళు అక్కడనే వదిలేసి అర్ఘమియకుండా ఉరుక్కుంటూ వచ్చి పాపం వినాయకుడిని నుదుటి మీద కొడతాడు, చిన్న బేబీ అని చూడకుండా కూడా. మీకు అందుకనే కొన్ని ఏరియాలలో ఎస్పెషల్లీ కర్ణాటక, కేరళలో యా వినాయకుని నుదుటికి ఇట్లా ఒక డెంట్ ఉంటది, అంటే ఒక బొడుపు లెక్క ఉంటది అనమాట. ఈ కథ దానికి సంబంధించింది. సో అప్పుడు అరే నీకు ఇప్పుడు కాదురా, ఒక కొన్ని ఏళ్ళు అయినాక నీకు చుక్కలు కనిపెట్టేటోడు ఉంటాడు, మా ఆవిడ వస్తాడు, నీకు చుక్కలు కనబడతాయిరా అని పాపం వినాయకుడు చిన్న బేబీ ఏడుస్తాడు. ఏడిచేసరికి ఏడ్చాలేదు, నువ్వు నాకు చెప్పేది ఏంది, నా శక్తి ఏంది, నీ శక్తి ఏంది అని చెప్పి వీడు ఈగోకి వెళ్తాడు. అప్పుడు చూస్తాంగా నేను కూడా ఉంటా, నువ్వు ఏడవతావు నేను ఏడవతా అని అక్కడ రివెంజ్ ప్లాన్ చేస్తాడు. ఆ రివెంజ్ ని ఎవరు కంప్లీట్ చేస్తాడు, ఆఫ్ కోర్స్ మన హనుమాన్ అనమాట. అది ఎట్లా చేస్తాడు ఇప్పుడు మనం మెల్లగా మన స్టోరీలోకి వెళ్దాం. ఇది బేసికల్లీ బ్యాక్ స్టోరీ. సో ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ రావణాస్ పతనం ఈజ్ విత్ దిస్ వాలిడేషన్ సిండ్రోమ్. కొంచెం నెత్తెక్కుపోయింది, సారీ.
1: మున్నా వచ్చేస్తా
0: వచ్చేస్తా ఎగ్జాక్ట్లీ ఇట్లనే అంటాడు మనోడు.

0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
2: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: He was wishing Radio Serabi a glorious 5th anniversary and may his success continue. God bless you. My favorite song would be Swagashi Udutarma from Mr. Pallam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana, Mama, they work very hard on this song. So if you can, play it for me. Thank you.

ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే జల్సాలో టైటిల్ సాంగ్ చేసుకుని పోతాడో అట్లా మన హనుమ కూడా పోతాడు. ఇది గుర్తుపెట్టుకోండి, లంకా నగరానికి అట్లెళ్తాడు. మనం దీని దగ్గరికి మళ్ళొద్దాం. ఇప్పుడు మన పాయింట్ ఎక్కడ అంటే ఇంకా రావణాసురుని దగ్గరే ఉన్నాం. ఈ మొత్తం రామాయణ యుద్ధానికి ప్రేరేపించింది ఎవర్రా అని అంటే ఒక ఆవిడ, తన పేరు శూర్పణఖ. మనం ఒకటే పర్స్పెక్టివ్ కాకుండా, వాల్మీకి గారి పర్స్పెక్టివ్ కాకుండా, ఇమాజిన్ చేసుకుని రాసిన ఆనంద్ నీలకంఠన్ గారి పుస్తకం కూడా మనం రీసెర్చ్ చేద్దాం. ఆనంద్ నీలకంఠన్ గారు ఏం చెప్తారు అని అంటే, షీ ట్రిగర్డ్ హిస్ వాలిడేషనల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్సో ఈగో. ఎట్లా అంటే, ఈమె మొత్తం ఫ్యాక్ట్ అక్కడ ఏం జరిగిందో డిస్టార్ట్ చేస్తుంది. అంటే ఈమె రాముడు లక్ష్మణుడి మీద కామవాంఛతో పోయినా అని పక్కకు పెట్టి ఏం చెప్తానంటే, అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నీకే దక్కాలి, నీకు కాకుండా ఇంకేవాడికి దక్కుతుంది, అసలు నువ్వెవరివి, నన్ను చూడు, నేను నీ కొరకు నేను మాట్లాడితే నన్ను ఇట్లా హర్ట్ చేసిండ్రు అని ఎవరు వాల్మీకి రామాయణంలో చెప్తారు. మన ఆనంద్ నీలకంఠన్ గారు ఏమంటారు అని అంటే, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ హిజ్ నేమ్ కరెక్ట్, బట్ ఆనంద్ నీలకంఠన్ గారు ఏమంటారు అని అంటే, ఈ మొత్తం యుద్ధం కేవలం ప్రతిశోధ్ మీద జరిగింది అని అంటారు. దట్స్ ద రీజన్. ఇంకోటి ఒకటి ఉంటుంది, కదంబ రామాయణమో కంబ రామాయణమో తమిళ వాళ్ళు బాగా ఫాలో అవుతారు, దాంట్లో కూడా ఇదే ఆస్పెక్ట్ గురించి మెన్షన్ చేస్తారు. ఓకే, ఇట్లా ఎట్లా అంటే, ఈమె నాకు అన్యాయం జరిగింది అని అదేసరికి మా ఇంటి స్త్రీని ఎట్లా చేస్తావు అన్నట్టు రావణాసురుడు రివెంజ్ తీర్చుకుంటారు అని అంటారు. బట్ రివెంజ్ తీర్చుకుంటా అనే తోడు, మీరు అశోక వనంలో కాన్వర్సేషన్ విన్నప్పుడు, హీ వాంట్స్ టు, నేను అనొద్దు, మా సీతమ్మని ఇట్లా అది చేస్తా ఇది చేస్తా అని అంటాడు. ఎగ్జాక్ట్లీ, ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ హిస్ రావణ తత్వం వాస్, వెన్ యూ హ్యావ్ కామవాంచ నీ ధర్మం పోతుంది, నీ బుద్ధి పోతుంది, నీ తెలివి పోతుంది, అన్ని పోతాయి, లాస్ట్ కి లంక కూడా సంగణ అయిపోద్ది. ఇది గుర్తుపెట్టుకుని మనం మళ్ళా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే మనం మన పాటలోకి వెళ్ళిపోదాము.

అట్లా అక్కడ నుండి రామాయణం మొదలైంది. అండ్ శూర్పణఖ దగ్గర నుండి మనం ఈ పుస్తకానికి ఎట్లా లింక్ చేసుకోవచ్చు అని అంటే, బేసికల్లీ వి సీ లాట్ ఆఫ్ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా. ఎట్లా అంటే దాన్ని నిజం అనుకుని మన లైఫ్ ని మనం ఆల్టర్ చేసుకుంటాం. అంటే సోషల్ మీడియాలో చూసింది నిజం అనుకుని ఇదే అనుకుని మన లైఫ్ ని మనం చేంజ్ చేసుకుని ట్రై చేస్తాం. టు బి ఆనెస్ట్ విత్ యూ, అది బక్వాస్ అన్నమాట. ఇప్పుడు ఎట్లయితే శూర్పణఖ కూడా ఈ వీళ్ళ దగ్గర జరిగింది ఒకటి, అక్కడ చెప్పింది ఒకటి ఎట్లయితే జరుగుతుందో, సోషల్ మీడియాలో కూడా జరిగేది ఒకటి, చూపించేది ఒకటి, చేసేది ఒకటి, ఇదన్నమాట. బట్ వి డోంట్ రియలైజ్ ఇట్ రైట్. ఈమె చేసే నటనకు చూసి మనోడు బాగా ఫీల్ అయిపోయి ఐ హావ్ టు టేక్ ప్రతిశోధ్ అని చెప్పి రావణాసురుడు వెళ్ళిపోతాడు. ఐ మీన్ వెళ్ళి ఈమెను కిడ్నాప్ చేయాలని చెప్పి మారీచున్ దగ్గరికి పోతాడు. ఇప్పుడు మనం మళ్ళా సెకండ్ లెసన్ ఆఫ్ సైకాలజీ చదవాలి. సో నీకు ఒక దోస్తు గారు ఎట్లుండాలని అంటే, హీ హ్యాస్ టు అండర్స్టాండ్ యువర్ ఇంటెంట్, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ యూ డూ రైట్ దేర్ ఈస్ అన్ ఇంటెంట్ బిహైండ్ ఇట్. నీ ఇంటెంట్ నీకన్నా బాగా ఎవరికి తెలుస్తావరా అంటే నీ దోస్తుగానికి. అంటే నువ్వు బయటకు ఒక లెక్కుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జనాల దగ్గరకు పోయినావు అనుకో, ఒక్కొక్కళ్ళ లెవెల్లో ఒక్కొక్క తీరుకుంటావు. బట్ నీ ట్రూ ఎసెన్స్ ఆర్ నీ ట్రూ సెన్స్ నీ దోస్తుగాళ్ళకి ఏ తెలుస్తుంది. ఈ మారీచుడు కూడా రావణాసురుడు చెప్పే బక్వాస్ స్టోరీ విని ఇక్కడ మీ శూర్పణఖ ఏదో నాటకాలు ఆడుతుంది, అది నిజం కాదు. ఐ మీన్ రావణాసురుడి దగ్గరికి వెళ్లే ముందు ఇంకా చాలా కథ నడిచింది, అది మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈయన చెప్తాడు అక్కడ ఆమె వేరే పెద్ద కథ నడిపింది, అది నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, నమ్మినాం అనుకో అస్సాం అయిపోతాం అని. అంటే మన రావణాసురుడు అప్పటికే సీతమ్మ వ్యామోహంలో పడిపోతాడు. సో వ్యామోహంలో ఉన్నోనికి ఎవడేం చెప్పినా అంటే కంటి కనబడదు అనమాట. ఇక నీ సావు మూడింద్రా భయ అని చెప్పి సరే నేను పోతా అని చెప్పి, అంటే మనోడు కండిషన్ పెడతాడు, నువ్వు నా చేతిలో తెస్తావా రాముడి చేతిలో తెస్తావా అని. అంటే నీ చేతిలో వస్తే ఏమొస్తుంది బూడిదే, రాముడి దగ్గర వచ్చినాం అనుకో కనీసం నాకు దాని పేరు ఏమంటే స్వర్గం అని వస్తుంది అని చెప్పి అక్కడికి పోతాను అంటాడు. లెసన్ నెంబర్ టూ, ఇంటెంట్ అర్థం చేసుకునే దోస్తుగాడు మంచి చెప్పినప్పుడు వినాలి. ఇది మన ఐ మీన్ నేను చెప్పట్లే, ఈ పుస్తకం లోపల ప్యాట్రికింగ్ చెప్తాడు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఇంటెంట్, యు హ్యావ్ టు ప్రాపర్లీ గెట్ దట్ ఇంటెంట్. అంటే ఆ ఇంటెంట్ అంటే ఇంటెంట్ ని తెలుగులో ఏమంటారు, బై ఎనీ ఛాన్స్ మన శ్రోతలకు ఎవరికైనా తెలిస్తే యూ కెన్ కాల్ మీ అట్ 9726361966. అండ్ మైథలాజికల్ గా నాకు ఇంకో ప్రశ్న కూడా ఉండింది, రావణాసురుడి వాళ్ళ నాన్నగారి పేరేంటి, ఒకవేళ మీకు తెలిస్తే యూ కెన్ కాల్ మీ అట్ 9726.

0: 6361966. ఇప్పటికైతే ఒక పాట మన సూర్పణఖ గారికి డెడికేట్ చేద్దాం. జస్ట్ లిరిక్ పాట గారు.
1: అందరికీ అదృష్టం దొరకదు సార్, వాళ్ళకి నీకు కావాలి.

0: పత్రిక మీకే ఇద్దామని
1: తీసుకెళ్లి వాడికి.

0: ఏమన్నా తినేలా ఉందా?
1: లేడీస్ రేస్ కి 200 BHP కార్ అవసరం అంటావారా?
2: 200 కాదు, 245 V8 ఇంజిన్, మద్రాస్ లో ఫస్ట్ కార్.
1: కందిని ఫుల్ ఫుటేజ్ చూడాలంటే మెన్స్ రేస్ కి రావాల్సిందే కదా.
2: ఎందుకు? ఇప్పుడే చూద్దాం. నా కార్ తీసుకుని నాతో రేస్ చేయి.
1: ఎవరితో? మీతో. సినిమా కాదు సార్, వదిలేండి, బరువు పోతుంది.
2: అయ్యో పోదులేండి, నేను మరీ అంత ఫాస్ట్ గా వెళ్ళను.

0: నారు ఎన్టీఆర్ శివాజీ గణేష్ డేట్ల కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ వీళ్ళందరూ వెయిట్ చేసేది సావిత్రి డేట్.
1: అయితే గైస్, పాట ముందు నేను ఒక ప్రశ్న అడిగా, ఏంటి అని అంటే రావణాసురుడి వాళ్ళ తండ్రి పేరేంటి. ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అని అంటే, ఇఫ్ యు నో యూ కెన్ కాల్ మీ 9726361966. ఈ ప్రశ్న అడగడం కారణం ఏంటి అని అంటే, ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం కదా ఇంటెంట్, ఆ ప్రశ్న కూడా అడిగిన, వాట్ డూ యూ కాల్ ఇంటెంట్ ఇన్ తెలుగు. ఇంటెంట్ కి అప్బ్రింగింగ్ కి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. అంటే నీ అప్బ్రింగింగ్ ఎట్లుంటే నీ ఇంటెంట్ అట్లుంటది అన్నమాట. అంటే ఎట్లా చెప్పాలి మీకు, నేను ఆలోచిస్తా ఉంటా, అంతలోపు మీరు పాట వినేసి వచ్చేయండి. మన రావణాసురుడు ఇదే లెవెల్లో ఫీల్ అయిపోయి తస్కరించడానికి వెళ్తారు, ఐ మీన్ సీతమ్మని తీసుకురావడానికి వెళ్తారు. తర్వాత ఏమవుతుందో మనం మాట్లాడుకుందాం.

ఎస్, ఇందాక ఇక్కడ ఉన్నా ఇంటెంట్ అంటే ఉద్దేశం. యా, ఈ ఉద్దేశం ఎందుకు కావాలి మీకు, అండ్ దీనికి అప్బ్రింగింగ్ కి, అంటే రావణాసురుడి వాళ్ళ తండ్రి పేరు ఒకరు చెప్పారు, అది తప్పు. రైట్ ఆన్సర్ కొంచెం సేపు అయినాక చెప్తా, బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నో, ఇఫ్ యూ వాంట్ టు ట్రై, యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966. ఇది ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు అరే నాన్న ఇది తప్పు ఇది రైట్ అని చెప్పుంటే మనోడు ఈ లెవెల్ దానికి వచ్చేది కాదు. దీన్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని అట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తే ఇంకా ప్రాబ్లం ఉండేది కాదు. మన వాళ్ళ నాన్న ఏం చేసిండ్రు అని అంటే, పెద్ద ఆయన కంపేర్ చేసాడు మొదలెట్టిండు, అరే నీ అన్నగారిని చూడరా నీ అన్నగారిని చూడరా అని కంపేర్ చేయడం మొదలు పెట్టడం వల్ల మనోనికి, అంటే పాపం రావణాసురుడు కూడా యాజ్ ఎ చైల్డ్ చూద్దాం మనం, పెద్దోడి లెక్క కాదు, యాజ్ ఎ చైల్డ్ మనోనికి కోపం వచ్చింది. అమ్మా వాడికి ఇచ్చిన రిసోర్సులు కూడా నాకు ఇవ్వాలి, నేను ఆయన అన్ని నేర్చుకున్నా, బట్ స్టిల్ అంటే రఘువరన్ సినిమా లోపల కార్తిక్ కి రఘువరన్ కి కంపారిజన్ ఉంటుంది కదా, వాడినేమో కాన్వెంట్ కి పంపించినో నన్నేమో గవర్నమెంట్ స్కూల్ కి పంపించినో అన్నట్టు లిటరలీ రావణాసురుడు కూడా అట్లా ఫీల్ అవుతాడు. వెన్ ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు వేరేతో కంపేర్ చేసినప్పుడు, అప్పుడు ఏమైతుంది నువ్వు ఇంప్రూ, అంటే ఆఫ్కోర్స్ మీ ఉద్దేశం కూడా తప్పు కాదు, పేరెంట్స్ ఉద్దేశం, మీరేందంటే వాడిని ఇన్స్పిరేషన్ తీసుకొని చదువుతామని అనుకుంటాం, కానీ అపారెంట్లీ ప్రాబ్లం ఏమైతుంది అని అంటే, అకార్డింగ్ టు ప్యాట్రిక్ కింగ్, వెన్ యూ కంపేర్, ఎస్పెషల్లీ పేరెంట్స్ కంపేర్ చేసినప్పుడు, డైరెక్ట్ కంపేర్ చేస్తే ఏమైతుంది అని అంటే, ఫస్ట్ వాళ్లకు అరే వీణ్లాగా అవ్వాలరా అని మెచ్యూరిటీ రాదు, వాళ్లకు

ద్వేషం జనరేట్ అవుతుంది. వీడు ఏదో చేస్తున్నాడు వానికన్నా మించి చేయాలని ద్వేషంతో కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుందని అనుకుంటాం. బట్ అది మెల్లగా డీవియేట్ అయి ఇంకెక్కడికో వెళ్తుంది. దాన్ని ఏమంటారు అంటే జెలసీ, ఎన్వి అని అంటారు. దానికి లింక్ చేస్తుంది. అపారెంట్లీ రావణాసురుడు ఆ చైల్డ్హుడ్ ట్రామా అట్లనే క్యారీ ఫార్వర్డ్ చేసుకుని నాకన్నా బాగా ఎవరి దగ్గర ఏమన్నా ఉంది అని అంటే నాకు అది లాగేసుకోవాలి, గింజేసుకోవాలి, తొక్కేసుకోవాలి, దొబ్బేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ ఎవరికి తెలుసు? శూర్పణఖకు తెలుసు. శూర్పణఖ ఏం చేస్తుంది? అరే అన్న నీకన్నా మంచి బొమ్మ అక్కడ ఉన్నది రాముని దగ్గర, ఇదేంది మండోదర దినేంది అసలు అని ఈమె రెచ్చగొడుతుంది. మనోడు ఏమవుతాడు? అమ్మని వాడేవాడు మానవధముడు, వాడి దగ్గర ఎట్లా, నాకు ఆల్రెడీ ఇంత వరం ఉంది, నేను ఆల్రెడీ కుబేరుని అదేసిన అని మానవానికి ట్రిగర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ పుస్తకంలో కూడా బిహేవియరల్ ట్రిగర్స్ అని ఉంటాయి. నువ్వు ఎంత పెద్దనువైనా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా నువ్వు 8 ఏళ్ల పోరగానలేకున్నప్పుడు దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ మేడ్ యూ హ్యాపీ, విచ్ మేడ్ యూ సాడ్, వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, నీకు 70 ఏళ్ళు వచ్చినా కూడా అదే ట్రిగర్ చేస్తాయి అనమాట. ద సేమ్ థింగ్ షీ యూస్డ్ ఎవరు శూర్పణఖ. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు కంపారిజన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకనంటే అది అది ఎప్పుడు ఎక్కడ ఎట్లా దారి తీస్తుందో ఎవరికి తెలియదు అనమాట. ఓకే ఓకే, ఈ కంపారిజన్ స్టోరీ ఇంకోటి కూడా ఉంటది, అది మళ్ళా మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి.

0: అదికే ఆన్ ఎయిర్ తీసుకుని అనుకుంటారు మా జనాలు.
1: మీరు రావణాసురుడి గురించి వచ్చింది కాబట్టి ఓ కైలాస్ నుంచి అంటే ఆత్మలింగం కోసం పేగులు తీసి వాయిస్తారు చూడండి, ఒక పాట ఉంటుంది అప్పుడు.
0: అంటే యూట్యూబ్ లోపల భూ కైలాస్ దేవదేవ దేవదేవ
1: ధవళాచన
0: శంకర్ అది వేయండి తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శైలజ గారు, ఇట్ మీన్స్ అ లాట్. ప్లే చేస్తానండి. నేను క్వశ్చన్ అడగడా మర్చిపోయా, సారీ. అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే రావణాసురుడి వల్ల ఫాదర్ పేరు ఏంటి అని, బట్ ఇట్స్ ఓకే. అఫ్ కోర్స్ తనకు తెలుసుంటారు, తెలుసుంటది. ఇందాక ఎక్కడున్నాం మనం? ఫస్ట్ పాట ప్లే చేస్తా, తర్వాత నేను మళ్ళా కంటిన్యూ చేస్తాను.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియ సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: ఫ్రమ్ కేఆస్ టు clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi Sunday family feast daka, Sri Krishna Vilas gives

యెప్, యాజ్ శైలజ గారు చెప్పినట్టు ప్రతి మనిషి లోపల పాజిటివ్ నెగటివ్ రెండుంటాయి. సో మన పూర్వీకులు తెలుగులు అంటారు కదా ఊర్లో, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు. నీ అదే మనం అనుకున్న ఉద్దేశాలు, నీ ఉద్దేశాలు నువ్వు ప్రగతి డిఫెన్స్ సెంటర్స్ కాదు, ప్రగతికి దారి తీస్తుందా దుర్గతికి దారి తీస్తుందా అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. సో యువర్ ఉద్దేశాలు మ్యాటర్స్. భగవద్గీతలు కూడా కృష్ణుడు మెన్షన్ చేసేది అదే, నియత్ నియత్ డిసైడ్స్ నియతి, అంటే నీ ఉద్దేశాలే భవిష్యత్ ని డిసైడ్ చేస్తుంది అన్నట్టు ఆయన చెప్తారు అనమాట. అండ్ ఇందాక అయ్యప్ప స్వామి పాట పెట్టినప్పుడు, అంటే నేను మొన్న సామవేదం గారు చెప్తే విన, దిర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ వినాయక, అయ్యప్ప అండ్ హనుమాన్. అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ ఆ రిలేషన్షిప్ వింటే లైక్, అంటే మనం ఏదైతే ఒక మనకి ఇమాజినేషన్ లో దేవుడు అనగానే జస్ట్ ఒక విగ్రహం ఒక మూర్తి అని ఉంటుందో, దానికి మించింది ఉంది అని ఆయన చెప్పే మాటలు విన్నాక అర్థమైంది అనమాట. గాడ్స్ ఆర్ నాట్ జస్ట్ మియర్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ సమ్ విగ్రహం, అక్కడనే కాదు అంతకు మించి ఇంకా చాలుంది. ఈ విగ్రహాలు మూర్తులు కేవలం భక్తికి ఎంట్రీ పాయింట్స్ మాత్రమే అని నేను తెలుసుకున్నా. దీని గురించి కొంచెం నేను కూడా రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేయకుండా మాట్లాడితే హవరాయన వారని అంటారు. సో కొంచెం రీసెర్చ్ చేసి మాట్లాడతా. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇంటెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఉద్దేశాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మైక్రో ఎక్స్ప్రెషన్ అని ఒకటి ఉంటాయి. అకార్డింగ్ టు ప్యాట్రిక్ కింగ్, ఈ ఉద్దేశాలు మైక్రో ఎక్స్ప్రెషన్స్ కి దారి తీస్తుంది. ఈ మైక్రో ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇంపార్టెంట్, అంటే ఈ సొసైటీలో ఎందుకు కావాలి అని అంటే, దీనికి రామాయణం లోపల ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంటది. ఇప్పుడు మన బాస్ వస్తాడనమాట. మన బాస్ ఇదేమంటారు, రాముణ్ణి కలిసినప్పుడు రాముడు ఒక డైలాగ్ కొడతాడు లక్ష్మణ్ తోటి. ఏంది అని అంటే, ఇక్కడ నీ ముందున్నది ఎవరో కాదు, ఈయన మూడు వేదాలు తెలుసుకున్నవాడు, వాక్ కోవిదుడు అని అంటారు. అంటే మీరు హనుమాన్ చాలీస వింటే కూడా కవి కోవిద వాక్ కోవిద అని అంటారు. అండ్ వన్ ఆఫ్ ది నేమ్ హౌ హనుమా గాట్, హనుమా అంటే మనకు కేవలం జాస్ ఆర్ దౌడలు మంచిగున్నందుకే కాదు, అసలు దాని వెనకాల ఒక అట్లీస్ట్ మూడు నాలుగు రకమైన పేర్లున్నాయి. ఇవన్నిటినీ మనం మెల్లగా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి.

లగేగా జయము జయము హనుమాన్ కి భయము భయము రాలగి జయ జయ మనలా హనుమాన్ కి చింత బీచరా సీత కి జయ జయ జయ హనుమాన్ కి లగి జయ జయ మనలా హనుమాన్ కి చింత బీచరా సీత కి జయ జయ

రామాయణంలో మన ఆంజనేయునికి ఆర్ మన హనుమంతునికి రాముడిచ్చిన ఎలివేషన్ ఏంది అని అంటే, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారణ సామవేద ఆనంద్. తర్వాత నాకు కూడా సంతృప్తం అంత రాదు, ఇక్కడ వరకే గుర్తుంది. బట్ లాస్ట్ కి మాత్రం అనేన బహుదాశ్రుతం అని అంటారు అనమాట. అంటే అనేన బహుదాశ్రుతం అని అంటే అంటే వేదాలను తెలుసు కదా, శృతి అని అంటారు. ఇట్లా బహురకములైన వేదాలను చదివిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, ఆ అట్లా చదివితేనే ఇట్లా మాట్లాడగలరు అని హనుమంతుణ్ణి మన ఆయన మన రాముడు కోట్ చేస్తాడు. ఎందుకు ఇట్లా కోట్ చేస్తాడు అని అంటే, హనుమంతుడు ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ విచ్ హనుమ ఆస్క్స్ రామ ఇస్, మీరు చూడనీకి దేవుళ్ళలేకున్నారు, బట్ మీ ఫిజికల్ అపియరెన్స్ చూస్తే రాజుల లాగున్నారు, మీ బట్టలు చూస్తే దీని పేరు ఏమంటారు ఋషులు మునుల లెక్కున్నారు, అడవుల లోపల ఎందుకు తిరుగుతున్నారు, ఏదో జరిగింది, ఏమైనా జరిగిందా. అంటే ఒక టైం లోపలనే హనుమ హింసెల్ఫ్ అంటే అండర్స్టూడ్ దట్ నా ముందున్నది మామూలుడు కాదు, స్వయాన విష్ణువు. ఓకే, ఇట్లా అడిగిన వెంటనే ఈయన ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాడు. నేను ఇట్లా పారిపోయిన సుగ్రీవుని యొక్క మంత్రిని, వృత్తాంతం మొత్తం ఒక చిన్న స్టాన్జాలో చెప్తాడు. అంటే నేను హనుమంతుని కాదు కాబట్టి ఆ స్టాన్జా నాకు తెలియదు, బట్ అపారెంట్లీ రాముడు అది అబ్జర్వ్ చేస్తాడు. టూ సెంటెన్సెస్ లో మన గురించి అడిగిండు, ఆయన గురించి చెప్పిండ్రు, ఒక కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిండ్రు. రామునికి ఈ మాటతోటి నమ్మకం వస్తుంది. ఇప్పుడు మనం మన ప్యాట్రిక్ కింగ్ దగ్గరికి వెళ్దాం. మైక్రో ఎక్స్ప్రెషన్స్ అని ఇందాక మాట్లాడినాం కదా, రామ అబ్జర్వ్డ్ హనుమాన్స్ మైక్రో ఎక్స్ప్రెషన్స్. ఈ మైక్రో ఎక్స్ప్రెషన్స్ కి మెయిన్ రీజన్ ఎవరు అని అంటే, హనుమంతుని ఈ మైక్రో ఎక్స్ప్రెషన్స్ ప్యూర్ ఉండడానికి కారణం ఎవరు అంటే, ఇద్దరు, ఒకరు అంజనాదేవి, రెండు కేసరి. కేసరి అంటే వాళ్ళ నాన్నగారు, అంజనా అంటే తెలుసు కదా వాళ్ళ మమ్మీ. ఇంత వృత్తాంతం రాముడు ఒక సింగిల్ గ్లాన్స్ లో తెలుసుకున్నాడు. ఇదే ప్యాట్రిక్ కింగ్ కూడా చెప్తారు, నువ్వు ఒకరిని చూసినప్పుడు హౌ కెన్ యూ అండర్స్టాండ్, ముఖ కదలికలను చూసి వాడి ఉద్దేశం ఏంటో ఎట్లా తెలుసుకోవాలి అనేది ఈ పుస్తకం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఎవరికైతే పాడవనేది వచ్చేయండి మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

ఈ మైక్రో మైక్రో ఎక్స్ప్రెషన్స్ వెనకాల ఎంత ఎంత దాని పేరు ఏమంటారు, ఎంత బ్యాక్ స్టోరీ ఉంటారంటే, సీతమ్మ గారు హనుమంతుడు ఫస్ట్ ఇట్లా దగ్గరికి వెళ్ళినప్పుడు షీ థాట్ హీ వాస్ రావణ, రావణుడే ఇట్లా దీని పేరు ఏమంటారు మారువేషం వేసి వచ్చిండేమో అని ఒక ఇన్స్టెన్స్ ఉంటది. అట్లా ఆమె అనుకుంటారని మన హనుమంతుడు ముందే పసిగట్టి, ఎందుకనంటే ఆమె ఉన్న సిచ్యువేషన్ మన హనుమకు తెలుసు కాబట్టి, పసిగట్టి ఆయన కోతి లెక్క ముందు దుంకి ఫస్ట్ అంగుళీయం ముందడ పెడతారు. ఇట్లా అంగుళీయం అని అంటే ఉంగరం, రాముడిచ్చిన ఉంగరం, రామనామం ఉన్న ఉంగరాన్ని ఆమె ముందు పెడతారు. అంటే ఆమె డౌట్ ఈయన ఫేస్ చూసి డౌట్ పడి భయపడే లోపు ఆ ఉంగరం చూసి అమ్మయ్యా మా రామనామం కనబడ్డది అని ఖుషి అవుతుంది. ఎంత ఎంత అంటే ఓవర్ థింక్ అంటారు కదా, ఎంత ఓవర్ థింకింగ్ చేస్తే మనోడు అంత ఆలోచిస్తాడు. అది మన హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది. ఇది మీకు ఎట్లా వస్తుంది అని అంటే, ఇఫ్ యూ రీడ్ ఉత్తర రామాయణం, ఉత్తరకాండమేనా అదో కాండం ఉంటుంది అదో, అందు లోపల వృత్తాంతం లైక్ బ్యాక్ స్టోరీ అంతా అడుగుతాడు. అసలు ఈయన గొప్పతనం ఏంటి అని రాముడు అగస్త్యుల వారిని హనుమంతుని గురించి అడుగుతారు. హనుమంతుని గురించి అంటే నేను రీసెంట్ గా అగస్త్యుల వారు ఇచ్చిన ఎలివేషన్ నాకు హనుమాన్ చాలీస కూడా అనిపించలే. ఓ మీ ముందు ఉన్నాయి ఇట్లా కాళ్ళ దగ్గర ఉన్నాయనే మామూలుడు అనుకుంటున్నారా, ఆయన రుద్రాంశుడు, ఆయన చిన్నప్పుడు ఏం చేసిండో తెలుసా అని ఇట్లా మొదలు పెడతాడు అనమాట. ఎవరు అగస్త్యుల వారు, అగస్త్యులు అంటేనే గొప్పవారు. ఎంత గొప్పవారు అని అంటే లిటరల్ గా రాముడు దండం పెడతాడు ఆయనకు. ఆయనే హనుమంతుని గురించి ఈయన మామూలు సారు అని ఎలివేషన్ ఇస్తే రాముడు షాక్ అవుతాడు. అంటే అఫ్కోర్స్ ఆయనకు తెలుసు ఆయన ఎవరో, బట్ మన కొరకు సినిమాటిక్ లిబర్టీ అంటారు కదా, సినిమాటిక్ లిబర్టీ కొరకు అవునా అని షాక్ అవుతాడు అనమాట. అసలు ఆ వృత్తాంతం అంటే అంతేంటి అని మనం కొంచెం సేపు అయితే మాట్లాడుకుందాం, సేపు అయినాక మాట్లాడుకుందాం. ఈ పాట వినేసి మీరు చేయండి.

భయ్యా, మీరు చిన్నప్పటి నా లేక హనుమాన్ భక్తులు అయితే మీకు తప్పకుండా ప్రశ్న రావాలి. ఇంత బలముండి లంకను ఇట్లా ఒక ఒక రోజు లోపల మొత్తం మట్టి కల్పిస్తాడు, ఇట్లాంటి హనుమంతుడు వాలి వెనుక పడ్డప్పుడు సుగ్రీవునితో ఎందుకు పారిపోతాడు, తిరిగి యుద్ధం ఎందుకు చేయలే కదా? మీకు ఎప్పుడైనా ప్రశ్న అనిపించిందా? డిడ్ యు ఎవర్ థాట్ ఆఫ్ దట్ దానిపేమంటారు పాయింట్ ఆఫ్ వ్యూ? యాక్చువల్లీ రాముడు అగస్త్యుల వారిని ఇదే ప్రశ్న అడుగుతారు. ఎందుకనంటే టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అంటారు కదా, ఒకవేళ రాముడు సుగ్రీవుణ్ణి కలిసి వాళ్ళని హతమార్చకపోతే ఇట్ వుడ్ హావ్ టేకెన్ సమ్ మోర్ ఇయర్స్ టు ఫైండ్ సీత. అప్పుడు ప్రాబ్లం ఏమైతుంది అంటే ఆయన ఇచ్చిన గడువు, అంటే ఎవరు, రావణాసురుడు సీతమ్మకి ఇచ్చిన గడువు నెలలో ముగిసిపోయేది. ఒకవేళ హనుమంతుడు లేకపోతే, వానర సైన్యం లేకపోతే, హీ కుడెంట్ హ్యావ్ గాన్ దేర్ ఆర్ ఫౌండ్ సీత. అట్లా అంటే రామాయణం మొత్తం టర్నింగ్ పాయింట్ ఏంది అని అంటే వాలి సంహారమే. ఇప్పుడు హనుమ ఒకవేళ వాలిని ఎందుకు చంపలేకపోయిండు అని రాముల వారు అగస్త్యుని అడుగుతారు. దీనికి మన సైకాలజీకి చాలా అది ఉంది, అది మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఒక పాట వినేసి వచ్చేద్దాం. హౌ హౌ హనుమ లిటరలీ డిస్ట్రాయిడ్ లంక, ఈ పాట వినేసి మనం డిస్కస్ చేద్దాం.

0: ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్నొచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చెరుకి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సురభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సురభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ

0: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సబ్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
3: సో గైస్, అట్లా మనం మాట్లాడుకుంటూ ప్యాట్రిక్ కింగ్ సైకాలజీ అండ్ వాల్మీకి రామాయణం రెండింటిని రిలేట్ చేసుకుంటూ దగ్గర గంటన్నర అయిపోగొట్టినాం. ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే మైక్రో ఎక్స్ప్రెషన్స్, ఉద్దేశం అంటే ఇంటెంట్, దాని తర్వాత మర్చిపోయా వాలిడేషన్ అండ్ ఈగో. వీటన్నిటి గురించి ఈ పుస్తకం ఎట్లా చదివి ఎట్లా రాసిండ్రు ప్యాట్రిక్ కింగ్ అనే దాన్ని రామాయణం యాజ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం అన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు లిజన్ దిస్, మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని, మన రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకుని

దాని లోపల ఆర్కైవ్స్ ఉంటుంది, ఆర్కైవ్స్ లోకి వెళ్ళి కూడా వినొచ్చు. వెళ్ళి నాట్ ఎల్లి. ఓకే అది. అండ్ ఇప్పుడు మనం కొన్ని ప్రకటనలు విందాం. మొదటి ప్రకటన, ఈసారి జాతర మస్తు వైబ్ తోటి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక డివైన్ ర్యాంప్ తోటి వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ జాతర నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, తప్పకుండా. సో మనం ఎట్లా అంటే స్టార్టింగ్ లో సీతారాముల కళ్యాణం మాటా వారు అసోసియేట్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ మెగా కోలాటం అండ్ దిస్ టైమ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ దాని తర్వాత చాలా చాలా ఫుడ్ బూత్స్, వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, ఎడాజ్లింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. ఇవన్నీ ఎక్కడైతున్నాయని అంటే ఫ్రిస్కో ఫ్లయర్స్ ఎప్పుడైతున్నాయి, June 7, 2026. సో రిజిస్ట్రేషన్స్, ఓటింగ్, నామినేషన్స్ అండ్ టికెట్స్ ఫర్ కళ్యాణం ఎవ్రీథింగ్ ఒకటే జాగ్రత్త జరుగుతుంది. ఎక్కడ అంటే www.radiosurabhi.com/RSJ. ఫర్ స్పాన్సర్షిప్స్ కాల్ ఎస్ 8516851 6919 ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com. మన జాతరని మన తెలుగు వేడుకలు ఎక్క జరుపుకుందాం ఎక్కడ, మన ఫ్రిస్కోలో. ఇది ఎప్పుడు, June 7 అనమాట. అండ్ మైక్లెస్ మెలోడీస్, రేడియో సురభి బ్రింగ్స్ యూ మైక్లెస్ మెలడీస్. ఎట్లా అంటే మన తెలుగు జామింగ్ సెషన్ అనమాట. వేర్ లాట్స్ ఆఫ్ మ్యూజిక్, లాట్ ఆఫ్ మ్యూజిక్ మెమరీస్ అండ్ మ్యాజికల్ వైబ్స్ కమ్ టుగెదర్. ఎప్పుడైతుంది అని అంటే May 15 అంటే ఈ వీక్ లిటరల్ గా ఫ్రైడే రోజు రాత్రి 7:30 to 10 PM. ఎక్కడ అవుతుంది అంటే స్వదేశీ క్యాజల్ హిల్స్ డ్రైవ్, లూయిస్విల్. నో స్టేజ్ ప్రెషర్, నో కాంపిటీషన్, జస్ట్ ప్యూర్ మ్యాజిక్. మ్యాజిక్ కాదు, మ్యాజిక్. Good people and unforgettable memories. Free entry, free parking, snacks provided at the venue. So gather your gang and come for an evening filled with laughter, melodies and nostalgia with me, Radio Surabhi. Me dost gaadu. And mega power leaderboard. Attention all Radio Surabhi listeners. India Cash and Carry and Madira and Masala proudly bring you the Radio Surabhi Jatara Mega Power Leaderboard. One of the first of its kind leaderboard shows on Radio Surabhi. Join the excitement every Sunday from 11:30 AM to 12:30 PM and Tuesday during Surabhi Detour from 5:30 PM to 6:30 PM. Mega Power Leaderboard brought to you by India Cash and Carry and Madira and Masala only on Radio Surabhi. Master Class with Prince Rama Varma. Radio Surabhi presents Bhakti Sankirtana Master Class with acclaimed vocalist Prince Rama Varma. A direct disciple of legendary M. Mangalampalli Bala Murli Krishna Garu, Ram Varma Garu will be conducting an exclusive masterclass on Saturday, May 16th from 11 AM to 1 PM CST. So, Friday roju, mana Michael's Melodies kochi, akade mana tappulu jarigithe, ikkada nerchukochu anamata. Adi point. If you are a music enthusiast or someone passionate about devotional music, this is a wonderful opportunity to learn two beautiful compositions directly from a maestro and perform at the grand Radio Surabhi Jatara. Oh, meeru ikkada nerchukochu. రేడియో సురభి జాతరలు కూడా పర్ఫామ్ చేయొచ్చు, విచ్ ఇస్ ఆన్ June 7th. సో గైస్, లిమిటెడ్ స్లాట్స్ ఓన్లీ. రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ $30. ఫర్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ విజిట్ radiosurabhi.com/RSJ ఆర్ కాంటాక్ట్ శృతి చిలకమర్రి గారు ఎట్ 9452572690. ఇండియా బజార్, సీడర్ పార్క్. ఆస్టిన్ లో కూడా మన ఇండియా బజార్ రాబోతుంది విత్ 3 డేస్ ఆఫ్ నాన్ స్టాప్ ఫన్, ఫుడ్ అండ్ ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ May 15th, 16th and 17th. ఫ్రీబీస్, రాఫల్ ప్రైజెస్ అండ్ ఎక్స్క్లూజివ్ డీల్స్, కిడ్స్ ఫన్ ఫోటో బూత్ అండ్ లైవ్ ట్రీట్స్, షుగర్ కెన్ జ్యూస్, చాట్ అండ్ ఆల్ యువర్ ఫేవ్ బైట్స్ ఎట్ రాజులాస్ కిచెన్. డోంట్ మిస్ ఇట్. దిస్ ఇస్ నాట్ జస్ట్ షాపింగ్, ఇట్స్ ఎ ఫుల్ సెలబ్రేషన్. టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్. This is happening on Sunday, May 17th at beautiful Grandscape from 4 PM all the way till 10 PM. Here's what's waiting for you. Exciting raffle prizes that you could win, super fun kid activities, a stunning 360-degree photo booth, delicious food stalls and shopping booths, and M-Live band bringing the stage alive under the spring night lights. So come along with your friends, family for magical spring evening. Free entry and parking. SNR Insurance. Life can change in an instant, but your health coverage doesn't have to. Lost your job or insurance? SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress-free. From health to travel, dental, vision and life insurance, they have got you covered. Second skin. Ippudu manam oka paada vinesoddam, dan tarvata manam inkoni prakatana chuddam.

ఇప్పుడు నెక్స్ట్ కథలోకి వెళ్దాం. మన రావణాసురుడు హనుమంతుని దగ్గరికి వెళ్ళి, ఏమ్రా కోతి ఇక్కడికి వచ్చినావా అని అంటే, ఓ బ్రదర్, ఐఎమ్ నాట్ కోతి, ఐఎమ్ రామదూత అని అంటాడు హనుమంతుడు. అంటే ఆ ఎంతైనా వానరుడమే కదా, అంటే కొంచెం చులకన భావంతో చూస్తాడు రావణాసురుడు. అంటే మనోడు కొంచెం సైజ్ తగ్గించుకుని చిన్నగా అమాయకంగా ఉంటారు కదా, దాన్నే నిజం అనుకుని రావణాసురుడు తక్కువ చేసి మాట్లాడతాడు. లెసన్ నెంబర్ వాట్ ఎవర్, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకన్నా తక్కువడు ఉన్నాడు అని. అంటే ఇప్పుడు నేను ఎయిట్ లెక్క మాట్లాడుతున్నాను అంటే, యుర్ నాట్ సపోజ్ టు జడ్జ్ మీ. అరే ఏం రావలేవాడు అని నన్ను జడ్జి చేసి నన్ను చిన్న చూసినావు అనుకో, నన్ను తనొచ్చు, బట్ నిన్ను తలదనేటోడు పైన ఉంటాడు, వాడు చూసుకుంటాడు అనమాట. సో ఎగ్జాక్ట్లీ ప్యాట్రిక్ కింగ్ కూడా ఇదే అంటాడు. ఏంటి అని అంటే, ఒకడు ఒక ఇన్స్టెన్స్ లోపల తక్కువై మాట్లాడుతున్నాడు అని అంటే, నువ్వు వాడిని చిన్నబుచ్చుకొని వాడిని చిన్న చేసి మాట్లాడొద్దు. నువ్వు వానికి ఈవెన్ దో హీస్ లెసర్ దాన్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషన్, ఏజ్ ఆర్ వాట్ ఎవర్ బ్లా బ్లా బ్లా, నువ్వు వాడిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. మన తెలుగులకి ఏంది అని అంటే, అంటే ఆఫ్కోర్స్ నేను తెలుగునే కాబట్టి 90

పర్సెంట్ ఆఫ్ 80% ఆఫ్ ది కేసెస్ లో మనం ఎదుటోనికి వాళ్ళు లేనప్పుడు రెస్పెక్ట్ ఇయ్యం, ఉంటే పోవే అనిపోయాను అన్నట్టు అనుకుంటాం, బట్ విచ్ వీ హావ్ టు ఇంప్రూవ్ అకార్డింగ్ టు ప్యాట్రిక్ కింగ్. సో పాపం అప్పటికి కూడా ఏమన్నాడు హనుమంతుడు, నువ్వు రాజవి, నేను దూతని, నువ్వు అనేటోని, నేను పడేటోని, అమాయకుడిని, నన్ను వదిలి నేను వెళ్ళిపోతా, గమ్ముని వెళ్ళిపోతా అంటే ఈ నేను అంటే ఫస్ట్ చంపేయండి అని అంటాడు. హనుమంతుడు మెల్లగా వేచి చూస్తా ఉంటాడు, అబ్బా నువ్వు నన్ను చంపుతావు చూద్దాం బాబాయ్ అని అనుకుంటాడు. అయితే పాపం అప్పుడు విభీషణుడు వస్తాడు. లెసన్ నెంబర్ 3 ఏంటంటే హౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ పీపుల్. హనుమంతుని దగ్గర ఒక దూతకు ఉండాల్సిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంది అని అంటే యుక్తాయుక్తములను ఎంచుకొని రావడం. అంటే యుక్తాయుక్తములు ఎట్లా అంటే, మీరు దురంధర్ సినిమా చూస్తే దురంధర్ లోపల రణ్వీర్ సింగ్ ని జస్ట్ అక్కడ జరిగే దాన్నే కాకుండా లైక్ మాఫియాలో ఇన్ఫిల్ట్రేట్ చేసుడే కాకుండా హీ లిటరలీ మేడ్ హిమ్ పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ అదన్నమాట. ఇక్కడ అది ఫిక్షనల్, ఇది రియల్. ఐ మీన్ అది ఫిక్షనల్ కాదో తెలియదు కానీ ఇది మాత్రం రియల్. ఇట్లా హనుమంతుణ్ణి కేవలం సీతమ్మని చూసిరానంటే మనోడు ఏం చేసిండు, రావణుని ముక్కులో వేలు పెట్టి గెలికి లంకా పట్టణాన్ని మొత్తం నాశనం చేసి మొత్తం బలాలను మొత్తం కరగబెట్టి మెల్లగా రామయ్య నేను సీతమ్మని చూశానయ్యా అని చెప్తాడు. ఆ వెనుకొచ్చే పొగలను చూసి ఇంకేం చేసావు అని అంటే కొంచెం డిస్టర్బ్ చేశారు తగిలెట్టితో వచ్చేసా అని మనోడు చెప్తాడు అనమాట. సారీ నా ADHD. సరే మనం ఇందాక విభీషణ గురించి మాట్లాడుతున్నాం, ఎప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి. దాని తర్వాత వాట్ హీ అబ్జర్వ్డ్ విభీషణ్ ఆఫ్ ప్లేస్ అనేది మనం చూసి మాట్లాడుకుందాం.

ఎప్ విభీషణుని దగ్గర ఆర్ హనుమంతుని దగ్గర ఈ ఇంటరాక్షన్ ఎట్లా మనం అబ్జర్వ్ చేయాలి అంటే, అకార్డింగ్ టు ప్యాట్రిక్ కింగ్స్ గారి హౌ టు రీడ్ పర్సన్ లైక్ ఎ బుక్, దాని లోపల ఏం చెప్తారు అంటే, దేర్ ఇస్ సర్టెన్ లెసన్ రిలేటెడ్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ యాక్టివ్ లిసనింగ్. హనుమాన్ దగ్గర వేరే వానరుల దగ్గర ఉన్న అదేంటి అని అంటే, హనుమంతునికి వినే శక్తి ఎక్కువ, అంటే ఎదుటోడు ఏం చెప్తున్నాడు అసలు ఏంది అని వింటాడు. సుగ్రీవుడు గాని అంగదుడు గాని వేరే వానరులు, అంటే అఫ్కోర్స్ జాంబవంతుడు పెద్ద అని ఆయన కన్సిడర్ చేయకండి, ఆయన భల్లూకం, వీళ్ళందరూ ఎట్లా అంటే ఫస్ట్ ఓకే రామయ్య మీద మీరు బాధపడకండి నేను పోతానే అంటే కొంచెం ఆత్రం ఎక్కువ, అంటే బై డిఫాల్ట్ కోతులకు కొంచెం ఉంటది కదా ఆగమయ్యేది, అట్లా ఆగమవుతా ఉంటారు నలుడు నీలుడు వీళ్ళందరూ అట్లా అవుతారు. హనుమంతుడు మాత్రం అసలు ఏంది వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని క్లియర్ కట్ గా వింటాడు అన్నమాట. ఆ వినే శక్తి ఎక్కువ ఉంటది. ఇప్పుడు లంకకు వెళ్ళినప్పుడు అసలు అక్కడ రాక్షసులు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ శక్తుల గురించి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే వాట్ ఆర్ ద టాపిక్స్ విచ్ దే ఆర్ డిస్కసింగ్, అంటే వాళ్ళ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే తాగేదాని గురించి మాట్లాడుతున్నారా, రాక్షసుల గురించి మాట్లాడుతున్నారా, రాక్షసినీల గురించి మాట్లాడుతున్నారా. లిటరలీ మీరు నమ్మరు, సుందరాకాండ వన్ ఆఫ్ ది చాప్టర్ 5th or 6th chapter లోపల ఎవరెవరు ఏం మాట్లాడుతున్నాడో కూడా క్లియర్ కట్ గా విని ఆయనే నోట్ చేసుకోండి, నేనుంటే నోట్ చేసుకుంటా గానీ ఆయన మొత్తం గుర్తుపెట్టుకుంటాడు ఎక్కడెక్కడ ఏ దుర్గంలో ఏముంటే ఏ గల్లీలు ఏముంటది, ఇక్కడ పానీపూరి అమ్ముతున్నాడు, అక్కడ దాని పేరేమంటారు తాగుబోతులు ఉన్నారు, అక్కడ బార్ ఉన్నది, అక్కడ చౌరస్తా ఉన్నది, ఆ చౌరస్తా లోపల అందరూ ఎల్కొంపలకి వెళ్తున్నారు, ఓకే ఇక్కడ అందరూ రాక్షసులందరూ ఈ కొంపలు ఉంటారు అన్నమాట, సో మనం దీన్ని టార్గెట్ చేయాలి, ఓ ఇక్కడ వీళ్ళ వెపన్స్ ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆయన నోట్ చేసుకుని పెట్టుకుంటా ఉంటాడు. హీజ్ ఇంటెంట్ వాస్ టు అటాక్ ఇట్ వెన్ ద రైట్ టైం కమ్స్. బట్ ఎప్పుడైతే రావణాసురుడు అరెస్ట్ చేస్తారో ఆయన ఒక్కసారి మ్యాప్ గీస్తుంటాడు ఎక్కడెక్కడ ఎవడెవడున్నాడు ఏంది అని, మొత్తం అన్ని ప్లేసెస్ లో అడవెట్టి దొప్తాడు. ఎస్, ఈ ప్రాసెస్ లోపల విభీషణుని దగ్గరికి వెళ్తాడు. అందరు లైక్ మొత్తం గంజాయి మొక్కలుండి ఒక దగ్గర తులసి మొక్క ఉంటే ఎట్లుంటుందో అట్లా విభీషణుడు రామనామ జపం శివనామ జపం చేస్తా ఉంటే ఈయన ఖుషి అవుతాడు. వన్ ఆఫ్ ది అదర్ లెసన్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హనుమ, ఎంజాయింగ్ అదర్ పీపుల్స్ ధర్మ, అంటే పైసలున్నోడు ఎవడైనా ఎంజాయ్ చేస్తాడు అరే ఆయనకి ఏమన్నా పైసలు ఉన్నాయా అది ఇది అని అంటాం, బట్ వాడు ధర్మంగా ఉన్నాడని ఎంజాయ్ చేసేటోళ్ళు ఐ మీన్ నేను చూసినంతలో చాలా తక్కువ. బట్ సుందరాకాండ లోపల ఈయన కుప్పిగంతులు వేస్తాడట, ఈయన రామనామ జపం చేస్తున్నాడు శివనామ జపం చేస్తున్నాడు అని లిటరల్ గా వాల్మీకి గారు అంటారు. ఇదంతా అబ్జర్వ్ చేసి అంటే సినిమా ప్రకారం అయితే అసలు ఎవరు మీరు, అసలు మీకెట్లా రామనామం చెప్పిన తెలుసు, ధర్మం గురించి క్వశ్చన్స్ అడుగుతారు అది అంత ఉంటది. బట్ ఒరిజినల్ గా రామాయణంలో అంత డీటెయిల్ నేను ఇంకా పోలే, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ ఇది అబ్జర్వ్ చేస్తాడని మనం లెట్స్ అబ్జర్వ్, లెట్స్ నో దట్ హీ లిటరలీ అబ్జర్వ్ విభీషణ ఫ్రమ్ అవుట్ సైడ్. విభీషణుని ఒక్కడనే కాదు వాళ్ళ ఫ్యామిలీని కూడా అబ్జర్వ్ చేస్తాడు. విభీషణుని కూతురు త్రిజట తను సీతమ్మకి ఎప్పటికప్పుడు కొంచెం ధైర్యాన్ని ఇస్తా ఉంటది. త్రిజట లాంటి ఫ్రెండ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెన్ యూ థింక్ ఆఫ్ గివింగ్ అప్ ఒకరుండి అట్లా బాధపడకండి మీకు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పేటోళ్ళు ఉండాలి, లేకపోతే నువ్వు పడిపోతావు అనమాట. ఇది కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, రాక్షసినీలందరినీ చంపేటప్పుడు హీ పాపం అంటే హనుమంతుడు త్రిజటను వాళ్ళ ఇంటిని విభీషణుని వాళ్ళ ఇంటిని ముట్టను కూడా ముట్టాడు. కృతజ్ఞతాభావం, గ్రేట్ఫుల్. సో అట్లా ఒక్కొక్క ఆస్పెక్ట్ ఒక్కొక్క పాయింట్ ఇట్లా మనం వాళ్ళ ఇంటిని విభీషణుని వాళ్ళ ఇంటిని ముట్టను కూడా ముట్టాడు. కృతజ్ఞతాభావం, గ్రేట్ఫుల్. సో అట్లా ఒక్కొక్క ఆస్పెక్ట్ ఒక్కొక్క పాయింట్ ఇట్లా మనం సైకాలజీ లోపల బిహేవియరల్ సైకాలజీ లోపల కొన్ని క్యూస్ ఉంటాయి కదా, ఆ క్యూస్ అన్నింటినీ వీళ్ళు ఎట్లా రాసిండ్రు రామాయణంలో, అంటే వాల్మీకి గారు ఎట్లా రాసిండ్రు, వాళ్ళ ముఖ కదలికల్ని ఎట్లా డిస్క్రైబ్ చేసిండ్రు, దట్ ఈస్ వాట్ మేడ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ బుక్ అనమాట. ఓకే ఓకే, కొంచెం లెంత్ ఎక్కువైంది. ఇప్పటికైతే మనం లాస్ట్ పాట ఆఫ్ ది డే విని ఇంకొన్ని ప్రకటనలు విని మీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ బుక్ అనమాట. ఓకే ఓకే, కొంచెం లెంత్ ఎక్కువైంది. ఇప్పటికైతే మనం లాస్ట్ పాట ఆఫ్ ది డే విని ఇంకొన్ని ప్రకటనలు విని

ఇప్పుడు మనం మిగతా చూస్తాం సెకండ్ స్కీమ్. ఈ మే 16th ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కీమ్. సెకండ్ స్కీమ్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ మీకోసం తెస్తున్నారు ఒక స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్ బనారసి కంచి సారీ సారీ సారీ టిష్యూ పేపర్లు ఉంటాయి, టిష్యూ శారీలు ఉంటాయా, ఇంకా ఎన్నో ఎన్నెన్నో వావ్. పండగలు, పబ్బాలు, చిచి పెళ్లిళ్ళు, గ్రాడ్యుయేషన్ పార్టీలు, ఈవెంట్ ఏదైనా చీరలు మాత్రం వీళ్ళయ్య వాడాలి. సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్. విత్ సెకండ్ స్కీమ్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే యూనిట్ 108 ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూ అండ్ కలెక్షన్ విజిట్ సెకండ్ స్కీమ్ .usa ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-5201. హరేలి ప్రాస్పర్. Big news for Prosper and North Texas. Hareli Fresh Market is opening its fourth store with special soft launch happening on May 15th. Get ready for fresh vegetables.

0: with authentic flavors, quality groceries and exciting lunch offers waiting just for you. Visit brand new Hareli Fresh Market at 5530 West University Drive, Prosper, Texas 75078. Mark your calendars, bring your family. Don't miss the exclusive lunch offers. Ellundi aitundi. Sorry, lunch offers. Launch offers. My bad. During the soft opening celebration on May 15th. Maitri's Restaurant. Authentic Indian flavors kosam, head to Maitri's Indian Cuisine. Hilltop location. Manchi chakkati views lo tinukunta enjoy cheyachu. Spacious patio. Seating friends and family to chill avadaniki perfect destination. Morning breakfast, lunch buffet, evening snacks varaku vaalla daggara chai kuda mastu manchiga untadi. Prati bite lo authentic Indian taste guarantee. Inte kaadu mee functions, parties, corporate events kosam one of the best catering and banquet services in town. Ekkada blanket antanani tension vadda anledu. What are you waiting for? Visit Maitri's Indian Cuisine, now serving you in Irving, Salt Lake and Frisco. But maa Irving lone manchi location untadi, manchi views untayi anamata. ఇది పాయింట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే, యాజ్ ఐ ఆల్వేస్ సే, నాహం కర్త హరిక్ కర్త, అందరు జాగ్రత్తగా ఉండండి. ఎండలు పెరుగుతా ఉన్నాయి, సన్ స్క్రీన్ రాసుకోండి. ఎండలకి కర్రెగా అవుతున్నా ఆల్రెడీ నేను, బట్ మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మళ్ళా కొత్త టాపిక్ తోటి వస్తా. బట్ ఇప్పటికి మాత్రం ఇఫ్ యూ గెట్ టైం, రీడ్ సుందరకాండ అండ్ ఆల్సో హౌ టు రీడ్ పర్సన్ లైక్ ఎ బుక్ అని ప్యాట్రిక్ కింగ్ రాసిండ్రు, ఆయన కూడా బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నాం మనం. ఆ పుస్తకం కూడా చదవండి. పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే మన చాగంటి గారు, సామవేదం గారు, దే హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ప్రవచనాలు. మంచిగా వినండి, మంచిగా మారండి. అండ్ రిమెంబర్, నాహం కర్త హరికర్త.
1: Tick Tick Radio Suravi Time Check. Studio Lo Time 9 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa on Instagram or call 972-829-5201.
2: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Anni pettukunnandra, idigo mee nanna sugar gurinche tension. Malli perigite ee doctor daggariki veltam, kharchu okati.
4: Vikram, jiyan ki malli baaledu ontlo, ee saari enta kharchu avutundo ento?
5: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: Surabhi revisit.
1: Hey, morning morning, Manuvelli breakfast chesam kada. Aritike bajji lotta lesukuntu tinnam. Poorthi shakahara restaurant. Adiyar Anand Bhavan.
2: Aho, Shiva. Irani chai ante chaurasthane. The first ever desi drive-thru in America. Chaurastha.
0: Thank you for being in our journey.
3: You're listening to Radio Surabhi
4: 107.9 FM HD3. రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్

టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ. నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు లాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది,

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్
2: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. Radio Surabhi Revisit.
5: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to nail contracting.
6: Indian Cardinal, unique Desi Burger joint with spicy Indian fast food.
7: Thank you for being in our journey.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాల్ for farming. Malimbai Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Namaste Rajeshwari Garu. Here's wishing Radio Surabhi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagash Chudatarma from Mr. Perlam. It's one of the most beautifully written

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నాన్న మమ్మ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: రేడియో సురభి రివిజిట్.
1: బిల్డింగ్ స్కూల్ అనుకుని ఏం లాభం?
0: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
2: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
3: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
0: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా. Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
3: Gata 24 ghella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
5: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
6: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
7: Radio Surabhi Revisit.
8: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
9: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badalni marchipondi.
10: In Asia, we serve authentic Indo-Chinese.
11: Thank you for being in our journey.

0: అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీద సాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగు నేస్తం. థ్యాంక్ యూ.
1: You guys ready to rock and roll? I can't hear you.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఆపరేషన్ రాజ్య శ్రీ 7 ఏళ్ళు 4 సంవత్సరాలు ఈ విధంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యో ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీర్లు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
2: I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow you.

கனடாவில் ராஜேஸ்வரி ரேடியோ சிறப்பு நாலு சம்சாரம் திருவிழா பூர்த்தி చేస్తున్న சந்தர்ப்பங்கள் நீக்கு மீண்டும் அந்தர்க்கு சுபாகாங்க்ஷலு అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసులని పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
2: Radio Surabhi Revisit. Pallu chuvvu antunna. We have Shine Star Dental Care. Our very own tel-

0: డెంటిస్ట్.
1: చాలా పగడ్బంది అప్లై చేశారండి. ఇవన్నీ
0: స్పైస్ ర్యాక్ ఉంది కదండీ, వాళ్లే అంతా చూసుకుంటారు. రుమాలి రోటీ, నాటు కోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. ఫీల్ మోర్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తారేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th ఎనివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ, థ్యాంక్ యూ.

everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna samandho entante, many times na night songs eppudu play chestu, audience ni urutru istu, eppudu ananda parustunna, Surabhi Radio, naaku chala chala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech INC. Pallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech INC is your calling for farming. Pallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku. They will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్. ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
7: Radio Surabhi Revisit.
8: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
9: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho me tour ni book cheskondi, travel badalni marchipondi.
10: Indonesia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
11: కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి. రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ లాంటి పాట అంతా రామమయ్యో ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా, బై బై. థ్యాంక్ యూ.
1: కొంగ చిట్టి కొంగ, కొంగు చాటు దొంగ, వల్లలేవి సిర్రినద్ద. కొంగ చిట్టి కొంగ, కొంగు చాటు దొంగ, వల్లలేవి సిర్రినద్దా.

సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం
2: You're listening to Radio Surabhi 107.9 FM.
0: Satrakhalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desakalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Koti rupayal kosam mee aakhari prasna. Ready?
4: Yes, sir.
3: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chaat, thali and catering.
3: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthi. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajuraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
6: We got flow, we got style. Making move with a smile.

నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి ఫ్లైన్ కిక్ ఇచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Deputy Superintendent of Police, sir!

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేయులుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
4: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayata.
5: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
6: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi. Law Offices of Janeta.
7: Thank you for being in our journey.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-021.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

అంగరాజేశ్వర సంస్థ రాజేశ్వరి 7 ఎకరాలపై 4 సంవత్సరాలు ఇంకా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు. నిలబడు, పడుతూ లేచి కలపడు, లేచి నిలబడు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

0: ఆర్సి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోగి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోగి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో శ్రోగి 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ జూన్ 7. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Radio Surabhi Revisit.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: Check out Retail Globe. Tuxal Water Systems. You understand the vital role water plays in your life.
7: Thank you for being in our journey.
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు SPB గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమేస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
2: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 or email at admin@radiosurabhi.com.
3: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
4: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badalni marchipondi.
5: So Asia, we serve authentic Indo-Chinese.
6: Thank you for being in our journey.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: Namaste Rajeshwari Garu, here's wishing Radio Surabhi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashi Udatharma from Mr. Pellam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they work very hard on this song. So if you can, play for me. Thank you.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈజ్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: கவிந்தலுக்கு கேரிந்தலுக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சிறுபி.
1: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Virtuous Indeed, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. వాళ్లే అంత చూసుకుంటారు. పాయా, హలీమ్, రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీఎన్ఆర్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
3: రామదాస్ పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇప్పుడు

0: తగులుతోంది.
1: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చెరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చెరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చెరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చెరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative tho chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
2: Hi there, muffin. Nenu India Today pastry-ni. Nenu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors.
3: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
4: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Radio Surabhi Revisit.
7: Are monna morning manu veli breakfast chesam kada, adike bajji lottale eskuntu tinna poorthi shakahara restaurant Adyar Anand Bhavan.
8: Aho Shiva, Iran chai ante chaurastane, the first ever desi drive through in America. Chaurastha,
6: thank you for being in our journey.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
11: Yes sir.
10: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
10: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
12: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
3: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
4: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM
6: Radio Surabhi Revisit.
7: Are monna morning manu veli breakfast chesam kada, adike bajji lottale eskuntu tinna poorthi shakahara restaurant Adyar Anand Bhavan.
8: Aho Shiva, Iran chai ante chaurastane, the first ever desi drive through in America. Chaurastha,
6: thank you for being in our journey.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
11: Yes sir.
10: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
10: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM
6: Radio Surabhi Revisit.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
8: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Koli rupayal kosam mee aakhari prashna. Ready?
13: Yes sir.
10: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
13: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
10: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the thalis are all at అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Radio Surabhi Revisit.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
8: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
13: Yes sir.
10: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
13: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
10: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Radio Surabhi Revisit.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
8: శివ, ఇలాంటి చాయ్ అంటే చౌరస్తా. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
14: Yes sir.
10: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
10: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Ent ante malli malli ravalanipisthe. Also offer catering because their food is so irresistible.
12: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Radio Surabhi Revisit.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
8: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
14: Yes sir.
10: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
10: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Radio Surabhi Revisit.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటిక బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
8: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
6: Thank you for being in our journey.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
14: Yes sir.
10: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
10: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chaat items along with the thalis are all at అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Radio Surabhi Revisit.
7: Arey monna morning manu veli breakfast chesam kada, adittike bajji lottal eskuntu tinnam. Poorthi shakaahara restaurant Adyar Anand Bhavan.
8: Shiva, Irani chai ante chaurasthane. The first ever desi drive through in America. Chaurastha.
6: Thank you for being in our journey.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC. See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
14: Yes sir.
10: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
10: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Radio Surabhi Revisit.
7: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటిక బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
8: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
14: Yes sir.
10: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
10: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Ent ante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
12: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
3: Watch us in the most

0: So, see you all at Radio Surbhi Jatra on June 7th.
1: Akattukuntam, opattu padtam. Radio Surbhi.
0: Radio Surbhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Radio Surabhi Revisit.
3: Hey, morning, morning, manu ini breakfast chey sam dada. Aritike bajji lotta leskundu tinna. Poorthi shakahara restaurant. Adiyar Anand Bhavan.
4: Aha, Shiva. Dirani chai ante chaurastane. The first ever desi drive-through in America. Chaurasta.
0: Thank you for being in our journey. तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तुंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् దేశకాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్ మల్లెమరి ఫార్మ్స్ విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440210
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న Radia?
6: Yes, sir.
5: Rajala's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
5: You're absolutely right. Rajala's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices. And unforgettable taste. Entante malli malli raavalanipistundi. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajala's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం
2: You're listening to Radio Surabhi 107.9 FM
0: Radio Surabhi Revisit.
3: Hey, morning, morning, manu ili breakfast chesam dada. Aritike bajji lotta leskundu tinna. Poorthi shakahara restaurant. Adiyar Anand Bhavan.
4: Aha, Shiva. Dirani chai ante chaurastane. The first ever desi drive-through in America. Chaurasta.
0: Thank you for being in our journey. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశకాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
5: Koti rupayala kosam mee aakhari prashna. Readya?
6: Yes, sir.
5: Rajala's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
5: You're absolutely right. Rajala's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste entante malli malli raavalanipistundi they also offer catering because their food is so irresistible
7: visit Rajala's Kitchen in Irving East Plano and Eldorado for more information visit rkusa.com
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM

0: HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM.
0: Radio Surabhi Revisit.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
3: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
0: Thank you for being in our journey. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0218.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
7: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM.
0: Radio Surabhi Revisit.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
3: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
0: Thank you for being in our journey. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0218.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, hail to their contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: అనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
5: టు రిజిస్టర్ యాజ్ అ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
6: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సూర్య అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సూర్య.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సూర్య 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
3: Radio Surabhi Revisit.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: Check out the retail glow probe.
7: That shall watch assistance to understand the vital role water plays in your life.
8: Thank you for being in our journey.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Chapter, what you'd like to order?
2: Baya, in the specials mila gara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and aamki paneer tikka, which amika parata.
2: Endu bro, gani cheppino? Na specials matrame adina.
1: Inga unde, cheppantara? Meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service
3: India
1: catering.
3: India ki teleport aite enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukune lopu, mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
5: Radio Surabhi Revisit. Giving Confessions a chance to bloom. Sakshi Jewelers.
6: Shalini, Dallas lo jarige functions lo decoration lo evvi jarugutunnayata.
7: Ikkada Vivid Flowers unnadanta ippude telisindi.
8: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
9: Law Offices of Janetha.
10: Thank you for being in our journey.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. Chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: கவின் தலக்கி கேரின் தலக்கி கேரா ஃபைட்ரஸ் ரேடியோ சுரபி
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వేరు చేస్తావంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు support at mypursu.com.
1: Radio Surabhi revisit.
8: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
9: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తా. ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

0: listening to Radio Suripi 107.9 FM HD3. Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ.

నేను చెప్తాను కదా ఎగ్జాక్ట్లీ 7:11 అయింది, 24 సెకండ్స్ అవుతుంది అండ్ పొద్దునే మనం మాట్లాడుతున్నాం డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో. నా పేరు దే ధనాధన్ అవినాష్. చెప్పమన్నారుగా చెప్పేసా. రేడియో సులభి 107.9 ఎఫ్ఎం డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఇది వరకు నాకు చిన్న చిన్న కొంచెం కంఫర్ట్ జోన్ కష్టాలు ఉండేవి. మీకుండేవా? ఆ కంఫర్ట్ జోన్ కష్టాలు ఏంటి అని అంటే, అబ్బా ఒక గంట కొంచెం ఎక్కువ పనిచేయాలా, అబ్బా ఇంకొక 2 గంటలు చేయాలా అనుకు, అంటే ఇలాంటి విషయాల్లో నన్ను స్టడీ చేసుకోవడానికి కొంచెం ఆలోచించేవాడు అనమాట. ఇక ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉద్యోగం చేసినప్పుడు, అబ్బాయి నాకు 7 నుంచి 8 గంటలే నా పనితీరు, నేను అక్కడి వరకు పనిచేస్తాను, 5 అవగానే బయటకు వచ్చేస్తాను అనుకుంటాం. బట్ ఒక క్వశ్చన్ చెప్పండి, నిజంగా కొన్నిసార్లు మనం అనుకున్న గ్రోత్, మనం అనుకున్న వాట్ ఎవర్ డ్రీమ్స్ వీ హ్యావ్, ఆర్ మనకున్న మూడ్ బోర్డు, బకెట్ లిస్ట్ ఎట్లాంటివన్నీ అవ్వాలి అని అంటే ఇంకొంచెం గంట ఎక్స్ట్రా, ఇంకొంచెం 2 గంటలు ఎక్కువ కష్టపడాలని మనకు కూడా అనిపిస్తుంటుంది కదా కదా. సో ఈరోజు మార్నింగ్ మన డిస్కషన్ దేని గురించి అని అంటే, కంఫర్ట్ జోన్ ని దాటిన తర్వాత ఎస్పెషలీ మనకి నచ్చే పనులు చేసినప్పుడు అండ్ అవి అద్భుతంగా కంప్లీట్ చేసినప్పుడు ఎక్కడో చోట ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర 4 నెలలు 5 నెలలు కూడా ఎంటర్ అయిపోయి 14 రోజులు అయింది. మరి మీ కంఫర్ట్ జోన్ ని దాటి ఈ మధ్య కాలంలో మీరు చేసిన ఒక ఇంట్రెస్టింగ్ పని ఏంటి పుష్ చేసుకుని, ఇన్ఫ్యాక్ట్ అది సే ఫర్ ఎగ్జాంపుల్ సరుకులు తేవడం లాంటివి కావచ్చు, లేకపోతే మంచిగా మీరు బట్టలు ఎప్పటికప్పుడు వదిలేసి వదిలేకుండా లాండ్రీకి ఇవ్వడం లాంటివి కావచ్చు, లేదా మీ బట్టలు మీరే ఐరన్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా సరే మీ కంఫర్ట్ జోన్ ని దాటి వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు డిడ్ రీసెంట్లీ దట్ యాక్చువల్లీ యూనో మేడ్ యూ ఫీల్ సో బెటర్ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పండి. ఓకేనా? ఓ మంచి 2000s లో ఉన్న ఒక బ్యూటిఫుల్ పాట స్టార్ట్ చేద్దాం, తర్వాత మెల్లయ్యేద్దాం. ఓకేనా? వింటున్నానండి రేడియో సర్బీ 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఏమాట కామంటే ఇట్స్ అ క్రేజీ ఫీలింగ్ మాస్టర్.

క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నాం. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HG3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో ఈ మధ్య కాలంలో మీరు కంఫర్ట్ జోన్ దాటి లైట్ గా పుష్ చేసుకుని యూనో వాట్ ఆర్ ది థింగ్స్ దట్ యు యాక్చువల్లీ ట్రైడ్ అని అడుగుతున్నాను. నాకు ఒక చిన్న లైట్ గా అలసట ఒకటి ఉంటుంది అన్నమాట. I know for the fact that the kind of field that I'm in, I should really push myself and to make things happen. So appudu nijanga stretch cheskunna sare nijanga kashtapadina sare finally end product vachinappudu are aa moment inkoncha ekku stretch cheskunna undalsindi ee moment inkoncha stretch cheskunna undalsindi output inka better undedi ani cheppi chinna feeling lo mind lo run run avutundi anamata. So naku ఆఫ్లైట్ ఏమనిపించింది అంటే మనం ఇట్లాంటి విషయాలు ఎప్పుడైనా జరిగినప్పుడు అవుట్పుట్ సరిగా రానప్పుడు తెలియకుండా మనకు మనం ఏదో బుక్కించుకుని బతికేస్తూ ఉంటాం. బట్ ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ అబ్జర్వ్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ మీకు తెలుస్తుంది వేర్ ఎగ్జాక్ట్లీ యూఆర్ నాట్ స్ట్రెచింగ్ యువర్ సెల్ఫ్, వేర్ ఎగ్జాక్ట్లీ యూఆర్ నాట్ యూఆర్ ఇన్ స్టిల్ ఇన్ యర్ కంఫర్ట్ జోన్ అండ్ నాట్ వర్కింగ్ అట్ ద ఎక్స్టెంట్ దట్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు బి అండ్ చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. సో ఆ మూమెంట్ దట్ ఈస్ ఓన్లీ థింగ్ దట్ యూ వాంట్ టు టెల్ ఇస్ దట్ పుష్ యువర్ సెల్ఫ్ అంతే. సాక్రిఫైస్ లేకుండా ఏది ఏది ఏది ఏది ఏది రాదు. విరాట్ కోహ్లీ అయినా సరే నిన్న సెంచరీ కొట్టినట్టు మళ్లీ కొట్టుకుని ప్రూవ్ చేయాల్సిందే అదంతే. దట్స్ హౌ ఇట్ ఇస్. ఇప్పుడైతే మాత్రం బ్యూటిఫుల్ మెలడీతో స్టార్ట్ చేసేద్దాం. అండ్ నూనక్ నచ్చ నుంచి ఉన్న మాట చెప్ప నివ్వు అంటూ మంచి పాట నూనక్ నచ్చ నుంచి వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 HG3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

ఎస్, వన్ ఆఫ్ ద ఐకానిక్ ఫిలిం దట్ అంటే త్రివిక్రమ్ గారి సినిమాల వాల్యూ ఇన్ఫాక్ట్ తెలుగు ప్రజలకి అర్థమవడం కూడా ఈ సినిమా దగ్గర నుంచే స్టార్ట్ అయింది అనేది నా నా ప్రగాఢ నమ్మకం అనమాట. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు, ఇంకొక రెండు మూడు సినిమాలు, ఐ థింక్ స్టోరీ నెంబర్ వన్, ఇంకొక రెండు మూడు సినిమాలు ప్యారల్ గా రిలీజ్ అయ్యి మూడు బ్లాక్ బస్టర్ అయ్యాయంట. అండ్ ఇప్పటికీ మన వాళ్ళు టీవీలో ఎప్పుడు వచ్చినా సరే ఒకసారి కాసేపు ఆగిపోయి ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అట్లా ఆ సినిమా అంతా చూసేయటం, మెల్లమెల్లగా అదే ఫీవర్ మన ముందర క్యారీ అవ్వడం, మన ముందర నుంచి మళ్ళీ సార్ క్యారీ అవ్వడం, ఇంకా త్రివిక్రమ్ గారు ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోవడం అనేది యూనో ఇట్ స్టార్టెడ్ విత్ ప్రాపర్లీ విత్ నువ్వు నాకు నచ్చావు. అది ఎందుకంటే అమ్మ ఆ ఒకే నువ్వు నాకు నచ్చావు. ఇన్ఫాక్ట్ త్రివిక్రమ్ గారు ఎప్పుడు బోర్ కొట్టరు కాబట్టి.

Yes, we are back. Dev Dhanadhana Vinash Todi, DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station. Commercial break chala chala diggarlo pakkane unnam. And ee time lo mee morning coffee tagalsina vallu tagisi manchiga car lo start aithe pillalu dimpatam. Yeah, academic holidays ki diggarlo unnaru kabatti I think by next Wednesday most of the parents will be free in a way. బట్ ఆల్సో లాక్డ్ ఇన్ అవే అని చెప్పి తెలిసింది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే యూ కెన్ గివ్ మీ కాల్ 9763619666 ఇస్ మై కాల్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9.

0: 93 Dallas నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద OG తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. హియర్ గోస్ ద కమర్షియల్ బ్రేక్.
1: The most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.

0: All right. Good morning, everyone. అవినాష్ ఉన్నారా?
1: అరగంట ముందు నుంచి ఉన్నానండి.
0: ఎలా ఉన్నారు? ఉన్నారు, ఎలా ఉన్నారు?
1: ఆల్ గుడ్ అండి. వర్క్ హడావిడితో అటు పక్కన హైదరాబాద్ లో పెరుగుతున్న టెంపరేచర్లతో ఉన్నాం.
0: వెరీ నైస్, వెరీ నైస్. ఆల్ రైట్. సో ఇందాక స్కూల్ గురించి ఏదో మాట్లాడుతున్నారు, డల్లస్ ఫోర్ట్ వర్త్ స్కూల్ గురించి.
1: ఫోర్ట్ వర్త్ స్కూల్ అంటే మీరు చెప్పారు కదా, నెక్స్ట్ వెన్స్డే కల్లా చాలా మటుకు పేరెంట్స్ ఫ్రీ అవుతారు, అకాడమిక్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి, 2.5 మంత్స్ ఒకటే ర్యాంప్ అని చెప్పి.
0: అబ్సల్యూట్లీ. యా, నెక్స్ట్ ఇంకా ఒక 2-3 వీక్స్ తర్వాత, 2 వీక్స్ ఏంటి, 1 వీక్ కూడా లేదనుకుంటా, ఇంకా దాని తర్వాత ఇక మొదలవుతుంది ఇంట్లో ఆడావిడి.
1: కాదు అంటే చిన్నప్పుడు అయితే మంచిగా ఆవకాయలు కొట్టేసాడు హెల్ప్ చేయటాలు, లేకపోతే గాలి పటాలు చేయించటాలు, లేకపోతే అమ్మ వాళ్ళు తీసుకెళ్ళాలి, ఇట్లాంటివి ఉంటాయి కదండి. వాట్ ఈస్ ద కాలక్షేపం ఫర్ యువర్ పేరెంట్స్ డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్?
0: కాలక్షేపం ఎక్కడ ఉంటుంది అసలు? ఇంకా కాలక్షేపం ఇంకేమన్నా మొత్తం, అసలు మన వాళ్ళు ప్రతి వీకెండ్ ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టేసుకుంటారు అనమాట, అటు పోవడం ఇటు పోవడం, యూనో, ట్రిప్ అని లాంగ్ డ్రైవ్ అని. మొత్తం ఈ 9 నెలలు ఏదైతే కష్టపడ్డారో పిల్లల కోసం, ఈ 3 నెలలలో అసలు రక్తపాతం చూపిస్తారు అనమాట మా మీద. రక్తపాతం ఎలా చూపిస్తారంటే నెక్స్ట్ నేను ఒక పాట పెడతా, ఆ పాటలో వయలిన్ వస్తుంది. వయలిన్ ప్లే అవుతుంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా.
1: గిరిగారు మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఇంకా మీకు పాటలు ఎలా ఉంటాయి మీకు తెలుసు ఆటోమేటిక్ గా.
0: సో నువ్వు నాకు నచ్చే సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది అవినాష్, దాంట్లో కోటి గారి, అంటే ఇది ఇన్స్పిరేషనల్ సాంగ్ యాక్చువల్లీ, ఇది స్పానిష్ సాంగ్, ఇది దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న పాట, మీకు తెలిసే ఉంటుంది కదా ఈ పాట. శ్రోతలు అడుగుదాం, నేను ప్రీల్యూడ్ ప్లే చేస్తా, ఇది ఏ పాట వారు ఎవరైనా చెప్తారేమో చూద్దాం, ఓకేనా? ప్రీల్యూడ్ అంటే మన సాంగ్ ముందర వస్తున్న మ్యూజిక్ ఉంటుంది కదా, అది ప్లే చేస్తా.
1: Yes,
0: let me play that and mana shrotalu evaranna ee paata ye paata kanipettaremo chuddam. Let me play that prelude. Here it is.

0: అంతవరకు అందిద్దాము, ఎవరన్నా కాల్ చేస్తారేమో చూద్దాం, ఈ లోపు మనం మాట్లాడదాం. చెప్పండి.
1: ఎస్, ఆడియన్స్ అది వెరీ క్లెవర్, ఖచ్చితంగా అందిస్తుంటారు. నాకు ప్రతిసారి ఐ థింక్ హైదరాబాద్ క్లైమేట్ లో బయటకు వెళ్తున్నప్పుడు అమరిలో ఎందుకు ముందు జాగ్రత్త, రెయిన్ కోట్ ఎందుకు ముందు జాగ్రత్త,
0: ముందు జాగ్రత్త,
1: లిటరల్లీ నూనె నచ్చే డైలాగే మోస్ట్ రిపీట్ అవుతుంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు అర్థం కట్టు
0: అది. సో మన శ్రోతలు ఇప్పుడు ఇంకా ఆఫీస్ లకు ఇప్పుడిప్పుడే రీచ్ అవుతున్నారు అనుకుంటా, కొంచెం టైం ఇద్దాంలేండి, అని మనమే ప్లే చేద్దాం ఈ పాట. ఓకేనా?
1: Yes,
0: let's play this song. నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి వయోలిన్ ఉంటుంది దీంట్లో, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. లెట్స్ డెమాన్స్ట్రేట్ ద వయోలిన్ ఇన్ దిస్ సాంగ్. హియర్ ఇట్ ఇస్.

0: సో అదన్నమాట ఈ పాటలో ఉన్న వయలిన్.
1: వయలిన్ ఎవరు వాయించుంటారండి కోటి గారి దగ్గర?
0: వయలిన్ కోటి గారి దగ్గర యాక్చువల్లీ చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. వారు మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్. దాని గురించి వెర్షన్ మెన్షన్ చేశారనమాట. తన దగ్గర వేరియస్ యునో లెవెల్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉంటారు అనమాట తన క్రూలో. వన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ ఈ పాటకి చూస్ చేసుకున్నారంట తను.
1: ఓకే ఓకే.
0: సో ఈ పాట
1: చాలా మంది తెలుసు కోటి గారి దగ్గర నుంచి వన్ ఆఫ్ ద టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ బయటకు వచ్చారు అండ్ ఆస్కార్ కూడా గెలుచుకున్నారు.
0: ఆబ్వియస్లీ ఏఆర్ రెహమాన్ గారు ఇంకా చెప్పేదే ఉంది ఆయన దగ్గర నుంచి వచ్చేసి. ఐ మీన్ కీబోర్డ్ ఏదైతే ఉందో కోటి గారి పాటల్లో వస్తున్న కీబోర్డులలో దరిదాపుగా అన్ని కీబోర్డ్స్ ఏఆర్ రెహమాన్ గారి వారి నుంచే వచ్చాయి అనమాట. అండ్ ఒక్కసారి చెప్పలేవో పాట ఇస్ బేస్డ్ ఆన్ రాబర్ట్ మైల్స్ ఇటాలియన్ యునో వయలనిస్ట్ అండ్ ఫేబుల్ అనే ఒక ఆల్బమ్ నుంచి వచ్చింది అది. దాని నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని సిరివెల్లంల సీతారామ శాస్త్రి గారిని కన్విన్స్ చేసి మరి ఈ పాట రాయించారంట. 60 వెర్షన్స్ ఆఫ్ పల్లవిలు, 60 వెర్షన్స్. ఒక్కసారి చెప్పలే పల్లవి ఉంది కదా, 60 వెర్షన్స్ రాసిన తర్వాత ఈ ఫస్ట్ రాసిన వెర్షన్ ఫైనల్ చేశారంట డైరెక్టర్.
1: ఆయనకి ఎంత మండి ఉండాలి సిరివెల్లంల గారికి
0: అసలు. మరి మిగతా 59 వెర్షన్లు ఏమైనా మరి
1: తెలిసి వేరే పాటలు ఎక్కడో పల్లవులు అయిపోయి ఉంటాయి,
0: ఎక్కడో ఉండిపోయి ఉంటాయి. అది ఏదో సినిమాలో మనకి ఎప్పుడో గుర్తొస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాము. అండ్ రెండవ విషయం ఏంటంటే ఇదే సినిమాలో ఇంకో పాట ఉంటుంది, నా చూపే నిన్ను కలిసినది అని చెప్పి. ఆ పాట యాక్చువల్లీ వన్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ సింగర్స్ ఐ థింక్ మన కుమార్ షాను గారితో పాడించాలని అనుకున్నారట. అది కాకుండా శ్రీరామ్ ప్రభు అనే మన తెలుగు తేజం, మన తెలుగు సింగర్ ఎవరైతే ఉన్నారో వారి వాయిస్ వెంకటేష్ గారికి యాప్ట్ ఉంటుందని చెప్పి మళ్లీ తన్నే రీఇన్స్టేట్ చేశారు శ్రీరామ్ ప్రభు.
1: నైస్.
0: చాలా విశేషాలు ఉన్నాయి. నువ్వు నాకు నచ్చే సినిమాలో ఏదో మనం మామూలుగా కామెడీ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అనుకుంటాం, కానీ మ్యూజికల్ గా మాట్లాడాలి అని అంటే మాత్రం కోటి గారి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ ఇది.
1: అంటే లిటరలీ ఇప్పటికీ కూడా చాలా మంది దగ్గర కొన్ని అప్పట్లో కొన్ని క్యాసెట్లు ఉంటాయి కదా, అందులో మన్మధులు నూనె నచ్చో చాలా మంది దగ్గర ఉంటుంది.
0: ఎస్ అబ్సల్యూట్లీ. ఐ మీన్ సమ్ ఆఫ్ దెమ్ అంటే అప్పట్లో ఇంకా క్యాసెట్లు రికార్డింగ్ కూడా ఉండేది అటు ఇటు, ఏ సైడ్ బి సైడ్, ఏ సైడ్ ఏమో ఈ పాట ఉండేది, బి సైడ్ ఏమో మన్మధుడు అట్లాంటివి ఉండేటి అనమాట. బ్రిలియంట్. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ నువ్వు నాకు నచ్చే సినిమా. అండ్ ఈ పాట తర్వాత ఇంకొక మంచి జామ్ పండు లాంటి పాట వినిపిద్దాం, మెలోడీ. ఓకేనా?
1: Yes, vitamin C is important. Jampandu.
0: Yes, absolutely. Vasantham cinema nunchi ee paata vindamu. Vasantham cinema lo Venkatesh gari sarasana natinchina heroine peru enti evarikana telusa call cheyandi 972 636 1966.

వసంతం సినిమా నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ నాతో పాటు ఉన్నారు అవినాష్. హలో అవినాష్, వినిపిస్తున్నానమాట? యా, సో లుక్స్ లైక్ ఐ నో హీ విల్ బి జాయినింగ్ షార్ట్లీ. అండ్ ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇంకొక మంచి పాట లైనప్ చేశాను. ఈరోజు నేను వెంకటేష్ బాబు గారి పాటలు వినిపిస్తున్నా మీకు. మంచి రెట్రో వెంకటేష్ గారి పాటలలోకి వెళ్ళిపోతున్నాం. అండ్ చంటి సినిమా నుంచి మంచి తైలం పట్టించే పాట వినిద్దామా. హియర్ ఇట్ ఈస్.

0: ఆల్ రైట్ అవినాష్,
1: టాలెంట్ పోసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు.
0: ఇది టాలెంట్కునే ముందు మంచి తలమాలిష్ అంటాం కదా.
1: చిన్నప్పుడు ఎంత భయం వచ్చా అండి, అంటే ఇప్పుడు అలుగు పెట్టే రోజు ఉంటుంది కదా, ఇప్పుడు సండే అయినప్పటికీ మా మమ్మీ ఇంత ఆయిల్ పట్టుకుని వచ్చేవాడనమాట, అప్పటికి సబ్బులన్నీ అలవాటు అయిపోయి నిజంగా ఆయిల్ పెట్టి స్నానం చేయాలంటే మొత్తం వెనకాల పెరడంతా తిప్పించేవాడు అనమాట. నేను రాసుకొని రాసుకొని రాసుకొని అండి
0: కదా, అసలు ఏం నాస్టాల్జియా బాధ మాత్రం చిన్నప్పుడు.
1: నాకు లంచం చూపించేవారు అనమాట, ఏం పర్లేదు నువ్వు గానీ నలుగు పెట్టుకుంటే వేడి నీటితో స్నానం చేస్తానంటే హాట్ వాటర్ అయితే ఐ వుడ్ హావ్ బీన్ సోల్డ్ అనమాట. ఓకే ఫైన్, అని
0: అది గోరెచ్చక నీళ్లు నాకైతే గోరెచ్చక ఉంటాయి కదా, సో సేమ్ థింగ్, ఎగ్జాక్ట్ సేమ్ థింగ్, బట్ నాకు పరి టూ హాట్ కాకుండా గోరువెచ్చటి నీళ్ళు అయితే నేను ఐఎమ్ సోల్డ్ అవుట్ అనమాట.
1: సో అది అప్లై చేసిన 5 నిమిషాలు కళ్ళు పుసుకునే వాళ్ళు లిటరల్లీ.
0: అసలు ఏముండేది ఊర్లలో, యూనో వి రియల్లీ మిస్. ఇప్పుడు అసలు హాట్ వాటర్ గోరువెచ్చటి నీళ్లు కాదు, అసలు వెచ్చటి నీళ్ళతో స్నానం చేయాలన్నా కానీ ఇప్పుడు ఎవరు చేయించట్లేరు ఈ మధ్య కాలంలో.
1: ఇప్పుడు ఇప్పుడు దాన్నే మార్చి మార్చి మార్చి స్క్రబ్స్ వాడండి,
0: అది
1: జెట్సిల్స్ పోతాయి. ఎందుకు చాలా చెప్తున్నారు ఇప్పుడు
0: స్క్రబ్బులు గ్రిబ్బులు ఇవన్నీ వచ్చేసినాయి. సో అదనమాట జెన్జీ ఇదంతా మిస్ అవుతారు ఫర్ ష్యూర్. జెన్జీ విల్ మిస్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట, యూనో నవేడేస్. ఇప్పుడు వస్తున్న పిల్లలైతే మాత్రం ఆ నలుగు పెట్టుకోవడాలు లేకుంటే గోరువెచ్చటి స్నానాలు డెఫినెట్లీ మిస్ అవుతారు, యూనో. బట్ దోస్ డేస్ విల్ నెవర్ కమ్.
1: అది మోర్ లైక్ ఫ్యామిలీ మూమెంట్ దాన్ జస్ట్ బాత్ సీన్ గన్న.
0: కరెక్ట్,
1: నో, యా,
0: అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. సో ఇంకొక పాట వినేసి మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్దాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత వీల్ కంటిన్యూ ద ఫన్ ఆఫ్టర్ 8 AM మోర్ అండ్ మోర్. ఇంకా దాని తర్వాత మొత్తం మీదే
1: హంగామా.
0: సూర్యవంశం సినిమా నుంచి ఈ పాట వినేసి మనం బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మరిన్ని మాటలు మాట్లాడదాం.
1: సూర్యవంశం, వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్, లెట్స్ గో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. May 16th, inka 17th na, Hyderabad nunchi meeku oka timeless experience andichadaniki vastunaru, Second Skin. Where every sari feels truly like a second skin. Meekosam testunaru a stunning collection of silks, banarasis, kanchi, inka enno ennenno. Pandagalu, pellillu, even edaina. Add something beautiful to your wardrobe with Second Skin. Happening on May 16th and 17th from 12 p.m. to 7 p.m. at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
3: Anni pettukunnanra, idigo mee nanna sugar gurinche tension. Malli perigithe ee doctor daggariki veltam, kharchu okati.
4: Vikram, Jian ki malli baaledu ontlo, ee saari enta kharchu avutundo ento?
2: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చను దేవత ఎదురై. ఎలా రాస్తారండి లిరిక్స్? అవినాష్ ఉన్నారా? లుక్స్ లైక్ యూఆర్ స్టిల్ ఇన్ ఎ బ్రేక్. అండ్ యా, సో దట్ వాజ్ ద లిరిక్ ఆఫ్ దట్ సాంగ్. గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చను దేవత ఎదురై. అసలు మన లిరిసిస్ రాస్తున్నప్పుడు వాళ్లకున్న పరిజ్ఞానం అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా, ఐ మీన్, జస్ట్ రాయడమే కాదు, దాంట్లో మళ్ళీ ఒక అద్భుతమైన మీనింగ్ కూడా తీసుకొస్తారనమాట. సో ఈ పాటలో ఉన్న మీనింగ్ అది. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం. ఆల్ రైట్, సో నెక్స్ట్ సాంగ్ లైన్అప్ చేశాను. అండ్ ఈ పాట వాసు సినిమా నుంచి. వెంకటేష్ బాబు గారి మంచి మెలోడియస్ పాటలు వింటున్నాం. లెట్స్ లిసన్ టు అనదర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వాసు.

వాసు చిత్రం నుంచి మనం విన్న పాట. లెట్స్ లుక్ అట్ ద డిఎఫ్డబ్ల్యూ ట్రాఫిక్ అండి. I-35 టువర్డ్ సౌత్ డౌన్ టౌన్ లో కొంచెం ట్రాఫిక్ పికప్ అయింది అండ్ ఎగ్జిట్ 448 తర్వాత మాత్రం స్లో డౌన్ కనిపిస్తుంది. అంతకు ముందంతా కొంచెం బానే ఉంది కానీ 448 తర్వాత ఆల్ ద వే అప్ టు డౌన్ టౌన్ కొంచెం స్లో ట్రాఫిక్ కనిపిస్తుంది. 121 ఈజ్ మూవింగ్ రిలేటివ్లీ ఓకే, బట్ కొంచెం స్లో డౌన్ అక్కడ కూడా కనిపిస్తుంది టువర్డ్స్ ఎయిర్పోర్ట్. అండ్ అట్ సైడ్ మాత్రం బానే ఉంది. అట్ సైడ్ ఈ రోజు అంటే మార్నింగ్ అటు మెకినీ వైపు వెళ్తుంటే పెద్దగా మీకు ఉంటుంది, బట్ నాట్ దట్ యునో బిజీ అనమాట. సో 121 సౌత్ నార్త్ లో మాత్రం కొంచెం రిలేటివ్లీ రెగ్యులర్ ట్రాఫిక్ కనిపిస్తుంది. అండ్ 75 నార్త్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే యాజ్ యూజువల్ గా మనకి స్లో డౌన్ కనిపిస్తుంది. 635 గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు, అండ్ ఎవ్రీ డే ఉండాల్సిందే, ప్రతిరోజు మనం మాట్లాడుకోవాల్సిందే. డెఫినెట్లీ కొంచెం పికప్ అయిందనే అనుకోవచ్చు ట్రాఫిక్. అదనమాట ట్రాఫిక్ అప్డేట్స్. అండ్ మిగతా అప్డేట్స్ నేను కార్యక్రమంలో ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అవినాష్ వచ్చారా? యా, సో తను వచ్చేంత వరకు మనం ఇంకొక పాట కూడా వినేద్దాము. లక్ష్మీ సినిమా నుంచి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట ప్రీలియుడ్ అందిస్తా. ఇది ఏ పాటో తెలిస్తే కాల్ చేయండి 9726361966. వాట్ సాంగ్ ఇస్ దిస్?

సరే, మీరు ఈ పాట గెస్ట్ చేస్తూ ఉండండి. ఈ లోపు నేను రేడియో సురభి జాతర గురించి మెన్షన్ చేస్తాను. అండ్ ఈసారి జాతర ఇస్ గోయింగ్ టు బి కమింగ్ అవుట్ విత్ ఎ డివైన్ రీవ్యాంప్ అన్నమాట. సీతారామ కళ్యాణం ఉండబోతుంది. అండ్ అఫ్ కోర్స్ యునో కోలాటం ఇస్ ఆల్సో గోయింగ్ టు బి దేర్. అండ్ దిస్ వీఆర్ బ్రింగింగ్ అవుట్ ఇన్ అసోసియేషన్ విత్ మాట, మన అమెరికా తెలుగు అసోసియేషన్ వారి సౌజన్యంతో మన రేడియో సురభి జాతరని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాము. అండ్ దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ జూన్ 7, 2026 ఇన్ ఫ్రిస్కో ఫ్లయర్స్. ఫ్రిస్కో ఫ్లయర్స్ అందరికీ చాలా సుపరిచితమైన వెన్యూ అండ్ ఏ వెరీ వెరీ వెరీ యునో గుడ్ వెన్యూ అనమాట. చాలా చాలా ఈవెంట్స్ అక్కడ నడుస్తాయి. ఈసారి జాతర ఇంతకుముందు మనం చెప్తున్నట్టుగా డెఫినెట్ గా మనం ఇండోర్ లో జరుపుకుంటున్నాము. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఆల్సో ఆర్జే ఓటింగ్స్ నామినేషన్స్ అండ్ ఆల్సో టికెట్స్ ఫర్ కళ్యాణం, సీతారామ కళ్యాణానికి టికెట్స్ ఇవన్నీ కొనుక్కోవాలి అంటే ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్ www.radiosurabhi.com/RSJ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ రైట్ అన్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. సరే, ఈ పాట వినిద్దాం ఫ్రమ్ ద మూవీ లక్ష్మీ.

0: ఆల్ రైట్, లక్ష్మి సినిమా నుంచి మనం విన్న ఆ పాట.
1: లక్ష్మి మూవీ అబో వెరీ డిఫరెంట్ నోస్టాల్జీ సినిమా అయితే మాత్రం.
0: ఎలా
1: ఎలా అంటే, అప్పటికి నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారిని చూసింది అంతా తులసి చూసాను అనుకోండి, బట్ ఇట్ వాస్ లైక్ మాస్ వెంకటేష్ ఎక్కువ చూడలే, గణేష్ కూడా ఎక్కువ చూడలే అనమాట, ఫ్యామిలీ వెంకటేష్.
0: రైట్ రైట్.
1: సో ఈ మాస్ అవతారం అయినప్పటికి జనరల్ అందరూ చాలా ఎక్సైట్ అయిపోయి, అంటే అప్పట్లో 220 టికెట్ కొనడం చాలా పెద్ద విషయం కదా. మా ఫాదర్ ఎక్సైట్ గా తీసుకెళ్లారనమాట, అంటే ఐ లవ్ ద ఫిల్మ్, బట్ నాకు ఓ వెంకటేష్ ఎలా కూడా చేస్తారా అని కొంచెం ఫస్ట్ టైం చూసి షాక్ అనమాట.
0: తణుకు, మీ సొంత ఊర్లో?
1: తణుకులో, అవును, తణుకు నరేంద్ర థియేటర్ లో. వెంకటేష్ గారి సినిమాలు అంటే నరేంద్ర, మినీ నరేంద్ర ఈ ఆస్థాన థియేటర్స్ అనమాట.
0: అంతేనా, అక్కడ ఎప్పుడు వెంకటేష్ గారి సినిమాలు వస్తే అక్కడనే రావాలి ఖచ్చితంగా?
1: అక్కడనే అక్కడనే రావాలి. అంటే బేసిక్ గా ఎలా చెప్పాలి, రాణా గారి తాతగారు ఓన్స్ ద థియేటర్స్. సో ఆయన సినిమాలు అంటే అక్కడ అక్కడే ఉంటాయి ఇప్పుడు.
0: ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మా సొంత ఊరు కూడా అంతే, రెండు థియేటర్లు ఉన్నాయి, వినోద టాకీస్ అండ్ శ్రీనివాస టాకీస్ అని ఉన్నాయి. చిరంజీవి గారి సినిమాలు వస్తే మాత్రం ఖచ్చితంగా రెండిట్లలో రావాల్సిందే. మూడోది కాదు కూడదు అని అంటే మాత్రం ఇంక అక్కడ కత్తులు కటార్లన్నీ బయటకు వచ్చేస్తాయి. వాళ్ళే ఉండేది అప్పుడు. ఇప్పుడంటే ఈ సినిమా థియేటర్స్ థియేటర్స్ ఏదో నడుస్తుంది బయట నిజంగానే. నిన్న నేను దిల్రాజ్ గారి ఇంటర్వ్యూ విన్నా.
1: అబ్బో చాలా మాట్లాడాలండి, అది అది మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక పాట లైన్ చేసేటం చింతకాల రవి నుంచి.
0: అవును,
1: అది అవగానే
0: తప్పకుండా. యా, సో ఈ పాట వినేద్దాం, చింతకాల రవి సినిమా నుంచి. నెక్స్ట్ సాంగ్ లైన్అప్ చేశాను అండ్ ఇది సోను నిగమ్ వాడాడు. ఈ పాట తర్వాత మనం అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది అవినాష్ అప్డేట్స్ ఇచ్చేస్తారు. సో లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్ అండ్ ఆఫ్టర్ దిస్ వన్ లెట్స్ ప్రొవైడ్ దట్ అప్డేట్స్. హియర్ ఇట్ ఇస్.

0: చింతకాయల రవి అనే చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. అవినాష్, ఈ సినిమాలో ఈ సినిమా దరిదాపుగా 80% అమెరికాలోనే తీశారు.
1: అదే, నేను మీకు ఎవరైనా మెమరీస్ ఉన్నాయని అడుగుదాం అనుకుంటున్నాను.
0: చూసా ఈ సినిమా? నేను ఇక్కడనే మన వర్జీనియాలో చూసాను అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఐ థింక్ సెకండ్ మూవీ, నేను అమెరికాలో చూసిన రెండవ సినిమా ఇది, చింతకాయల రవి థియేటర్ లో.
1: ఓకే,
0: యా. సో అదొక మెమరీ. రెండోది ఏంటంటే చూసి అసలు ఏంటి సినిమా అంతా, అసలు మనం అమెరికాలోనే ఉన్నాం, వీళ్ళు కూడా అమెరికాలోనే తీస్తున్నారు, అది యాజ్ ఇట్ ఈస్ చూపిస్తుంది అని అనుకున్నప్పుడు ఆ వాషర్ డ్రైయర్ కష్టాలు, బట్టలు తీసుకుని పోయి వాషర్ డ్రైయర్ లో వేయడం, అది బయట కాయిన్స్ ఉంటాయి, ఇక్కడ కాయిన్ మెషిన్స్ ఉంటాయి అనమాట. సో ఆ లైఫ్ స్టైల్ అంతా చూపిస్తారు. ప్లస్ ఇప్పుడు నేను ఈ ప్లే చేసిన ఈ పాట ఏదైతే ఉందో అది న్యూయార్క్ మన బ్రిడ్జ్ ఉంటది కదా, క్వీన్స్ బ్రిడ్జ్, క్వీన్స్ బ్రిడ్జ్ మీద చిత్రీకరించారు ఈ పాట. న్యూయార్క్ సిటీలో, ప్లస్ యూనో మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ హ్యాపెన్ వాషింగ్టన్ డీసీ అండ్ న్యూయార్క్ సిటీ సరౌండింగ్స్ లో.
1: నైస్ నైస్. నాకు అంటే చింతకాయల రవి ఇంకొక బ్యూటిఫుల్ ఆస్ట్రేలియా మీద చెప్పిన గుర్తొచ్చింది ఏంటంటే, జూనియర్ ఇంటర్వ్యూ క్యామియో ఉంటుంది సినిమాలో.
0: ఓ అబ్సల్యూట్లీ, ఇట్స్ అ బ్రిలియంట్ సాంగ్, అది కూడా ప్లే చేసేద్దాం కొద్దిసేపటి తర్వాత. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట ఇప్పుడు రెగ్యులర్ గా నేను ప్లే చేస్తుంటాను అనమాట, మంచి మధ్యలో ప్రతి నెలకు ఒకసారి ఆ పాట ప్లే చేస్తా.
1: కొన్ని పాటలు ఉంటాయి రెస్పెక్టెడ్ సిచ్యుయేషన్ ప్లేట్,
0: యా షావా షావా పాట కదా, షావా షావా ఏ బల్లే బల్లే. ఆ పాట కొద్దిసేపటి తర్వాత ప్లే చేద్దాం. అండ్ ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది?
1: ఇండస్ట్రీలో ప్రస్తుతానికి థియేటర్స్ గురించి ఒక చిన్న డిస్కషన్ నడుస్తుందండి. అంటే బేసిక్ గా ద కన్సర్న్ ఈజ్ అరౌండ్ సింగిల్ స్క్రీన్స్ కి సంబంధించి రావాల్సిన పర్సంటేజ్ సరిగా రావట్లేదు, ఇప్పుడు థియేటర్స్ కి పర్సంటేజ్ ప్రాపర్ గా ఇవ్వాలి అన్న ఒక డిస్కషన్ నడుస్తుంది. అండ్ మెయిన్ డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే సినిమాస్ రిలీజ్ కి పైప్ లైన్ లో ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని కొంచెం మినహాయించి అందరూ కామన్ గ్రౌండ్ కి వచ్చి చేద్దాం అనేది ఒక డిస్కషన్.
0: ఓకే,
1: అది ఆల్ ఆఫ్ అ సడన్ ఇంపోజ్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెద్ద ఒక పెద్ద రిలీజ్ ఉంది, ఇంకా కొన్ని సినిమాలు పెద్ద రిలీజ్ ఉన్నాయి, అది అయిన తర్వాత నుంచి ఆ పర్సంటేజ్ సిస్టమ్ వాట్ ఎవర్ మీరు మాట్లాడుకుని తీసుకోవచ్చు కదా. ఇప్పటి నుంచి అది ఇంపోజ్ చేయడం ఎందుకు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వెన్ యూ హ్యావ్ బిగ్ రిలీజ్ విత్ ఇన్ అ మంత్,
0: అంతే.
1: సో ప్రతి సినిమాకి ఆల్రెడీ ప్రొడక్షన్ బడ్జెట్ అనుకుంటారు, పేమెంట్స్ అనుకుంటారు, దానికి కావాల్సిన స్పెండింగ్ అవుతాయి, ఇంత చేస్తే మార్జిన్ వస్తుంది కదా అని ఆల్రెడీ డిస్కషన్ దిగిన వాళ్ళని ఇప్పటికిప్పుడు ఈ పర్సంటేజ్ మార్చాలి అంటే మాత్రం మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది అనమాట. ఇట్స్ అబౌట్ లైక్ థియేటర్ రెంట్స్ గానీ, యూనో ఆ సినిమా ఆడుతున్నప్పుడు వచ్చే పర్సంటేజ్ గానీ, ప్రొడ్యూసర్ కొరిపాల్సింది కానీ, దీని చుట్టూ జరుగుతుంది. బట్ మేజర్ ఇట్స్ అరౌండ్ ముందైతే ఆల్రెడీ పైప్ లైన్ అయిన సినిమాలు ముందు రిలీజ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ గా మీరు అన్న ఒక డిస్కషన్ నిజంగా ఎక్కడ టేబుల్ కూర్చొని మాట్లాడదాం, దేర్ ఇస్ నథింగ్ వి కెన్ అవాయిడ్.
0: అండ్ రెజల్యూషన్ వచ్చే అవకాశం ఉందా?
1: కొంచెం
0: ఎందుకంటే ఎందుకంటున్నానంటే నిన్న దిల్ రాజు గారు ఇంటర్వ్యూ చూశాను, అండ్ అదర్ పార్టీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో థియేటర్స్ వాళ్ళు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాళ్ళ ఇంటర్వ్యూ కూడా విన్నా అనమాట, చూశాను నేను ఇన్ఫాక్ట్ యూట్యూబ్ లో. లుక్స్ లైక్ బోత్ ఆర్ అట్ ఎ స్టబర్న్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో రిజల్యూషన్ రావాలనే ఆశిద్దాం, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ టు లివ్ కదా. సో యూనో ఆఫ్ కోర్స్ యూనో వాళ్ళందరూ కూడా వీళ్ళ గురించి ఆలోచిస్తారు, అందులో డౌటే లేదు. దిల్ రాజు గారు స్వయంగా యూనో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కదా ఇప్పుడు తెలంగాణలో, సో తను కూడా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ బట్ యూనో ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది, ఎందుకు ఇక్కడ నాకు అర్థం కాదు.
1: ఇంకా అంటే అది ఇట్స్ అ వెరీ బిగ్ గ్యాంబుల్ అండి, దాని గురించి దాని గురించి సెపరేట్ గా ఒక లింక్ లో మాట్లాడాలి. ఐ టెల్ యూ దక్స్ వాట్ ఐ అండర్స్టూడ్, సో దాని గురించి మాట్లాడదాం. బట్ యాడ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి
0: బ్రేక్ దగ్గరలో ఉన్నాము. సో ఈ విషయం గురించి మనం నెక్స్ట్ ఎప్పుడన్నా సెషన్ పెట్టుదాం, ప్రస్తుతానికి మాత్రం కమర్షియల్ బ్రేక్ లో ఉన్నాము. డిఎఫ్డబ్ల్యూ థర్స్డే మార్నింగ్ వైబ్స్ లో ఉన్నాం. దిస్ ఇస్ గిరి రామరాజు, నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు. మనం బ్రేక్ లోకి వెళ్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మరిన్ని మంచి పాటలు వింటూ, మంచి మంచి మాటలు వింటూ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్, వి విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
1: Yes.
2: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara.

0: June 7th. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేమో సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com. Radio Surabhi Revisit.
4: Finishing school anukoni em labham?
5: Anduke Value Financial Services undi kada.
6: Specializing in core Java and DS Inc.
7: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
8: Thank you for being in our journey.

0: must be close. It's the quicker ball from John.
1: All right, so how is that? An appeal vachindante dan ardhamaindi Avinash. Hello, Avinash, unnara? Yeah, looks like తను చిన్న బ్రేక్ లో ఉన్నట్టున్నాడు. సో ఆ అప్పీల్ వచ్చింది అని అంటే ట్రివియా సమయం ఆసన్నమైంది అన్నమాట. క్రికెట్ హౌ ఇస్ దట్ క్లీన్ బోల్డ్ అనే ఆట ఆడుతున్నాం మనం, అండ్ దానికి సంబంధించిన ట్రివియా సమయానికి ఆసన్నమైంది. ఈ రోజు నేను అడగబోతున్న ప్రశ్న హియర్ ఇట్ ఈస్. త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ రోజు షోలో, ప్రతి అరగంటకు ఒకటి. అండ్ లెట్ మీ జస్ట్ పోజ్ ది ఫస్ట్ ట్రివియా. ద దూస్రా అండ్ ద తీస్రా, క్రికెట్ ఆడే ప్రతి యూనో క్రికెట్ ప్రొఫెషనల్ క్రికెట్ కానీ లేకుంటే లీగ్ క్రికెట్ ఆడే ఎవరికైనా సరే దూస్రా అండ్ తీస్రా అంటే అందరికి తెలిసే ఉంటుంది. దూస్రా అండ్ తీస్రా ఇద్దరిని రెండు డెలివరీస్ ని ఇంట్రొడ్యూస్ చేసిన బౌలర్స్ నేమ్ ఏంటి, ఇంటర్నేషనల్ బౌలర్స్ నేమ్ ఏంటి? కాల్ చేయండి 9726361966. ప్రశ్న మరోసారి, క్రికెట్ లో దూస్రా అండ్ తీస్రా అని డెలివరీస్ ఉంటాయన్నమాట. ఆ దూస్రా అండ్ తీస్రా ఈ రెండు డెలివరీస్ ని ఇంటర్నేషనల్ క్రికెట్ కి పరిచయం చేసిన ఆ ఇద్దరు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ నేమ్స్ తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 9726361966.

0: ఆత్మీయ శ్రోత ఆన్ ఎయిర్ ఉన్నారు. సుధా గారు, నా మాట వినిపిస్తుందా?
1: వినిపిస్తుందండి. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్. నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు.
2: మార్నింగ్ అండి.
1: ఈ రోజు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను ఈ షోకి. డినరింగ్ కూడా లేట్ గా స్టార్ట్ చేశాను.
0: దానికి రీజనింగ్ కూడా ఉంది కదా, మంచిగా కిడ్స్ ని స్కూల్లో డ్రాప్ చేసి అలా ఇంకొక వారం రోజులు అయితే వాళ్ళకి ఆ స్కూల్ అదంతా ఏది ఉండదు అనుకుంటా. ఇంకా
1: యా 1 వీక్ లో స్కూల్ ఉండదు, ఇంకో 3 ఇయర్స్ లో ఈ డ్రాపింగ్ ఉండదు మాకు. ఎందుకంటే లెట్ దే విల్ అవుట్ గ్రో, ఇంకా హై స్కూల్ అయిపోతుంది. సో ఐఎమ్ రిలీసింగ్ దోస్ మూమెంట్స్.
0: ఎగ్జాక్ట్లీ. అండ్ ఇండియాలో ఉన్నట్టు ఏదో కాలేజ్ కూడా ఇంట్లోనే, స్కూల్లో ఇంట్లోనే అన్నట్టు కాదు. ఇక్కడ వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉంటది.
1: ఫస్ట్ ఇయర్ కాలేజ్ అందరికి పెద్ద షాక్ ఉంటది, బికాస్ కిడ్స్ ఏమో దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ డామ్ లైఫ్ అదంతా వెళ్ళిపోవడానికి. అండ్ మనకి ఒకేసారి ఎంటీనెస్ అంటారు కదా, ఇల్లు ఖాళీ అయిపోతుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు వాళ్ళు పెట్టే గోలా ఇదని అనుకుంటాం గానీ ఒకసారి మనకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే దగ్గర నివసిస్తుంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది యూనో.
1: అంటే మన చైల్డ్హుడ్ మనం మిస్ అయ్యాము, ఇప్పుడు వీఆర్ లివింగ్ త్రూ దెమ్ అనొచ్చు కొంచెం. బికాస్ ఇన్ మై కేస్ ఐ డూ దాట్, ఐ లివ్ త్రూ దెమ్. సో నా చైల్డ్హుడ్ కూడా సెకండ్ చైల్డ్హుడ్ కూడా అయిపోతుంది ఇప్పుడు.
0: ఐ నో, అబ్సల్యూట్లీ. అమెరికాలో ప్రతి పేరెంట్
2: అంటే ఐ లివ్ త్రూ దెమ్ అంటే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, బ్యూటిఫుల్ అయినది చెప్పారు.
1: ఇప్పుడు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ అ లాట్ విత్ మీ. ఇప్పుడు వాళ్ళు స్కూల్లో ఇది అయింది, స్కూల్లో అట్లా జరిగింది, లైక్ ఈ స్పోర్ట్స్ లో ఉంటారు. సో స్పోర్ట్స్ గెలిచినప్పుడు అండ్ యాక్చువల్లీ ఆ హోల్ ఈవెంట్, మనకి స్పోర్ట్స్ డే ఎట్లా ఉండేది, ఆ హోల్ ఎవ్రీ వీక్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, వీళ్ళ గేమ్స్ ఉంటాయి, ఆ ఎక్సైట్మెంట్ వాళ్ళు చెప్తూ ఉంటారు, లైక్ ఐ సీ దెమ్ కూడా. సో ఇట్స్ డిఫరెంట్ గా. అంటే మా పిల్లలు బాస్కెట్ బాల్ ఆడతారు, ఒకరు బాస్కెట్ బాల్ ఒకరు వాలీబాల్ టీమ్ లో ఉన్నారు స్కూల్ కి. సో వాళ్ళని తీసుకెళ్తూ ఉండాలి హై స్కూల్స్ కి, వేరే హై స్కూల్స్ కి. మనమేమి తీసుకెళ్ళం, స్కూల్లో తీసుకెళ్తుంది. సో వెన్ దే గో వీ కెన్ గో వాచ్ ద గేమ్ యాజ్ అ పేరెంట్. సో వెళ్ళినప్పుడు వాళ్ళని గేమ్ చూసినప్పుడు, గేమ్ అయిపోయాక వాళ్ళ ఎక్సైట్మెంట్, ఇవన్నీ ఇట్స్ వెరీ డిఫరెంట్.
0: అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ.
1: అది కూడా ఇక్కడ స్కూల్స్ కొంచెం కష్టమే, మన టైంలో ఈజీ అనిపిస్తుంది యాక్చువల్ గా కంపేర్ చేస్తే. దే బ్యాలెన్స్ అ హోల్ లాట్ ఆఫ్ థింగ్స్.
2: ఓకే ఓకే ఓకే ఓకే.
0: అండ్ వాలీబాల్ కాకుండా కలర్ గార్డ్ లో ఉన్నారా మీ కిడ్స్?
1: ఇందులో అండి
0: కలర్ గార్డ్, కలర్ గార్డ్ అని ఒకటి ఉంటుంది. కలర్ గార్డ్ అంటే అది ఫ్లాగ్ ని, మన ఫ్లాగ్ ఉంటది కదా, ఫ్లాగ్ గేమ్ అనమాట అది.
1: ఓకే. నో నో నో, దేర్ ఇంకా హై స్కూల్ డెడికేటెడ్ టీమ్స్ ఉంటాయి కదా, వర్సిటీ జూనియర్ వర్సిటీ. సో వన్ ఈస్ ఇన్ వర్సిటీ వాలీబాల్, వన్ ఈస్ ఇన్ జూనియర్ వర్సిటీ బాస్కెట్ బాల్.
0: సూపర్.
1: కంటిన్యూ చేస్తున్నారు.
2: సో యూ పికప్ అండ్ డ్రాప్ స్కూల్ కాదు, ఇన్ఫాక్ట్ ఈ వాలీబాల్ ఇటెండ్ ప్లేస్ కూడా యూ డ్రాప్ దెమ్ అండ్ యూ కమ్ బ్యాక్?
1: నో నో నో, లేదు. అది వాళ్ళు స్కూల్ తో వెళ్ళిపోతారు, మనం డ్రాప్ చేసి పికప్ ఉండదు. కాకపోతే మనం స్కూల్ నుంచి పిక్ చేసుకోవాలి మళ్ళీ.
2: ఓకే ఓకే.
1: సో ఇట్ ఈస్ నాట్ టూ ఫార్, ఇక్కడ స్కూల్ మనకి దగ్గరే ఉంటది కదా. సో స్కూల్ బస్ లో వాళ్ళు తీసుకెళ్తారు, గేమ్ అయిపోయాక మనం వెళ్ళి పిక్ చేసుకోవాలి.
0: And these are the times, otherwise we will definitely 3 years tarvata vallu okkaru college lo join aithe inka ilanti vanni manaki chaala miss avuthuntam ivanni definitely.
1: Yeah, vere inka chaala unnai, nenu on air cheppalenu. I live through them anna daniki one day I tell you.
0: No problem. Any song request for today?
1: Teenage years. Yeah, and the song request undi కొద్దిమల కొండవీడి దొంగలో కోలో కోలమ్మ పాట.
0: సూపర్ సాంగ్, బ్రహ్మాండమైన పాట కోరారు. స్కూల్లో ఉన్నప్పుడు ఈ పాటను నేను రిపీటెడ్ మోడ్ లో వినేది అనమాట, మా టేప్ రికార్డర్ లో ఇండియా ఇంట్లో.
1: బాగుంటాయి అందులో అన్ని సాంగ్స్, సూపర్ హిట్,
0: మంచి పాట. నేను లైన్అప్ చేస్తానండి. ఓకే,
1: థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ అవినాష్. నైస్ టాకింగ్ అండి గిరి గారు.
0: వెరీ నైస్ టాకింగ్. థ్యాంక్ యూ. ఆల్రైట్. సో అట్లా ఉంటది అవినాష్ స్కూల్. ఏంటంటే ఇప్పుడు అల్లరి చేయడం అనే కాదు, పిల్లల్ని మిస్ అయితే ఉంటాం కూడా ఖచ్చితంగా. అక్కడ కూడా మిస్ అవుతారు అందరూ. బట్ ఇక్కడ
2: లావణ్య త్రిపాఠి గారు ఏదో ఒక ఇంటర్వ్యూలు చెప్తున్నారు అనమాట, వరుణ్ తేజ్ గారు హౌ హి హ్యాండిల్స్ లైక్ ఫిలిమ్స్ ఇవన్నీ అని అంటే, సో డెఫినెట్లీ యునో మంచి కెరియర్ ఉండాలి ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ అంతా ఉంటుంది. బట్ ఇఫ్ ఫిలిం డస్ నాట్ డూ వెల్ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్. దెర్ ఇస్ ఆల్సో లైఫ్ గ్రేటర్ దాన్ ఫిలిమ్స్ దట్ ఈస్ నెక్స్ట్ టు యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మా పాప బాబు పుట్టిన తర్వాత ఎస్పెషల్లీ వాళ్ళ చైల్డ్హుడ్ మళ్ళీ తిరిగి రాదు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు వర్క్ కమిట్మెంట్స్ నుంచి త్వరగా వచ్చి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, బికాస్ ఆ చైల్డ్హుడ్ మళ్ళీ కాదు నాకు.
0: రైట్.
2: సో కెరియర్ కెన్ కమ్ బ్యాక్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఫోకస్. బట్ ఒక్కసారి పిల్లలతో చైల్డ్హుడ్ మిస్ అయ్యామంటే చాలా మిస్ అవుతా అని చెప్పేసి అంటే సుధాగా చెప్తుంటే అదే రిలేట్ అవుతున్నాను నేను.
0: సో అదనమాట సంగతి. లావణ్య త్రిపాఠి గారైనా, సుధా గారైనా, మా వైఫ్ సుష్మా గారైనా, ఇంకెవరైనా సరే, మీ కాబోయే సతీమణి ఎవరైనా సరే, ఇంత కావిషయం చెప్పండి. మీ కాబోయే సతీమణి ఎప్పుడు అసలు పెళ్లి ఎప్పుడు, మాకు పప్పన్న ఎప్పుడు? అంతేరా. సరే నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందాము. ప్రస్తుతం సుధా గారు రిక్వెస్ట్ చేసిన పాట ప్లే చేసే ముందు నేను ఇందాక ఒక ట్రివియా వదిలా క్రికెట్ కి సంబంధించి. క్రికెట్ లో మీరు కూడా క్రికెటరేగా,
2: బౌలింగ్
0: లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అంటే మీరు కరెక్టేనా?
2: అంతే అండి.
0: ఎన్ని వికెట్లు తీశారు కెరియర్ లో?
2: ఒక 60 ఉండేండి, 60-70 ఎక్కువ ఆడలేదు.
0: 60-70, దట్స్ ఎ డీసెంట్ నంబర్ యూనో మన లెవెల్ కి. అంటే మన మన మన లెవెల్ ఆఫ్ క్రికెట్ కి 60-70 వికెట్స్ ఇస్ ఎ వెరీ గుడ్ నంబర్. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే శ్రోతల్ని, క్రికెట్ లో దూస్రా అండ్ తీస్రా ఈ రెండు డెలివరీస్ ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది.
2: అవును అవును.
0: సో దూస్రాని తీస్రాని ఇంటర్నేషనల్ క్రికెట్ కి పరిచయం చేసిన ఇద్దరు క్రికెటర్స్ నేమ్ ఏంటి అని అడిగాను. సమాధానం కోసం ఇంకా వెయిట్ చేస్తున్నా. మీకు తెలుసా ఆన్సర్?
2: ఒక్కళ్ళు మైండ్ లోకి వస్తున్నారు.
0: ఓకే,
2: ఐ థింక్ వాళ్ళు వాళ్ళ కాదని కన్ఫర్మేషన్ ఎవరైనా ఆన్సర్ చెప్పాక
0: చెప్తా. అబ్సల్యూట్లీ. ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్. ఇంటర్నేషనల్ క్రికెట్ లో దూస్రా అండ్ తీస్రా ఈ రెండింటిని ఇంట్రొడ్యూస్ చేసిన ఇద్దరు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఎవరు? టూ డిఫరెంట్ క్రికెటర్స్. కాల్ చేయండి 9726361966. సుధా గారు థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. అండ్ మీరు కోరిన ఈ పాట కొండవీటి దొంగ సినిమా నుంచి మీకోసం.
2: Yes.

0: ఆల్ రైట్ అవినాష్ గారు,
1: అసలు ఈ పాట చాలా నాస్టాల్జియా అంటే నాకు ఎప్పుడైనా సరే ఎవరైనా సాంగ్ రిక్వెస్ట్ చెప్పారనుకోండి, లిటరలీ స్కూల్ నుంచి వచ్చేసిందో లేకపోతే స్కూల్ డొమ్మ కొట్టిందో ఆ టైంలో చూసిన సినిమాలు అన్ని గుర్తొస్తున్నాయి అనమాట.
0: అయితే ఈ సినిమా మీరు స్కూల్ డొమ్మ కొట్టి చూసారనమాట?
1: డొమ్మ కొట్టి ఏ టీవీలో ఎక్చువల్లీ టీవీలో ప్లే అవుతున్నప్పుడే థియేటర్ లో పక్కా చూడలేదు.
0: ఈ సినిమా నాకు కూడా నాస్టాల్జియా, ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా మా సొంత ఊరు ఖమ్మంలో రెండు థియేటర్స్ ఉంటాయి, ఒకటి వినోద థియేటర్ ఒకటి శ్రీనివాస థియేటర్. ఇది రెండు థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక్కడ టికెట్లు దొరకకుంటే అక్కడికి ఉరకడం, అక్కడ దొరకకుంటే ఇక్కడికి ఉరికి రావడం, మళ్ళీ ఎక్కడా దొరకలే ఇంతకైతే.
1: బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి అది. రెండు థియేటర్ల సినిమా ఆడుతున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి సైకిల్ వేసుకున్నా బండి
0: వేసుకున్నా
1: బ్యూటిఫుల్ డేస్ ఒక లైన్ లో నిల్చోమని లేకపోతే అప్పుడే అప్పుడే చెల్లినా అక్కడ ఎవరికి
0: అది. సో అలా నిలబడి చెయ్యి ఆ రంధ్రంలో పెట్టేలోపే టికెట్లు అయిపోయేది.
1: ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ కొన్ని తీసుకెళ్ళిపోయింటారు మనకి అందరూ మిగిలిస్తుంటారు.
0: యాభై వందో ఏదో ఫార్మాలిటీ కోసం అట్లుండేది. ముందులో బ్లాక్ టికెట్స్ అనేది అప్పట్లో పెద్ద కాన్సెప్ట్ అబ్బా, బ్లాక్ టికెట్స్
1: వాడు దానికి ట్రిపుల్ సర్చ్ ప్రైస్ అప్పట్లో మనకు పరిచయం చేశాడు అనమాట.
0: టికెట్ 10 రూపాయలు ఉండేది, బ్లాక్ లో వాడు 100 రూపాయలు కమ్మేది. ఇక 90% 90 రూపీస్ వాడికి అక్కడికక్కడ లాభం. ఇప్పుడుందా బ్లాక్ టికెట్ కాన్సెప్ట్? అసలు టికెట్లు ఎవరు కొంటుండీ మంచి థియేటర్ కి ఎవరు పోతుండే కానీ.
1: అబ్బా ఇప్పుడు మీరు ఒక్కసారిగా మాట్లాడగానే నేను అబ్బా వాటర్ సర్కిల్ బాధిస్తుందండి. కరెక్ట్
0: యా, నిజంగానే కదా. ఇప్పుడు 3 వీక్స్ మాక్సిమం 2 వీక్స్ ఆడుతుంది థియేటర్ లో, ఫస్ట్ వీక్ తర్వాత అసలు థియేటర్ లో ఎవరు ఉండట్లేరు కూడా. అసలు బ్లాక్ టికెట్స్ రోజుల నుంచి థియేటర్ ఏ రోజుకి వచ్చింది అనేది ఇట్స్ లైక్ యూనో అమేజింగ్ థింగ్, యూనో అసలు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. సినిమా చూడాలంటే అసలు బ్లాక్ లో కొనుక్కొని మరీ చూసేది ఒకప్పుడు, ఇప్పుడేమో అసలు అండ్ నేను అడిగిన ట్రివియాకి దూసరా ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి మీకు స్ట్రైక్ అయిన క్రికెటర్ ఎవరు
1: అంటే నా గుర్తు హర్భజన్ సింగ్ అనుకుంటున్నా. దూసరా
0: కాదు కాదు కాదు, హర్భజన్ సింగ్ కాదు. దూసరా ఇంట్రడ్యూస్ చేసింది సక్లైన్ ముస్తాక్. మనకి హర్ష గారు యూకే నుంచి కాల్ చేసి సరైన సమాధానం ఇచ్చారు. ఇప్పుడే వారు స్వయాన క్రికెటర్ అంట, యూకే లో వారు లోకల్ లీగ్స్ ఆడతారంట. సో యూకే లోకల్ లీగ్స్ ఆడుతుంటే ఎలా ఉంటుందంటే మొత్తం వైట్ అండ్ వైట్, మొత్తం గ్రీనరీ ఉంటుంది అండ్ ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ ఫీల్డింగ్ ఉంటుంది. 3 స్లిప్లు, ఒక గల్లీ, ఫార్వర్డ్ షార్ట్ లెగ్, వికెట్ కీపర్.
1: నేను ఇంగ్లాండ్ సిరీస్ లో ఎప్పుడైనా అయినప్పుడు కావాలి పొద్దున్నే టీవీ పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఓహో వాళ్ళ స్టేడియంస్ ఎంత పాష్ ఉంటాయా, ఇలా ఉంటుందో అలా ఉంటుందో అని చెప్పి తగిలితే లార్డ్స్ లో జరిగినప్పుడు ఒప్పో అనుకున్నాడు అనమాట.
0: సో కంప్లీట్లీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడతారంట మన హర్ష గారు యూకే లో. వారు కాల్ చేసి దూసరాకి సరైన సమాధానం ఇచ్చారు, ఇట్స్ సక్లైన్ ముస్తాక్. బట్ తీసరా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఆ ప్రశ్న ఇంకా అలానే ఉంది. చూద్దాం ఎవరు ఆన్సర్ చేస్తారో. 9726361966 హర్ష గారు ఆడువారి మాటలకు అర్థాలు వేర్లే సినిమా నుంచి ఒక మంచి పాట కోరారు అవినాష్. మీకు ఏ పాట బాగుంటుంది ఈ సినిమాలో?
1: నాకు అల్లంత దూరాల ఇస్ మై ఫేవరెట్. లేదు మంచి ఈజీ బ్రీజీ మెలడీ అంటే నా మనసుకి ప్రాణం పోసి.
0: ఓకే
1: ఆ పాట చాలా
0: ఇష్టం, ఈ పాట పెట్టేద్దాం. ఓకేనా?
1: అదే కృష్ణగారి ఫ్యాన్స్ అసెంబ్లీ.

0: ఆల్ రైట్ హర్ష గారు, ఐ హోప్ యు ఎంజాయ్డ్ దట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆడువారి మాటలకు అర్థాలే వేర్లే అనే చిత్రం నుంచి మనం ప్లే చేసిన ఆ పాటతోటి బ్రేక్ లోకి వెళ్దాం. అవినాష్,
1: ఇది కూడా సమ్మర్ రిలీజ్ సినిమానే అండి.
0: సమ్మర్ రిలీజ్ సినిమానే. అవును, నేను కోనార్ థియేటర్ హైదరాబాద్ లో చూసాను అన్నమాట, దిల్సుఖ్ నగర్ లో. అన్ని రకాల థియేటర్స్ కవర్ చేశాము, అవన్నీ మళ్ళీ మాట్లాడదాము. ప్రస్తుతం బ్రేక్ లోకి వెళ్తున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుతూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాము. మీరు వింటున్నారు DFW మార్నింగ్ వైబ్స్, స్టే ట్యూన్.
2: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: Manashanti. Mental peace. Masala dosa.
2: శ్రీ కృష్ణ విలాస్ కి రండి 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతపమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీ కృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
4: హాయ్ నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
2: హై దర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎంఎస్జీ ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్ 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. Radio Surabhi Revisit.
5: Immigration anagane prasnalam bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akula alla.
2: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
6: I asked you to come to our place.
2: Our place, Indian cuisine.
7: Thank you for being in our journey.
8: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు అండ్ నాతో పాటు ఉన్నారు
9: అవినాష్.
8: అవినాష్ మంచి రాజు విత్ గిరి రామరాజు ఏమంటారు? మంచి రాజు రామరాజు ఇదేదో పర్వతాలు పానకాలు అన్నట్టుంది కదా. ఆ సినిమా ఒకటి ఉంది పర్వతాలు పానకాలు అనే సినిమా, దాంట్లో నటించిన ఇద్దరు నటులు ఎవరు? పర్వతాలు ఎవరు, పానకాలు ఎవరు తెలుసా మీకు?
9: తెలీదండి.
8: యా శ్రోతలను అడుగుదాం. పర్వతాలు పానకాలు అనే సినిమాలో నటించిన ఇద్దరు నటులు ఎవరు? ఒకరు దర్శకులు, ఇంకొకరు గాయకులు. వాళ్ళిద్దరు కలిసి తీసిన ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు, కానీ సినిమా మాత్రం కొంచెం సెంటిమెంటల్ సినిమా అనమాట. కామెడీ ట్రాక్ కొంచెం ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుండేదేమో వాళ్ళిద్దరి మధ్యలో. బట్ ఒకరు అగ్ర దర్శకులు, ఇంకొకరు అగ్ర గాయకులు అనమాట. ఆ సినిమాలో నటించిన ఇద్దరు ఎవరో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. మరి నాకు ఇంకా సమాధానం రాలేదు, నేను చెప్పేయాలన్నా తీసరా ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారని?
9: చెప్పండి, నాకు కూడా రాలేదు.
8: ఓకే, సో తీసరా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే అనదర్ పాకిస్తానీ స్పిన్ బౌలర్ సయీద్ అజ్మల్. సయీద్ అజ్మల్ అని పాకిస్తానీ స్పిన్ బౌలర్ అనమాట. తను కూడా మంచి చాలా వికెట్స్ తీశాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో సయీద్ అజ్మల్. రెండోది ద డిఫరెన్స్ బిట్వీన్ దూసరా అండ్ తీసరా ఏంటంటే దూసరా వచ్చేసి నీకు ట్రెడిషనల్ ఆఫ్ స్పిన్ కాకుండా బంతి బయటికి వెళ్తుంది, అదే యాక్షన్ తోటి బంతి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. తీసరా వచ్చేసి అది బయటకు వెళ్తుందా లోపలికి వెళ్తుందా అర్థం కాని పరిస్థితులలో ఉంటుంది. మనకు కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం. ఓకేనా? గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
10: హలో అండి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్దామని కాల్ చేస్తున్నాను.
8: తప్పకుండా అండి.
10: పర్వతాలు పానకాలు అప్పుడు నాకు బాగా గుర్తు, నేను 7th grade 4th grade సంథింగ్ ఆ ఏజ్ లో ఉన్నా. యాక్చువల్లీ మేము షూటింగ్ కూడా వెళ్ళాం అనమాట అక్కడికి, బట్ అన్ఫార్చునేట్లీ షూటింగ్ ఆ రోజు పోస్ట్పోన్ అయితే షూటింగ్ స్టార్ట్ కాలేదు. వాళ్ళిద్దరు వచ్చి మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ దాసర్ నారాయణ రావు గారు.
9: మనకి సుధా గారు అనే పేరుతో చాలా మంది ఫోన్ చేస్తున్నారండి.
8: యా డాలస్ లో అలానే ఉంటుంది మరి. శ్రీనివాస్ లో ఒక 10 మంది ఉంటారు, సుధా గారు ఒక 3 ఉంటారు, ఇంకా శ్రీనివాస్ అయితే మాత్రం 10 మంది ఏంటి, అసలు చాలా మంది ఉంటారు అన్నమాట ఆ నేమ్ తోటి మనకి.
9: శ్రీనివాస్ లు, సాయిలు, ప్రసాదులు,
8: యా రాజేష్ లో ఒక 5 ఉంటారు అలా. సో సుధా గారు మనకి సరైన సమాధానం ఇచ్చారు. పర్వతాలు పానకాలు సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ దాసర్ నారాయణరావు గారు నటించారండి.
9: Yes.
8: ఆల్ రైట్. సో నేను తీస్రా గురించి సమాధానం చెప్తున్నా కదా. తీస్రా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సయీద్ అజ్మల్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ట్రెడిషనల్ ఆఫ్ స్పిన్ కాకుండా బయటకు వెళ్లేది దూసరా. అసలు అది ఆఫ్ స్పిన్నా, లెగ్ స్పిన్నా, లోపలికి వస్తుందా, బయటకు వెళ్తుందా, ఏమి అర్థం కాని పరిస్థితులలో ఉండేది తీస్రా.
9: కానీ పాకిస్తాన్ ఇంట్రడ్యూస్డ్ బ్యూటిఫుల్ స్పిన్నర్స్ అండి.
8: ఆఫ్ కోర్స్ 100% అబ్దుల్ ఖాదర్, యూనో సక్లైన్ ముస్తాక్, ముస్తాక్ మొహమ్మద్, ముస్తాక్ అహ్మద్, ఇప్పుడు ఇందాక నేను మాట్లాడుతున్న సయీద్ అజ్మల్ గాని, దానిష్ కనేరియా గుర్తున్నారు ఎవరికన్నా?
9: దానిష్ కనేరియా బౌలింగ్ స్టైల్ అసలు
8: నెక్స్ట్ లెవెల్. ఆడు యూనో హీ హాజ్ ఎ యూనో యునిక్ యాక్షన్, ఏదో జంప్ చేసేస్తాడు అనమాట
9: బాల్,
8: క్రీజ్ లోకి వచ్చి జంప్ చేసేస్తాడు లెగ్ స్పిన్నింగ్. పాపం అతనికి మంచి కెరియర్ ఉండేది. సయీద్ అజ్మల్ వచ్చేసరికి ఇంకా కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయాడు క్యాండిడేట్. బాగుండదు, గుడ్ ఎల్డ్ డేస్. ఇప్పుడైతే మరి అలాంటి వాళ్ళు అంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ మీద కూడా ఏదో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినట్టున్నారు మొన్న.
9: పాకిస్తాన్ అంటే ఇంకా క్రికెట్ అనేది టూ మెనీ రీజన్స్ వాళ్ళకి.
8: యా షాన్ మసూద్ డెఫినెట్లీ ద కరెంట్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ ఈజ్ అండర్ స్క్రూటిని. ఎందుకంటే తను కెప్టెన్సీ చేసిన 12 మ్యాచ్లలో 11 ఓడిపోయారు ఇప్పటి వరకు. ఇంకొకటి ఓడిపోతే ఆయన కెప్టెన్సీ కూడా కొంచెం రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది, చూడాలి ఏమైంది అనేది.
9: ఒక మంచి పాట మరి లైన్అప్ చేసేద్దాం
8: తప్పకుండా. మీరు మీ ప్లేలిస్ట్ లో నుంచా, నా ప్లేలిస్ట్ లో నుంచా చెప్పండి.
9: అంటే ఈ రోజు మీ ఎనర్జీ బాగుందండి, యాక్చువల్లీ మీ ప్లేలిస్ట్ నుంచే బాగుంటుంది అనిపిస్తుంది. లాస్ట్ హాఫ్ అవర్ నేను తీసుకుంటాను.
8: తప్పకుండా, నో ప్రాబ్లం. సూర్య ఐపీఎస్ లో ఇళయరాజా గారు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారన్నమాట కాంపోజిషన్. ఆ సినిమా నుంచి ఒక మంచి పాట వినిద్దాం. ఓం నమో నమ యవ్వనమ రావమ్మ అనే పాట మన శ్రోతలందరి కోసం. హియర్ ఇట్ ఇస్.

ఆల్ రైట్. సూర్య ఐపీఎస్ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. సూర్య ఐపీఎస్ లో అన్ని పాటలు బాగుంటాయండి, బట్ ఈ పాటలో ఇళయరాజా గారి మ్యూజిక్ సాంగ్ ని డామినేట్ చేస్తుంది అనమాట. దట్స్ మోర్ ఇంపార్టెంట్. మీకు మ్యూజిక్ సాంగ్ ని ఎప్పుడైనా సరే ఒక మెలోడియస్ పాటని మెలోడియస్ మ్యూజిక్ ఎప్పుడైనా డామినేట్ చేస్తే మీకు మ్యూజిక్ మీద ఆ గ్రిప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. రైట్ శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మీరు వింటున్న కార్యక్రమం DFW మార్నింగ్ వైబ్స్. మనం ఒక ప్రకటన చూసుకుని నెక్స్ట్ పాటలోకి వెళ్లిపోదాం. ప్రకటన ఏంటంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు దే ఆర్ బ్రింకింగ్ అవుట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ అండి, అండ్ లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ఎన్ ఇన్స్టెంట్ సెకండ్ ఆర్ ఎన్ ఇన్స్టెంట్ మినిట్. బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు బీ, బికాస్ ఇఫ్ యూ లూజ్ యువర్ జాబ్ ఆర్ ఎనీథింగ్ ఆర్ మీ రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గారి ఎవరైనా సరే యునైటెడ్ స్టేట్స్ విజిట్ చేస్తుంటే ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ దట్ యూ షుడ్ కన్సిడర్ ఈస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. వారి దగ్గర వివిధ రకాలైన ప్యాకేజెస్ ఉన్నాయి. But for more information, please visit snrinsurance.com or 469-464-9864. Definitely, healthcare to travel and dental, vision, ఎలాంటి ఇన్సూరెన్స్ అయినా ఇంక్లూడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా సరే మీరు కాంటాక్ట్ చేయవలసింది ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఫోన్ నెంబర్ 469-464-9864. క్షణక్షణం సినిమా నుంచి నెక్స్ట్ మనం వినబోయే ఈ పాట one of the best songs in Venkatesh Babu gari career lo. Let's listen to this.

0: చలిదాగనిది రేగినది సరసకురాన
1: కలతీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కెలు గిలిచని చంపుతున్న చమక్కులో చెలిచెంత

0: విరిచిన తలపుల కురిసెను కథ కలిసిన మనసులలో, పురి విరిసిన బలకులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో.
1: విసిరిన మధుముల వల అదిరిన

0: క్షణక్షణం సినిమా నుంచి మనం విన్న ఆ పాట. అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్, జుంబారే ఆ జుంబారే అంటే ఏంటో నాకు తెలియదు, కనుక్కుంటున్నాను.
0: నాకు కూడా తెలియదు. అది నైజీరియా భాషలో ఏదో ఉంటుందంట, దాని మీనింగ్ ఏదో ఉంటుంది, లేకుండా అలా రాయరు కదా ఉట్టిగానే.
1: నాకు ఈ సినిమా టీవీలో చూసాక ఫస్ట్ వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, తిరుపతిలో హోటల్ రూమ్ అలా ఉంటాయా?
0: అవునండి, తిరుపతిలో హోటల్ రూమ్స్ ఎగ్జాక్ట్లీ అలానే ఉంటాయి. నీళ్లు రావు, టాయిలెట్లు పనిచేయవు.
1: దానికి తోడు అటెండర్ కూడా కలిసి వెళ్ళండి ఆయన అయితే గనక ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆయన ఒక్కొక్కస్తాడు ఆయన,
0: అసలు మామూలుగా ఉండదు. కళ్ళు చిదంబరం గారి యాక్టింగ్, ఆ ఒక్క బిట్ లో అలా కనిపించలేదు.
1: జస్ట్ బై స్టాండింగ్ ఇట్సెల్ఫ్ చాలా చాలా భయపడుతున్నాను.
0: అది రామ్ గోపాల్ వర్మ గారి స్కిల్, అది కళ్ళు చిదంబరం గారు. ఎస్, అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ బ్రిలియంట్ యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వారిని అలా చూపించే విధానంలో రామ్ గోపాల్ వర్మ గారు నిష్ణాతులు అన్నమాట. యా, వండర్ఫుల్ మూవీ, బ్యూటిఫుల్ ఆల్బమ్. విత్ రిగార్డ్స్ టు మ్యూజిక్ ఇస్ కన్సర్న్, కీరవాణి గారి సంగీతంలో వచ్చిన ఆ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. సో నెక్స్ట్ పాట ఏదో లైన్అప్ చేశారు, ఈ పాటకేమన్నా మీకు సంబంధం ఉందా? అవినాభావ సంబంధం?
1: అవినాభావ సంబంధం అంటే ఒకటే ఒకటి, అంటే ఏం లేదు. గజనీ సినిమాలో సూర్యకుమార్ రామస్వామి క్యారెక్టర్ ఎవరితో లెఫ్ట్ హ్యాండెడ్ రైటింగ్, నేను కూడా లెఫ్ట్ హ్యాండ్ లో రాసేవాడిని. ఆ సినిమా చూసినప్పుడు ఏదో ఏదో చాలా ఫీల్ అయిపోయాడు అనమాట, నేను కూడా సూర్య లాంటి అని చెప్పి.
0: ఖచ్చితంగా, డెఫినెట్లీ అవినాష్, మనం ప్రతి పాటకి, అన్ని పాటలకు కాకుండా అట్లీస్ట్ 80% ఆఫ్ ద సాంగ్స్ కి మనకి ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది. నేను ఇందాక దూసరా తీసరా ప్రశ్న ఎందుకు అడిగానంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. దాని పేరు మీద ఒక సాంగ్ ఉంది రీసెంట్ సినిమా, ధమాకా సినిమాలో. రామ్ జోదే శాస్త్రి గారు నిజంగానే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారా అన్నంత లెవెల్ లో రాశారనమాట దూసరా తీసరా గురించి.
1: అంటే ఈ సాంగ్ ఈ రోజు ప్లే చేయాలనుకోవడానికి రీజన్ ఏంటంటే, వీరభద్రుడు అని ఒక సినిమా తమిళ్లో కరుపు, అది సూర్య గారి సినిమా, ఈ రోజు రిలీజ్ అవ్వాలి.
0: ఓకే,
1: మార్నింగ్ షోస్ చాలా చోట్ల క్యాన్సిల్ అయ్యాయి అనమాట. సో ఈవినింగ్ జనాలు చూసిన వాళ్ళందరూ వింటే సూర్య గారి ఫ్యాన్స్ హీఈస్ బ్యాక్ అని కొంచెం పాజిటివ్ టాక్ వస్తుంది అనమాట. సో అందులో ఉన్న పాటలు నాకు నెట్ లో దొరకలేదు, మన లైబ్రరీ లో కూడా దొరకలేదు. సో ఒక మంచి పాట, సూర్య గారి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఏ పాట వింటే ఒక్కసారిగా జోష్ లోకి వెళ్తారా అని ఆలోచిస్తే నాకు ఇది గుర్తొచ్చింది అనమాట.
0: సూర్య గారికి డాలస్ లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తెలుసా, భీభత్సం. అసలు ఆయన పాటలు కానీ ఆయన అసలు ఇంకా రాలే ఇప్పటి వరకు, ఇక్కడికి వస్తే మాత్రం బ్లాక్ బస్టర్ షో అయిపోద్ది అది.
1: పీపుల్ సినిమా
0: ఉబ్బీళ్ళు ఊరుతున్నారు అనమాట, సూర్య గారు ఎప్పుడు వస్తారు ఇక్కడికి అని చెప్పి. బట్ ప్రస్తుతాన్ని మనం గజనీ సినిమా నుంచి ఈ పాట వినేద్దాం, కార్తీక్ పాడిన ఈ పాట.
2: షార్ట్

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th రేడియో సురభి రీవిజిట్
1: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్
2: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా చౌరస్తా
0: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావు నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఆస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా

0: జుగల్లో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440211.
1: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HT3 అమెరికాలో తెలుగు నేస్తం. నా పేరు గిరి రామరాజు, నాతో పాటున్నారు మరొక రాజు.
2: బేసిక్ గా అంతా బాగానే ఉండదు, కానీ ఇంటి పేరు చెప్పిన దగ్గర నుంచి దాని చుట్టూ ఒక హ్యూమర్ స్టార్ట్ అయిపోతుందండి. అందుకే నేను మ్యాగ్జిమం కొంచెం ఆపుతూ ఉంటాను నేను.
1: అదే అదే, ఇదేదో మన మధ్యలో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు రేడియో వింటున్నారు లేదు నాకు తెలియదు. సో ఆల్ రైట్, మనం ఇప్పుడు పాయింట్ల పట్టిక ఒకసారి పరిశీలిద్దాం. పాయింట్ల పట్టిక చాలా ఎక్సైటింగ్ ఉంది అవినాష్. నాకైతే ఇక్కడ కొంచెం గుండె తరుక్కపోతుంది అనమాట, ఎందుకంటే మన కావ్యమారన్ గారి టీము నెక్స్ట్ ఎవరితో ఆడాలి, స్టీఫెన్ ఫ్లెమింగ్ తోటి ఆడాలన్నమాట. అది గనుక ఓడిపోతే మాత్రం 5వ స్థానంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
2: ఒక్క ఓవర్ కాన్ఫిడెన్స్ స్టెప్ ఎంత చేసింది చూడండి.
1: చూడండి అసలు ఈయనో ఎంత అసలు టేబుల్ టాప్ అట్లీస్ట్ సెకండ్ లో ఉండాల్సిన పరిస్థితుల నుంచి ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ గేమ్ వచ్చేసి మనోళ్ళు చాలా ఇంపార్టెంట్ గేమ్ అది. అది కనుక ఓడిపోయినంటే మాత్రం 5వ స్థానంలోకి వచ్చేస్తారు.
2: కాదు అంటే ఇంకప్పుడు మిగతా వాళ్ళు ఎవరినో ఓడిపోవడం గెలవడం బట్టి అది డిపెండ్ అయిందండి మనకైనా కొంచెం పైకి వెళ్ళడానికి.
1: ఎక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ గెలవాలి, ఇవి నెక్స్ట్ వచ్చే గేమ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. మిగతాది పక్కకు పెట్టేసేయండి ఈక్వేషన్స్, దాని తర్వాత మళ్ళీ బెంగళూరు తోటి.
2: చెన్నై ఇప్పుడు ఫామ్ అందుకుందా, ఫామ్ అందుకోలేదా?
1: అరే భలే ఉన్నారు, 5వ స్థానంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ హైదరాబాద్ గెలవకుంటే మనోళ్ళు 5వ స్థానంలోకి వచ్చేస్తారు, చెన్నై 3వ స్థానంలోకి వెళ్ళిపోతుంది. అది పరిస్థితి.
2: వాళ్ళు లాస్ట్ టైం ఎదురుగా ఓడిపోయిన దానికి రెవెన్యూ చేస్తే మాత్రం కొంచెం మనకు కూడా సరదా తీరుతుంది అనమాట.
1: ఇప్పుడు ఈ గేమ్ గెలవాలి, నెక్స్ట్ మళ్ళీ బెంగళూరు తోటి గెలవాలి. బెంగళూరు ఎలా ఆడుతుందో మనకు తెలుసు, విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు అక్కడ.
2: అది కాదు, నెట్ రన్ ప్లస్ 1 అండి, ప్లస్ 1
1: పాయింట్ ఎంత, 1.053 పాజిటివ్, 1.053 వాళ్ళది. అండ్ దేర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ హైదరాబాద్, రెండు గేములు ఖచ్చితంగా గెలవాల్సిందే, కంటెన్షన్ లో ఉండాల్సిందే, లేకుంటే మాత్రం బయటకు వచ్చేస్తారు. అట్లాంటి పరిస్థితులలో తీసుకొచ్చుకున్నారు, ఏం చేయమంటారు చెప్పండి? అంత మంచి గేమ్ ఆడి
2: ఎంత ప్రశాంతంగా రెండు మ్యాచ్లు గెలిచేసింటే వాటికి టెన్షన్ లేకుండా.
1: ఎక్కడ ఉన్న చెన్నై అసలు కింద ఎక్కడో టేబుల్లో 9వ స్థానంలోనే ఎక్కడ ఉండే, ఆ లక్నో పైన ఎక్కడ ఉండే, అక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళు 5లో ఉన్నారు. 5వ స్థానంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ 3వ స్థానంలో ఉన్న వాళ్ళతో ఆడాల్సిన పరిస్థితి, వాళ్ళకి గెలవాల్సిన పరిస్థితి, వీళ్ళకి గెలవాల్సిన పరిస్థితి. బట్ బీయింగ్ ఏ హైదరాబాద్ ఫ్యాన్ మనకు మాత్రం చూడ ఎంత ఎగని. ఇప్పుడు ఆ గేమ్ ఎప్పుడు
2: చెన్నైలోనా?
1: అది ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, చూడాలి ఎక్కడ జరుగుతుంది అనేది. ఎక్కడ
2: అంటే ఒకవేళ చూడండి, ఒకవేళ ఇప్పుడు చెన్నై అనుకోండి మ్యాచ్, మన అహ్మదాబాద్ లో ఉన్న స్లో పిచ్ బౌలింగ్ ఏదైతే మనం చూసామో అది ఇక్కడైనా కొంచెం చెప్పక కాబట్టి స్పిన్నింగ్ ఏమైనా ఫేవర్ చేసిందంటే మనకి మళ్ళీ అవుట్.
1: మరి వాళ్ళ దగ్గర కూడా నూర్ అహ్మద్ ఉన్నాడుగా, వాడిని కంటెంట్ చేయాలి మళ్ళీ. లెఫ్ట్ ఆర్మ్ లోపలికి బయటకి వాడి ఇందాక దూసరా తీసరా టైప్ లో వేస్తున్నాడు అబ్బాయి. సో ఐ మీన్ ఆన్ ఏ సీరియస్ నోట్, ఐ మీన్ హైదరాబాద్ హ్యాస్ టు విన్ బోత్ ద గేమ్స్ అండి, అదర్వైజ్ దే ఆర్ అవుట్ ఆఫ్ ద కంటెన్షన్. రైట్ నౌ దే ఆర్ అట్ 3, బట్ డెఫినెట్లీ చెన్నై హాస్ గాట్ 3 గేమ్స్. ఇన్ ఫ్యాక్ట్ 3 గేమ్లు ఉన్నాయి వాళ్ళకి, వీళ్ళకి ఇంకా 2 ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి ఒక గేమ్ ఓడిపోయినా పర్వాలేదు, మనకు మాత్రం 2 గేమ్స్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం దట్ ఈస్ ద లీగ్ అప్డేట్. ఇంకా మరిన్ని విశేషాలు మనం స్పోర్ట్స్ కాలమ్ లో అందుకుందాం. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇందాక మీరు ప్లే చేసిన గజనీ పాటలో సూర్య గారు ఆసిన్ గారి కళ్ళను పోగొడుతున్నారండి. నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాటలో మన అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున గారు పేరేంటి,
2: జ్యోతిక
1: గారి కళ్ళను పొగుడుతున్నారంట. అదేందో ఇప్పుడు వినేద్దాం. ఓకేనా?
2: బేసిక్ గా సూర్య గారు జ్యోతిక గారి కోసం పాడాల్సిన పాట ఇది.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ద పాయింట్. వీరి గురించి పాడాల్సిన పాట వాడు వారి గురించి పాడారు సినిమా కోసం. బట్ రియల్ టైమ్ లో వారు వారు పాడుకుంటారు, అది వేరే విషయం. గానీ మనం మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం డెఫినెట్లీ ఈ పాట వినేద్దాం. మాస్ సినిమా నుంచి ఈ పాట.
2: ఒక క్లాస్ సాంగ్,
1: మంచి మాస్ సాంగే, క్లాస్ సాంగ్ ఏం కాదు, ఇది కూడా మాస్ సాంగే. లెట్స్ లిజన్ టు దిస్.

0: బా, పాట మాత్రం ఓకే, కానీ దీంట్లో ఇన్స్ట్రుమెంటేషన్ సూపర్ అవినాష్.
1: అసలు నాకు మాత్ సినిమా అని అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, అసలు మాస్ అనే పేరుతో ఒక హీరోకి పెట్టేసి దాన్ని ఎట్లా సెల్ చేశారు రాఘవ లారెన్స్ గారని. రెండోది అప్పటిదాకా అక్కినేని ఫ్యాన్స్ అందరికి నాకు తెలిసి నాగార్జున గారు అసలు ఇంట్లో డాన్స్ చేస్తారని
0: అది
1: అసలు అసలు మామూలుగా ప్రూవ్ చేసింది సినిమా గారు.
0: యా, సో ఇది ఒక డిఫరెంట్ టింజ్ నాగార్జున గారి కెరియర్ లో మాస్ సినిమా. ఇట్స్ అ డిఫరెంట్ టింజ్ అనమాట, నో డౌట్ అబౌట్ ఇట్. అప్పటిదాకున్న ఇమేజ్ సడన్లీ కొంచెం వేరే దిశ తీసుకుంది అనమాట, ఇట్ టుక్ ఎ డిఫరెంట్ డైరెక్షన్.
1: అసలు నాకు అప్పుడున్న ఆయన ఏంచకి ఆయన షర్ట్ వేసి మడత పెట్టి ప్రాపర్ గా ఇట్లా చేతులు కట్టుకుని ఇట్లా నిలబడితే అసలు బాబాయ్ ఇంత మాస్ ఉన్నాడండి అనుకున్నాను నేను చిన్నప్పుడు.
0: అయితే అంతకు ముందు
1: చిన్నప్పుడు
0: చెప్పండి,
1: అంటే శివ గురించి మాట్లాడే విన్నాను గానీ నేను అది ఆ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కొన్ని ప్లేసుల్లో నిజంగా శివ లాంటి ఫీలింగ్ వస్తుంది.
0: అవునవును, ఎగ్జాక్ట్లీ. సో అంతకు ముందు మన ఏదో ఒక సినిమా రక్షకుడు అనుకుంటా, దాంట్లో ట్రై చేశారు కానీ పెద్ద వర్కౌట్ కాలేదు.
1: బట్ నాకు చిన్నప్పుడు రక్షకుడు సినిమాలో ఇట్లా నాగార్జున చేతులు బిగించుకుంటే నరాలు వస్తాయి కదండి.
0: అది
1: నేను మా మమ్మీని అడిగాను, అమ్మ ఏం తింటే అలా వస్తాయి అని. అంటే మా మమ్మీ ఆ సాగు తీసుకుని లిటరల్లీ నేను ఏవైతే తినవో అన్ని తినిపించింది ఆ చేత.
0: సూపర్. చెప్తున్నా కదా, ప్రతి సినిమాకి ప్రతి పాటకి డెఫినెట్లీ మనం ఏదో ఒక మెమరీ ఉంటుంది గ్యారంటీగా. అండ్ నెక్స్ట్ ఒక పాట లైన్అప్ చేశాను, వారు ఈ సినిమాలో నాకు మీరు క్లారిఫై చేయాలి, వీళ్ళిద్దరు రియల్ లైఫ్ కపుల్ కదా వీళ్ళిద్దరు? ఏ సినిమా అంటే నువ్వు నేను ప్రేమ అనే సినిమా నుంచి న్యూయార్క్ నగరం పాట లైన్అప్ చేశా.
1: ఎస్ రియల్ లైఫ్ కపుల్ ఇందాక విడివిడిగా ఉన్నాయి, ఇప్పుడు జతగా విన్నాం, కానీ అసలు ఈ పాట వింటే మామూలు ఉండదు.
0: కరెక్ట్. అసలు ఎన్ని సార్లు విన్నా గానీ వినాలనిపించే పాట న్యూయార్క్ నగరం. అసలు ఎక్సలెంట్ మ్యూజిక్ ఉంటుంది అండ్ లిరిక్ కూడా చాలా బాగుంటుంది. లెట్స్ లిసన్ టు దిస్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ కపుల్, సూర్య గారు అండ్ జ్యోతిక గారు నటించిన న్యూయార్క్ నగరం సాంగ్ మనందరి కోసం.

0: ఆల్ రైట్. సో కార్యక్రమం చివరిలోకి వచ్చేసాం అవినాష్. మనకి ఇంకేవలం ఒక్క పాట ప్లే చేసే సమయం ఉంది, బట్ ఈ లోపు మనం కొద్దిగా మాట్లాడదాం.
1: నాకు ఈ పాటలో గమ్మత్తైన విషయం ఏమనిపిస్తుంది తెలుసా సార్? మధ్యలో పాట అయిపోయిందేమో అనిపిస్తుంది, అది
0: స్టార్ట్ అవుతుంది. అందుగురించే నేను లాస్ట్ దాకా ప్లే చేసా. ఈ పాట 6:17 నిడివి ఉంది, 6:17.
1: నిజంగానే అయిపోయిందా అయిపోయిందా అన్న ఫీలింగ్ లో ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అసలు నాకు జస్ట్ ఏఆర్ రెహమాన్ గారి థింగ్స్ అనిపిస్తుంది నాకు.
0: అది టిపికల్ ఏఆర్ రెహమాన్ గారి పాట. వారి పాటలు జనరల్ గా 5.5 మినిట్స్ ఉంటాయి, మినిమం 5.5 మినిట్స్ అయితే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ సాంగ్స్. అండ్ రెండోది, నేను నిన్న ఏం చెప్పా, రెహమాన్ గారి పాటలలో ఒక పదం 2 సార్లు రిపీట్ అయింది అని చెప్పానా లేదా? దీంట్లో కూడా అదే పంధ దుమ్ దుమ్ స్టార్టింగ్ లో రై రారా కొలంబస్ కొలంబస్ ఇట్లా తన్హా తన్హా దుమ్ దుమ్ రారా అది. సో మనకి స్పాన్సర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి మనం తలుచుకుందామా?
1: ఎస్ తలుచుకుందాం
0: తప్పకుండా. అండ్ మనకి ఇండియా బజార్ వారు ఆస్టిన్ లో వారు లొకేషన్ ఒకటి యూనో వస్తున్నారు. అండ్ దే ఆర్ కమింగ్ అవుట్ ఇన్ సీడర్ పార్క్ ఇన్ ఆస్టిన్ టెక్సస్. గెట్ రెడీ ఫర్ ఇండియా బజార్ అండ్ 3 డేస్ ఆఫ్ నాన్ స్టాప్ ఫన్ ఉండబోతుంది. ఫుడ్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ May 15, 16, and 17 ఇది. అండ్ ఫ్రీబీస్ అండ్ రాఫెల్ ప్రైజెస్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. సో గేర్డ్ అప్ ఆస్టిన్ బికాస్ ఇండియా బజార్ ఈస్ కమింగ్ అవుట్ టు సీడర్ పార్క్ అండ్ May 17 కి ఇక్కడ టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్టివల్ జరగబోతుంది. అండ్ డాలస్ లో మనకి ఈవెంట్స్ కి కొదవే ఉంది చెప్పండి, ప్రతి వీకెండ్ ఏదో ఒకటి జరుగుతుంది. అండ్ May 17 మాత్రం టీ ప్యాడ్ వారు ఈవెంట్ తీసుకొస్తున్నారు.
1: అది నాకు డాలస్ అంటే ఒకటే అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ యుఎస్ లో ఉండటం అనే విషయం గురించి నాకు లాస్ట్ 4 ఏళ్ళు అర్థం ఏంటంటే, సెలబ్రేషన్స్ మధ్యలో వర్క్ చేసి చాలా అలసిపోతూ ఉంటాం నేను, చాలా కష్టంగా ఉంటుంది నాకు అన్నట్టు అనిపిస్తుంది.
0: సెలబ్రేషన్స్ మధ్యలో వర్క్ చేసి కష్టం అలసిపోతుంటా ఉంటారా
1: అంటే, అయ్యో అసలు సాటర్డే సండే వస్తే ఆ ఈవెంట్స్ కి వెళ్ళాలి, మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక్కొక్కసారి ఇంకా మొత్తం షట్టర్ అంతా బంద్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ సార్, ఎన్ని ఆప్షన్లు.
0: వర్క్ చేసి అలసిపోవడం ఉండదు, సెలబ్రేషన్ చేసుకుని అలసిపోయేటట్టు ఉంటాం. అదేంటారు మీరు అంతేనా?
1: అంటే ఇంటర్నెట్ లాంగ్వేజ్ లో ఒకటి ఉంటుంది అనమాట, అంటే నిజంగా ఒక స్మార్ట్ ఉమెన్ హూ ఇస్ హిస్ వైఫ్, బాగా మంచి శాలరీ మంచి కార్ ఇవన్నీ ఉంటే కనుక బ్రో ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సక్సెస్ అంటారంట.
0: కరెక్ట్ కరెక్ట్ అబ్సల్యూట్లీ.
1: అలాగా డాలసిస్ లైక్ సెలబ్రేషన్ మధ్యలో సఫర్ అవుతూ ఉంటుంది అనమాట, సెలబ్రేషన్ చేసుకుని.
0: అబ్సల్యూట్లీ, లాట్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి నడుస్తుంటుంది. అండ్ ఈ వీకెండ్ కూడా టీ ప్యాడ్ వారి స్ప్రింగ్ ఫెస్టివల్ ఉంటుంది. దిస్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ది యూనో వన్ ఆఫ్ ద బెస్ట్ వెన్యూస్ ఇన్ డాలస్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ స్కేప్. అక్కడ హై లెవెల్ ఆఫ్ వైబ్ ఉంటుంది అనమాట నైట్ టైంలో. సో అక్కడికి వెళ్ళండి, టీ ప్యాడ్ ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో మనకి మైత్రి రెస్టారెంట్ కూడా వారు రెస్టారెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్. అండ్ ఇంకా డూ
1: చెక్ ఇట్ అవుట్ విత్ ఓకే. క్వశ్చన్
0: చెప్పండి,
1: ఇప్పుడు డాలస్ ఫోర్ట్ వర్త్ హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా
0: అంతే కదా? యా, ట్విన్ సిటీస్ అనుకోవచ్చు. ఎస్ అబ్సల్యూట్లీ, డాలస్ ఫోర్ట్ వర్త్ అంటే అంతే అనమాట. ఇంకా ఈ మధ్యలో అన్ని ఉన్నాయి, ఫ్రిస్కో ప్లేను ఈ మధ్యలో ఉంటాయి అనమాట. డాలస్ ఫోర్ట్ వర్త్ అనేది మెట్రో ఏరియా, హైదరాబాద్ మెట్రో ఏరియాను, DFW మెట్రో. ఆల్రైట్, సో ఈ మాట తోటి మనం కార్యక్రమాన్ని ఎండ్ చేద్దాం. ఇందాక మనం ప్రామిస్ చేసినట్టుగా చింతకాయల రవి సినిమాలో జుగల్బందీ సాంగ్ తోటి ఎండ్ చేద్దామా? మరి
1: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకసారి ఏమనాలి,
0: ఓ వేసుకుందాం. అండ్ నేను కూడా ఒక పెద్ద ఓయ్, బికాస్ జూనియర్ ఎన్టీఆర్ కి నాకంటే పెద్ద ఫ్యాన్ ఎవరు ఉండరు, అది మాత్రం జగమెరిగిన సత్యం ఈ పాటికి. ఆల్రైట్, సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు. అండ్ మళ్ళీ ఎప్పట్లాగానే రేపు ఉదయం DFW ఫ్రైడే మార్నింగ్ లో ప్రత్యక్షం అవుదాం. ఫ్రైడే రేపు రచ్చలైపోదాం బా.
1: అంటే రేపు యాక్చువల్లీ అన్ని బాగుంటే రేపు మా ఇంటి బంగారం సినిమా సంబంధంగా రిలీజ్ అయి ఉండాలి, బట్ June 19 వెళ్ళిపోయింది.
0: ఇంకేంటి మరి, రచ్చ లేపడమే రంబోలా. రేపు సమంత గారి స్పెషల్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం రేపు మార్నింగ్ టైంలో, ఓకేనా?
1: Yes, miss out on audience kosam. Come on.
0: All right. Signing off, Giri Ramaraju and...
1: Dev Dhanadhan Avinash.
0: Avinash Ram. Manchiradhanak Ramaraju. All right. Thank you so much everyone for tuning in today's DFW Morning Vibes. See you tomorrow morning with this song. And have a nice Thursday everyone.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa on Instagram or call 972-829-5201.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more.

0: హాయ్, నేను మీ తేజ సజ్జా. మీరు వింటున్నారు 107.9 FM HD3 రేడియో సురభి, డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
1: హాయ్, నేను మీ నాలుగో సింహం సాయి కుమార్, రేడియో సురభి, మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా, 107.9 FM HD3 లో మీకు అందుబాటులో. వినండి, ఎంజాయ్ చేయండి. రేడియో సురభి, మీ తెలుగు నేస్తం.
2: రేడియో సురభి శ్రోతలందరికీ నమస్కారం. మీ ప్రియమైన రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమవుతున్న వాణి ఫ్రమ్ బ్యాంకోర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తూ వారి సినిమాలలోని ఎన్నో అందమైన పాటలతో మీ ముందుకు వస్తున్నాను మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రముఖులు తెలుగు భావ కవితానిధి, అమృతాక్షరాల జాబిల్లి, ప్రకృతి సౌందర్యారాధకుడు, సాహితీ స్రష్ట మన దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి గురించి తెలుసుకుంటూ వారి చిత్రాలలోని పాటలని విందాము.

జిల్లా పిఠాపురం వద్ద గల చంద్రపాలెంలో సంస్కృత పండితులు కవులు అయిన తమ్మన శాస్త్రి దంపతులకి 1897 నవంబర్ 1న జన్మించారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. ఆయన పెదనాన్న సుబ్బయ్య శాస్త్రి మరియు ఆయన తండ్రి గారు కలిసి దేవులపల్లి కవులుగా పేరొందారు. కృష్ణశాస్త్రి గారు ఇద్దరిలోని జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని 17 రాకుండానే పద్యాలు రాసేవారు. 16వ ఏటనే అష్టావధానంతో అలరించారు. ఇప్పుడు దేవులపల్లి వారి మరొక చక్కటి పాట విందాము.

శాస్త్రి గారు విజయనగరం కళాశాలలో బిఏ పూర్తి చేశాక ఉపాధ్యాయుడిగా మరియు కాకినాడ పిఆర్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారు. తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అపురూపమైన పాట అమెరికా అమ్మాయి చిత్రంలో దేవులపల్లి వారు తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని, తెలుగు భాష మాధుర్యాన్ని ప్రతిబింబించేట్లుగా రాసిన గీతాన్ని జీకే వెంకటేష్ గారు స్వరపరచగా సుశీల గారు ఆలపించిన ఆ తేట తేనియందుని మనం

ప్రకృతిలో మమేకమై ప్రకృతినే తన కవిత్వంలో సందర్భానికి తగినట్లుగా పొందుపరచడం కృష్ణశాస్త్రి గారి ప్రత్యేకత. తాను ఎప్పుడూ రాసుకున్న ఓ వలపు గీతాన్ని ఇస్తే ఏకవీర చిత్రంలో స్నేహ గీతంగా మనకు అందించారు ఆ చిత్ర నిర్మాత మరియు దర్శకులు ఘంటసాల మాస్టర్ గారు మరియు బాలు గారు ప్రాణం పోసిన ఈ గీతం మీకు.

అభిషేక శాస్త్రి గారు కళాశాలలో పనిచేసే రోజులలో విజయవాడ నుండి భళారికి రైలు ప్రయాణం చేస్తుండగా నల్లమల అడవిలోని ప్రకృతి సౌందర్యానికి పరవశుడై రాసినదే ఆకులో ఆకునే అనే పాట. అప్పుడే కృష్ణపక్షం అనే కావ్యానికి అంకురార్పణ చేశారు. ఆ భావగీతాన్ని మేఘ సందేశం చిత్రంలో వాడుకున్నారు. అదే గీతాన్ని ఇప్పుడు మనం విందాము.

0: ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సూర్య అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సూర్య.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సూర్య 107.9 FM HD3.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
2: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
3: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్

0: 214-868-7538.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
3: Yes.
2: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
4: జగత్ కిలాడీలు చిత్రం నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి చక్కటి రచనకి ఎస్పి కొదండపాణి గారి సంగీతంలో పి సుశీల గారు పాడిన ఈ పాట మనం వినబోయే

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి పాటలతో కూడిన ప్రత్యేక తర్వాత 1945లో ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉద్యోగంలో చేరి అనేక సంగీత రూపకాలు, లలిత గీతాలు, వచన కవితలతో శ్రోతలను తన్మయుల్ని చేసి తన కవిత్వాకర్షణకు గురి చేశారు కృష్ణశాస్త్రి గారు. ఆయన రచించిన లలిత గేయాలు చిరస్మరణీయాలు. రాజమకుటం చిత్రంలో మాస్టర్ వేణుగారు స్వరపరచగా నీలగారు పాడిన ఈ గీతం దేవులపల్లి వారి కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం. అదే పాట ఇప్పుడు మనం విందాము.

కృష్ణశాస్త్రి గారి సాహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన సాహిత్యంలో ప్రకృతి సౌందర్యం వరదలై పొంగి పొర్లుతుంది. ప్రతి సందర్భంలోనూ ప్రకృతిని ఉదహరించడం కృష్ణశాస్త్రి గారి ప్రత్యేకత. చీకటి వెలుగులు చిత్రంలో తోటమాలిక కృష్ణశాస్త్రి గారు, పాటమాలిక చక్రవర్తి గారు అల్లిన ఈ రాగమాలికకు సుశీల గారు మరియు బాలు గారు ప్రాణం పోశారు. అదే పాట మీకు.

శాస్త్రి గారు గుర్త చిన్న భావాలను చిన్న చిన్న కాగితాలపై రాసి ఆ తర్వాత అవసరమైనప్పుడు వాడుకునేవారట. రాసే సమయం లేనప్పుడు నోటితో చెబుతుంటే బాలంత్రపు రజనీకాంతరావు, కురుమిళ్ల వెంకట్రావు గారుల వంటి వారు వాటిని రాసి రేడియో కార్యక్రమానికి అందించేవారట. ఒక విధంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి అది స్వర్ణయుగమే అనుకోవచ్చు. శ్రీ వినాయక విజయన్ చిత్రంలో పార్వతీదేవి ఆనందంగా పాడుకున్న పాటని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన మరో అద్భుతమైన పాట. రస రాజేశ్వరరావు గారు స్వరపర్చగా అంతే అద్భుతంగా పాడారు సుశీల గారు. అదే పాట ఇప్పుడు విన్నాము.

1929లో కలకత్తాలోని శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో జరిగిన సంభాషణ వలన కృష్ణశాస్త్రి గారి కవితా ధోరణిలో చాలా మార్పులు వచ్చాయనే చెప్పవచ్చు. బ్రహ్మ సమాజం పట్ల ఆకర్షితులై వారి కోసం రాసిన పాట ఆ తర్వాత ఆ సమాజం ప్రార్థనా గీతం అయింది. బంగారు పంచడం చిత్రం నుండి సాలూరి రాజేశ్వరరావు గారు మరియు గోపాలం గారు కలిసి స్వరపరచగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుండి జాడువారగా జానకి గారు పాడిన ఈ పాట.

1951లో మల్లీశ్వరి చిత్రానికి మాటలు పాటలు రచించి సినీ అరంగేట్రం చేశారు. మొదటి చిత్రంతోనే విజయ ధుందుబి మ్రోగించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మల్లీశ్వరి చిత్రంలోని అన్ని పాటలు జనాదరణ పొందినవే. సాలూరి రాజేశ్వరరావు గారు స్వరపరచగా భానుమతి గారు ఎంతో అద్భుత

0: ಬ್ರತುಕು ಪಣೆನು ಎಂತಹ
1: మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ నా చిన్నప్పుడు పొద్దున్నే రేడియోలో భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఈ పాట దాదాపు వినేవాళ్ళం. శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతాన్ని సమకూర్చిన అదే పాట నేను ఇప్పుడు వినిపిస్తాను. మీలో ఎంతమందికి తెలుసో తెలియజేయండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
4: Yes.
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను.
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
5: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com.
6: ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్, హెల్ప్ ఈజ్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
9: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి పాటలతో కూడిన
10: చిత్రం నుండి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం నుండి జాలివారగా కోదండపాణి గారి సంగీతంలో బాలు గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సీతామా లక్ష్మి చిత్రం నుండి అచ్చ తెలుగు పదాల అల్లికతో పాటకి పరిమళాలను అద్దారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. కాగా మహదేవన్ గారి సంగీతంలో బాలు గారు, సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

రాక్షసుడు చిత్రం నుండి ఇళయరాజ గారి సంగీతంలో, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుండి జానబారగా జానకి గారి గళంలో పలికిన ఈ మధుర గీతం.

వివరించడం చిత్రం నుండి. దేవులపల్లి వారి చెట్టు గట్టు అంటూ ప్రకృతితో నిండిన కృష్ణశాస్త్రి గారి రచనలో రాజేశ్వరరావు గారు మరియు గోపాలం గారు కలిసి స్వర రచన చేయగా జానకి గారు పాడిన ఈ పాట మీకోసం.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన మరో చక్కటి పాటకి సంగీతాన్ని శ్రీ పాలకుమ్మ విశ్వనాథం గారు సమకూర్చారు. ఈ పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 1960లో రికార్డ్ చేశారు. ఈ పాటని పాడిన వారు కేబీకే మోహన్ రాజు గారు, డాక్టర్ ఎం చిత్తరంజన్ గారు మరియు శ్రీమతి శాంతాచారి గారు. అదే పాట ఇప్పుడు మనం విందాం.

0: గోరింటాకు చిత్రం సావిత్రి గారి చివరి చిత్రం అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన సుకుమారమైన పాటకి మహదేవన్ గారి సంగీతంలో సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి @tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
5: Yes.
4: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
6: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
7: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్. కామ్, ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్

gmail.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు దేశంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి పాటలతో కూడిన ప్రత్యేక కృష్ణ శాస్త్రి గారి సతీమణి అకాల మరణం ఆయనని కృంగదీసింది. ఆ కలత కన్నీరు నుండి జనించినదే కన్నీరు ఖండకావ్యం. ఆ తర్వాత ప్రవాసము, ఊర్వశి, శర్మిష్ఠ, కృష్ణాష్టమి, ధనుర్ధాసు, గౌతమి, క్షీరసాగర మదనం, విప్రనారాయణ, బహుకాల దర్శనం, పుష్పలావికలు ఇలా పలు రచనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆదినారాయణరావు గారు స్వరపరిచిన భక్త తుకారం చిత్రం నుండి దేవులపల్లి వారు రచించిన సుప్రభాత గీతాన్ని ఘంటసాల మాస్టర్ గారు ఆలపించిన ఈ గీతం ఇప్పుడు

జగత్ కిలాడీలు చిత్రంలో మధురమైన మట్లు కట్టే కోదండపాణి గారి సంగీతంలో లలిత సాహిత్యాన్ని అల్లబోకగా అందించే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి రచనలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ యుగల గీతాన్ని ఇప్పుడు విందాం.

ప్రారంభములేల చిమ్ము పుష్ప వజ్రంబు చంద్రికల నేల వెతజల్లు చందమామ ఎలా సలిలంబు పారు గాడ్పేల విసురు ఎలా నా హృదయంబు ప్రేమించు నిన్ను కృష్ణశాస్త్రి ప్రణయ వీధుల్లో విహరించే ఓ ప్రేమ పక్షి. వారి ప్రేమ గీతాల్లో ప్రకృతిని అనుసంధానం చేయటం అత్యద్భుతం. మేఘ సందేశం చిత్రం నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన అద్భుతమైన ప్రణయ గీతాన్ని రమేష్ నాయుడు గారు స్వరపరచగా యేసుదాస్ గారు పాడిన ఈ ప్రణయ గీతం

గీతాలే కాదు, భక్తిరస ప్రధానమైన విషాద గీతాలైన ప్రకృతి లేనిదే కృష్ణశాస్త్రి గారి గీతం ఉండదు. అందుకు ఉదాహరణ మనం వినబోయే మాయని మమత చిత్రం నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన ఈ భగ్న గీతం. అదే గీతం.

మల్లీశ్వరి చిత్రం నుండి దేవులపల్లి వారి పదలాలిత్యం, స్వర రాజేశ్వరిని స్వరలాలిత్యం, భానుమతి గడ్డసారా గారి గళ మాధుర్యంలో ఈ పాట.

గాని కళాత్మకమైన భక్తిరస ప్రధానమైన సంపూర్ణ రామాయణం చిత్రంలో కంటికి కట్టినట్టుగా శబరి భక్తిని వివరించారు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మహాదేవన్ గారి స్వరకల్పనలో సుశీల గారు ఆర్ధతతో కూడిన కరుణ భక్తి రసాలను మేళవించి పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
2: ఆయుర్వేదం లో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీ కృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 469-269-6476.
3: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM to 7 PM at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
4: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి పాటలతో కూడిన
5: మల్లేశ్వరి చిత్రం నుండి దేవులపల్లి వారి పదలాలిత్యం, స్వర రాజేశ్వరిని స్వరలాలిత్యం, భానుమతి ఘంటసాల గారుల గళ మాధుర్యంలో ఈ పాట మిన్ను

పదాలను పంచామృతంలో అభిషేకించి వాటిని మకరందంలో రంగరించి మధురమైన పాటగా కూర్చడంలో కృష్ణశాస్త్రి గారు నేర్పరి. పాటలో కూర్చే పదకుసుమాలు భావరాగ రంజితాలై విరాజిల్లుతాయి. మంచి రోజులొచ్చాయి చిత్రంలో సృష్టి ధర్మాన్ని కృష్ణశాస్త్రి గారు ఎంతో సున్నితంగా వివరించగా చలపతిరావు గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: ఒక భార్య అన్నది ఈ భార్య అన్నది.
1: గోరింతాకు చిత్రం నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలో కేవి మహాదేవన్ గారి సంగీతంలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

కవి కూడా ఆయన కవితా ఝరిలో ఒలలాడారు. కృష్ణశాస్త్రి గారి మంగళ కాహళి అనే గేయ సమితకు ముందు మాట రాస్తూ, ఇక్షు సముద్రం ఎక్కడ ఉందో నాకు తెలియదు కాని ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి కవిత్వం సమస్తము ఇక్షు రసామృతమే అని పేర్కొన్నారు. ఉండమ్మ బొట్టపెడత చిత్రంలోని మనం వినబోయే గీతం దేవులపల్లి వారి సాహిత్యం, స్వరబ్రహ్మ మహదేవన్ గారి సంగీతం, బాలుగారు సుశీల గారి గళం ఇవి ఈ పాటని విజయవంతం చేశాయి. అదే పాట ఇప్పుడు విందాము.

ఇప్పుడే దేవుడు చిత్రం నుండి సత్యం గారి సంగీతంలో సుశీల గారు పాడిన ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచించిన రాముడి గీతం

మేఘ సందేశం చిత్రం నుండి రమేష్ నాయుడు గారి సంగీతంలో, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలో సుశీల గారు, యేసుదాస్ గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

ప్రశ్నలు రాజ్య వేడేశ్వరపై నాలుగు సంవత్సరాలు దిగ్గునా పూర్తి చేసిన సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: Oh, hello, dinner plans enti? Group lo evaram support chesalaru?
3: What a day, I'm completely exhausted. Dinner plans enti?
4: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
5: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
0: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నో ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా, వాళ్ళు చూసి

ఫెస్ట్ అవ్వటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి పాటలతో కూడిన ప్రత్యేక యువతను ప్రోత్సహించడానికి బద్దక మొదలమని కృష్ణశాస్త్రి గారు ఈ విధంగా కూడా చెప్పారు. కోడి కన్నా ముందు లేచి కూతెట్టును ఫ్యాక్టరీ, కూడుగుడ్డ వద్ద మరి కునుకుతుంటే సోమరి, పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి. దేవులపల్లి వారి అక్షర లక్షల విలువ గల మరో చక్కటి పాట సుఖ దుఃఖాలు చిత్రం నుండి కొదండపాణి గారి స్వరకల్పనలో సుశీల గారు పాడిన ఈ పాట మీకు

కొంతమందిది యువత, కొంతమందిది నవత, కృష్ణశాస్త్రిది కవిత అని ఆరుద్ర గారు వివిధ సందర్భాల్లో ప్రస్తుతించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని విపులీకరించి కృష్ణశాస్త్రి గారు గీతాన్ని ఎంత చక్కగా రాశారో ఈ పాట వింటే మనకు అవగతమవుతుంది. మహాదేవన్ గారు స్వరపరచగా బాలుగారు పాడిన ఈ పండగ గీతం మీకోసం.

1964లో కృష్ణశాస్త్రి గారికి అనారోగ్యం కారణాల వల్ల గొంతులోని స్వరపేటికను తొలగించడం జరిగింది. అప్పటి నుండి ఏది చెప్పాలన్నా కాగితంపై రాయటం జరిగేదట. బలిపీఠం సినిమాకై పాట రాసే సమయంలో ఒక మిత్రుడు వచ్చినప్పుడు కుశలమా నీకు కుశలమేనా అని కాగితంపై రాసి చూపారట. ఆ తర్వాత ఆ కాగితం అక్కడే వదిలి వారితో బయటికి వెళ్లారు. సంగీత దర్శకులు చక్రవర్తి గారు టీ బ్రేక్ లో ఆ కాగితం చూసి పల్లవి అనుకుని కుశలమా నీకు కుశలమేనా అంటూ ట్యూన్ చేశారట. అది అందరికీ నచ్చడంతో అదే మాటని పాటగా తీర్చిదిద్దారు కృష్ణశాస్త్రి గారు. అదే పాట ఇప్పుడు మనం విందాము.

1982లో మేఘ సందేశం చిత్రానికి ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అదే పాట ఇప్పుడు మనం విన్నాము.

1984 కృష్ణశాస్త్రి గారు యావత్ తెలుగు సాహితీ లోకాన్ని విడిచి తరలిరాని లోకానికి వెళ్లిపోయారు. అది విన్న శ్రీశ్రీ తెలుగుదేశపు నిలువుటద్దం బద్దలైంది, వసంతం పాడిపోయింది, మన శెల్లి మరణించాడు అని బాధపడ్డారు. కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కృష్ణశాస్త్రికి తెలుసు అని తిలక్ గారు కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని చెలంగారు. ఇలా తెలుగు సాహితీ లోకం అశ్రు నివాళి అర్పించింది. భౌతికంగా మన మధ్య లేకున్నా సాహితీ జగత్తు ఉన్నన్ని నాళ్లు మన అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండిపోతారు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు.

0: సాహితీ జగత్తుకే కల్పవృక్షం, కవనముకే కప్పురాయి, కడసంధ్య విరబూసిన కైరవము, కర్ణిక మందు కొలువైన కృష్ణవల్లి మన కృష్ణశాస్త్రి. ఇది శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారిని గూర్చిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి వాణి ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమం ద్వారా కలుసుకుందాము. అంతవరకు సెలవు మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ధన్యవాదాలు.
1: ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom ding gana tom

Dick Dick Radio Suravi Time Check. Studio Lo Time, 1 p.m.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమేస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాను. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ వాచింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ 5th anniversary అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సదస్యుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హ్యాపీ ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: Radio Surabhi Revisit.
5: Finishing school anukoni em labham?
6: Anduke Value Financial Services undi kada.
7: Specializing in core Java and ES Inc.
8: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
4: Thank you for being in our journey.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
10: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
9: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service
12: gathering. Nen naluguru eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, quality lo OG, quantity lo kuda full mast OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant, Irving, Castle Hill, Frisco, Lava Mart, South Lake and many more. Swadeshi, because originals never fade.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ಕಂದಾಯ ಇಲಾಖೆಯ ರಾಜೇಶ್ವರಿ. 7 ಎಕರೆ ನಾಲ್ಕು సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti, mental peace, masala dosa.
2: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa on Instagram or call 972-829-5201.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
6: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టడా బాబాయ్, థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

Hi everyone, this is Koti, music director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandho entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulugistu, eppudu aananda padustu unna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: నమస్తే రాజేశ్వరి గారు. Here's wishing Radio Serabi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashi Udatharma from Mr. Pellam. It's one of the most beautifully written, composed and romantic to picturized by Bapu Garu. Nana Mama, they worked very hard on this song. So if you can, play it for me. Thank you.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

సంవత్సరం రాజ్య శ్రీ 7 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pollallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: Radio Surabhi Revisit.
1: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
3: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book chesukondi, travel badalni marchipondi.
4: Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
8: Hi, nenu mi blueberry muffin. Nanu 40% preservative to chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
9: Hi there muffin, nenu India Today pastry-ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad fat made food. Experience the one-of-a-kind difference with India Today Bakery. Now open in South Lake. 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాషా ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాలా. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ ద ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: Chappad sir, what you'd like to order?
4: Baya, in the specials me dagara?
3: Actually, there are many.
4: Hot idli, ghee dosa, meh doda, A2B extruded special thali, biswellava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, aamki paneer tikka, with chami kava paratha.
5: Huh? Hindi bro, gandhi appino, in specials maathram ayalina.
6: Inga unnai, chappantara, meer appadena authentic vegetarian, Jain or vegan food crave chest narante.
7: Adayar Anandavan A2B, your vegetarian restaurant is your go-to place.
8: Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
9: Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet.
10: Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
11: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
12: Sure. How many people are we expecting?
11: 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva avachu.
12: Idi office party aa leka jatra?
11: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on-site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
13: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
14: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
13: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
15: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
16: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు. నిలబడు, పడుతూ లేచి కలపడు, పడు లేచి నిలబడు.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు.
1: అది
0: మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.

ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా
2: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
1: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
3: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే
1: స్వదేశీ గ్రోసరీస్ ఇర్వింగ్ కాసిల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ మోర్ ఫ్రమ్ Chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కాని చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ to go Hareli Hareli bringing the taste of home closer to you they say a way to person's heart is through stomach at india today we serve happiness fresh with love every day intiki pilichina atithulaku vondinattu india today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru eppatikappudu taazaga pan to plate is our concept 100 inch vegetarian dishes nunchi delicious non vegetarian classics daka india today has it all india today where every bite brings you closer to happiness come Taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: హాయ్ దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్ రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి రేడియో సురభి ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు తెలుగుకి దగ్గర అవుతున్నారు అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్ celebrate many more years inka 4th anniversary kaadu inka chaala anniversary raabe generations ki teluguni telugu paatani alage telugu maatani alage alristu idage meeru continue avvalani manasupurthiga korukuntu all the best god bless you

ఎందుకు ఆలోచిస్తున్నాను సార్? రాజేశ్వరి ఏడేశ్వరిపై 4 సంవత్సరాలు దిగ్గంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

సకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: ప్లీజ్ కాల్ 972-879-7999.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: Radio Surabhi Revisit.
5: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
6: ఆహా శివ, బిర్యానీ చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
4: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నో ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సిరిపి ది టూర్. హౌ ఇస్ ఎవ్రీబడి? హలో హలో హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇట్స్ బీన్ సో లాంగ్. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ షో చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. దిస్ ఇస్ టిపికల్ జాతర స్టైల్ కదా. జాతర దగ్గరకు వస్తూ ఉంటే చాలా చాలా టిపికల్ గా నా షోస్, నేను షో చేసే ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది. యాజ్ యూ ఆల్ నో ఇట్ ప్రిటీ వెల్. కాకపోతే దిస్ ఇస్ ద టైమ్ ఫ్రేమ్ వేర్ మీరు కొంచెం ఎక్స్పెరిమెంటల్ షోస్ కూడా చాలా చూస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మొన్న భాస్కర్ గారు సడన్లీ అపియరింగ్ ఇన్ డ్రైవ్ టైమ్ షో అండ్ టన్స్ అవుట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అమేజింగ్ కాల్స్ వచ్చిన షో అని. అండ్ చాలా చాలా చాలా మంచి రెసిప్రికేషన్ మీ నుంచి రావటం ఆ షోకి చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. అండ్ మేబీ హీ షుడ్ డూ మోర్ భాస్కర్ గారు. ఇప్పుడు ఇఫ్ యూఆర్ ట్యూన్డ్ ఇన్ రైట్ నౌ, దెన్ మేబీ మీరు అవైలబుల్ గా పెట్టుకోలేమో మీ స్కెడ్యూల్స్. ఎనీవే, సో ఎలా ఉన్నారు అందరూ? హౌ ఇస్ ద వీక్ సో ఫార్? ఈ వీక్ ఎలా గడిచింది? అండ్ హౌ ఇస్ ద వీకెండ్ లుకింగ్? ఎలా కనిపిస్తోంది? సో ఇవాళ నాకు I have a thought in my mind. అది ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఆఫ్ కోర్స్ ఎవ్రీ టాపిక్ దట్ ఐ బ్రింగ్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, మేము ఏది టాపిక్ అనుకున్నా మీరెంత ఇన్వాల్వ్ అవుతున్నారు, మీరెంత కనెక్ట్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి ఆ టాపిక్ కి ఇంటెన్సిటీ పెరుగుటమో తగ్గటమో జరుగుతూ ఉంటుంది. చూద్దాం ఇవాళ హౌ ఇట్ గోస్. సో మై థీమ్ ఆర్ మై థాట్ టుడే ఇస్ హౌ మచ్ ఇస్ టూ మచ్. మనం ప్రతి విషయంలో హ్యావ్ వీ బీన్ ఓవర్లీ థింకింగ్, ఆలోచన అవ్వచ్చు, ఆచరణ అవ్వచ్చు, మన డిజైర్స్ అవ్వచ్చు, మన ప్లాన్స్ అవ్వచ్చు, మన అంబిషన్స్ అవ్వచ్చు, మన థాట్ ప్రాసెస్ ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్, ఏ విషయంలో అయినా హౌ మచ్ ఈస్ టూ మచ్. ఆ టూ మచ్ లైన్ ని ఎలా డిఫెండ్ చేస్తాం అంటే ఏంటి, ఏం చెప్పాలనుకుంటుంది రాజేశ్వరి అంటే, యాజ్ వి కీప్ గోయింగ్ విల్ టాక్ మోర్. మనం మాట్లాడుతున్న కొద్ది మీకు అర్థమవుతూ ఉంటుంది. బట్ ఫర్ నౌ ఇవాళ థర్స్డే, సో ఆబ్వియస్లీ రెట్రో పాట మీరు విన్నారు కాబట్టి కొన్ని రెట్రో పాటలు అలా కంటిన్యూ చేసిద్దాం. డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ మహేష్ బాబు థీమ్, కాకపోతే రెట్రో పాటలు కాబట్టి కొంచెం అటువైపు వెళ్తున్నాం అనమాట. ఈ పాట వినేసి సినిమా పేరు మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966. అండ్ ఇఫ్ యూ కనెక్ట్ విత్ ద థీమ్ హౌ మచ్ ఇస్ టూ మచ్, డెఫినెట్లీ కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు.

ఓకే, వెల్కమ్ బ్యాక్. అండ్ ఎస్, చక్కర్ దొంగ సినిమా నుంచి మీరు విన్న పాట విత్ దట్ వెల్కమ్ బ్యాక్ టు సిర్ బీటీ టోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. సో ఈ కార్యక్రమాన్ని మీరు 107.9 FM HD3 లో వింటున్నారు. అలాగే రేడియో సురభి యాప్ ని మీ యాపిల్ ఆండ్రాయిడ్ డివైజెస్ లో డౌన్లోడ్ చేసుకుంటే కూడా మీరు కార్యక్రమాలు వినొచ్చు. రేడియో సురభి .com ద్వారా వినొచ్చు, ఎలక్సా ద్వారా వినొచ్చు, రకరకాల మాధ్యమాలు ఉన్నాయి. జస్ట్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఇస్ మీ థాట్ అన్నమాట, వినాలి అనుకోవాలి అంతే. ఓకే, సో ఒక స్పెషల్ రిక్వెస్ట్ సాంగ్ ఉంది, ఐ విల్ ప్లే దట్ ఇన్ జస్ట్ అ బిట్. సో ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా హౌ మచ్ ఇస్ టూ మచ్ నేను ఇంతకు ముందు వినాయ సెడ్ హౌ మచ్ ఇస్ టూ మచ్ అన్నప్పుడు ఎవ్రీథింగ్ లైఫ్ లో మనం ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కి ఈ హౌ మచ్ ఇస్ టూ మచ్ అనే థాట్ ని ఖచ్చితంగా మనం అప్లై చేయొచ్చు. చాలా సార్లు వాంట్ కి నీడ్ కి డిఫరెన్స్ మనం ఆలోచించకుండా బ్రతికేస్తూ ఉంటాము లైఫ్ లో. There is something like we want it, there's something like we need it. Manam pillalki cheptu untam chaala saarlu, is this your want or is this your need? Enti ani ala manam kuda as elders a want ki need ki peddaga difference ni realize avakunda okosari a line tudiches mari bratkestu untam, unless and until we don't realize many times until it is too late ani anpistu untundi when you think about it. And what am I referring to? Ante, like I said, in general, everything. Materialistic vishayal daggara nunchi, intlo manaku kavalsina vastulu daggara nunchi, manam konukune battle daggara nunchi, mana accessories daggara nunchi, manam chestunna shopping daggara nunchi, mana desires daggara nunchi, whatever you want to do, like, you know, how you want to spend your time, how you want to spend your weekends, how you want to spend your evenings, or what do you want to achieve in life. Every single thing. How much is too much? I'm really curious to see what you have to say. 972-636-1966. And Malli, let me remind you, Jatra is coming and we are so excited like always. Ee sari Jatra kuda chala chala excited ga unnamu. అండ్ సాక్షాత్తు సీతారాములే వచ్చేస్తున్న ఒక ఫీలింగ్ వస్తోంది. భద్రాచలం నుంచి సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకుని అక్కడి అర్చకులు రావటం మాట టీమ్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం, రేడియో సర్వీకి రావటం, ఇదంతా డెఫినెట్లీ ఇట్స్ వి ఆల్ కన్సిడర్ దట్ యాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ ష్యూర్. సో ఈసారి సీతారామ కళ్యాణంతో మొదలవుతుంది 8 గంటలకి జాతర. టిపికల్ గా మనం మధ్యాహ్నం 12 గంటల స్టార్ట్ చేస్తాము, బట్ ఈసారి 8 గంటలకి కళ్యాణంతో మొదలవుతుంది. అండ్ ఇట్ విల్ గో ఆన్ ఆల్ ద వే టిల్ 7-8 PM ఇన్ ద నైట్. రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. ఇఫ్ యూ హ్యావ్ నాట్ చెక్డ్ అవుట్, డెఫినెట్లీ స్ట్రాంగ్లీ రికమెండ్ radiosurbhi.com/RSJ, రేడియో సురభి జాతర ఈ వెబ్సైట్ కి వెళ్ళండి. అండ్ అక్కడ మీకు మన జాతరకి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. ఈసారి కాంపిటీషన్స్ లాంటివి లేకపోయినా రకరకాల ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ని మాత్రం ఖచ్చితంగా డిజైన్ చేశాం. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ యూ ఆల్ దేర్. ఇంతకీ ఎప్పుడు జరుగుతుంది? జూన్ సెవెంత్ ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్, ఫ్రీ పార్కింగ్, బట్ దేర్ ఇస్ ఎక్సైటింగ్ స్టఫ్ దట్స్ గోయింగ్ ఆన్. వాటి గురించి మాట్లాడుకుందాం ఇన్ జస్ట్ ఎ బిట్. నేను అడిగిన ప్రశ్నకి మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో కాల్ చేయండి, విల్ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. హౌ మచ్ ఇస్ టూ మచ్? మీరు ఎప్పుడైనా అలా ఆలోచించారా? మీకేమనిపించింది? మీ థాట్స్ ఏంటి? అనిత గారు మీరు అడిగిన పాట, ఐ థింక్ నేను కూడా ఇది చాలా రోజుల తర్వాత వినిపిస్తూ ఉన్నట్టున్నాను. సో ఎంజాయ్ ది సాంగ్. సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పచ్చు 972-636-1966.

సో టూ మచ్ షుగర్ తినేస్తే ఇట్స్ నాట్ గుడ్ కదా, టూ మచ్ షుగర్ నాట్ గుడ్, సో టూ మచ్ స్వీట్ ఇస్ నాట్ గుడ్. చాలా సైలెంట్ గా ఉంటే, చాలా టూ మచ్ సైలెంట్ గా ఉంటే కొంచెం అలా ఉన్న వాళ్ళని చూస్తే కొంచెం ఒక చిన్న డిస్కంఫర్ట్, ఒక చిన్న భయం లాంటిది వస్తుంది. ఎవరైనా చాలా ఆనెస్ట్ గా, ఓవర్లీ ఆనెస్ట్ గా అన్ని చెప్పేస్తే మనం లైక్ టూ మచ్ ఆనెస్టీ, కెన్ వీ టేక్ ఇట్? మన మొహం మీద మనలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్ ఎవరైనా చెప్పేసారనుకోండి ఆన్ ద ఫేస్, కెన్ వీ టేక్ ఇట్? ఆర్ టూ మచ్ లవ్ చూపించేసారనుకోండి, ఒక్కొక్కసారి అది పొసెసివ్నెస్ లాగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అది ఇంకేదో లాగా కూడా అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి మనమే గనక అలా అంత టూ మచ్ లవ్ చూపించేస్తే టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ లాంటి సిచ్యువేషన్ కూడా రేజ్ అవుతుంది. సో ఈ టూ మచ్ కాన్సెప్ట్ మీద హౌ మచ్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ వాట్ యూర్ గోయింగ్ టు టాక్. వెల్కమ్ బ్యాక్ టు సిర్వి డిటోర్ విత్ మీ. సో నాకు ఒక కాలర్ ఫోన్ చేశారు, ఐఎమ్ నాట్ ష్యూర్ ఆయన పేరు నేను అనేది చెప్పడానికి ఇష్టపడతారు లేదో, అందుకే నేను లెట్ మీ జస్ట్ టాక్ ఫర్ ఎ బిట్. ఆయన తన ఏం షేర్ చేశారంటే, ఒకప్పుడు భగవంతుడి మీద భక్తి అనేది చాలా ఎక్కువగా ఉండేది, నేను ఎక్కువగా దేవుడికి దగ్గరగా ఉన్న ఒక అనుభూతి ఉండేది. సమరీ ఆఫ్ వాట్ హీ టోల్డ్ మీ చెప్తున్నాను నేను మీకు. సో అలాంటి ఒక ఫీలింగ్ ఉండేది. సో ఐ వాజ్ ఆల్వేస్ వెరీ కనెక్టెడ్ టు గాడ్ అని అనిపించేది, నేను చూస్తున్నాను, నేను ఫీల్ అవుతున్నాను అలాంటి ఒక అనుభూతి. యాజ్ టైమ్ ప్యాసెస్ అది కొంచెం దానికి దూరం అయితూ వచ్చానేమో అని అనిపించింది. ఆమ్ ఐ గెటింగ్ టూ మచ్ ఇన్ టు ద ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ ఏమంటారు ఆ రిలేషన్షిప్స్, ఆ మొత్తం దీంట్లో పడిపోతున్నాను, చిక్కుపోతున్నానా నేను? ఐఎమ్ ఐ గోయింగ్ అవే ఫ్రమ్ భక్తి అన్నది అనిపిస్తుంది. మరి అది టూ మచ్, హౌ మచ్ ఇస్ టూ మచ్ అని మీరు అంటే అది గుర్తొచ్చిందని. వాట్ ఐ ఫీల్ అంటే రకరకాల టూ మచ్లు ఉంటాయి మనం మాట్లాడుకోవడానికి అనుకోండి. కాకపోతే ఈ పర్టికులర్ టాపిక్ కి సంబంధించి, ఇజన్ దిస్ హౌ లైఫ్ షుడ్ బి? ఎవరైనా అంతే కదా. అంటే మనం పెరిగే ఏజ్ లో పెరుగుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి అటెన్షన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ మనం దాంతో ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత, ఎవ్రీబడి హ్యావ్ టు యునో బి పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, రైట్? యూ బికమ్ లైక్ యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, యూ హ్యావ్ కమిట్మెంట్స్, యూ హ్యావ్ టు బి దేర్ ఫర్ ఈచ్ అదర్. దట్ ఈస్ హౌ ఎ ఫ్యామిలీ ఈస్ బిల్ట్. సో అది తప్పదు కదా. అది ఉంటూనే, బికాస్ ఈ చట్రం అంతా క్రియేట్ చేసిందే భగవంతుడు అయినప్పుడు, ఐ డోంట్ థింక్ వీ షుడ్ బి థింకింగ్ లైక్ దట్ అని నేను అనుకుంటాను. బికాస్ ఇవన్నీ కూడా ఎక్కడైతే మనం నిస్వార్థంగా చాలా నిజాయితీగా ఉండగలుగుతున్నామో అక్కడ కూడా భగవంతుడికి దగ్గర ఉన్నట్టే అని అనుకుంటాను. ఎనీవే, దట్స్ మై ఒపీనియన్, బట్ వీల్ టాక్ మోర్. బట్ యూ కెన్ ఆల్సో థింక్ అబౌట్ వన్ ప్లేట్ పానీపూరి ఈజ్ హ్యాపీనెస్, టూ ప్లేట్స్ ఇస్ కాన్ఫిడెన్స్, త్రీ ప్లేట్స్ పానీపూరిని ఏమంటారు? కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ యూ లిస్నింగ్ టు సెలబీ డిటోర్ విత్ మీ రాజేశ్వరి. ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. సో వాట్స్ త్రీ ప్లేట్ పానీపూరి? టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఉత్తప్పమైన, గోపాలస్ డివైన్ బెరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
1: అన్ని పెట్టుకున్నాందా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
3: అదే 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future starting today.
0: ఈ మే 16th ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ USA on Instagram or call 972-829-5201.

ఎప్పుడు సెన్సేషనల్ హిట్, ఇప్పటికి కూడా పదే పదే చెప్పుకునే సినిమా ఖుషి నుంచి మీరు విన్న పాటతో వెల్కమ్ బ్యాక్ టు సిర్వి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీకు 7 గంటల దాకా ఉంటాను, బట్ నాకు స్పెషల్ రిక్వెస్ట్ ఉంది అండ్ స్పెషల్ విషెస్ ఉన్నాయి. ఐ వాంట్ టు డెఫినెట్లీ కన్వే దాట్ మెసేజ్, కానీ దానికన్నా ముందర ఒకసారి క్విక్లీ ట్రాఫిక్ పరిస్థితి ఏంటో చూద్దాము. అండ్ నాకు ఇందాక ఫ్యూ మినిట్స్ బ్యాక్ అనిత గారు కాల్ చేసినప్పుడు 121 బిజినెస్ వైపు చాలా హెవీ ట్రాఫిక్ ఉంది అని చెప్పారు. మరి ఈ పాటికి ఏమైనా సర్దుకుందేమో ఐడియా లేదు. టేకింగ్ ఎ లుక్ ఎట్ జనరల్ ట్రాఫిక్, అంత బ్యాడ్ గా కనిపించట్లేదు. దేర్ ఆర్ సమ్ అక్కడెక్కడ కొన్ని బిజీ రూట్స్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి, కానీ బట్ ఓవరాల్ గా ఇట్స్ నాట్ లుకింగ్ సూపర్ బ్యాడ్. సో మీరు గనక నేను చెప్తున్న డైరెక్షన్ లో గనక మీరు లేకపోతే, ఇఫ్ యూఆర్ ఇన్ సమ్ అదర్ డైరెక్షన్ ఆర్ ఇఫ్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ డిఫరెంట్, డెఫినెట్లీ కాల్ చేసి చెప్పండి. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ దట్ విత్ ఎవ్రీబడి. సో 6:35 వైపు చూస్తే 6:35 వెస్ట్ ఇస్ లుకింగ్ ప్రిటీ బిజీ లైక్ ఆల్వేస్. అండ్ ఇటువైపు 35 వైపు కూడా 35 టువర్డ్స్ ఫార్మర్స్ బ్రాంచ్ దగ్గరలో అయితే చాలా చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడ మెయిన్లీ బికాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని అనుకుంటున్నాను నేను.

0: రూట్ మొత్తం. అండ్ మన టర్న్ బైక్ వైపు మాత్రం దేర్ ఈస్ ఎ బిట్ ఆఫ్ ట్రాఫిక్, కానీ మూవింగ్ ట్రాఫిక్ అనిపిస్తోంది. సిమిలర్లీ గ్రేప్ పైన ఆ ఏరియాలో కూడా, అంటే 121 సైడ్ నుంచి కూడా 121 నార్త్ వైపు మూవింగ్ ట్రాఫిక్, ఇట్ ఈస్ లుకింగ్ ప్రిటీ బిజీ. కాకపోతే స్లో మూవింగ్ కనిపిస్తుంది ట్రాఫిక్, అంత కంజెషన్ అయితే లేదు. అండ్ దెన్ 35 ఈస్ట్ ఆల్సో ఇస్ అ లిటిల్ బిట్ ప్యాక్డ్ యాజ్ యూ కెన్ ఇమాజిన్, కానీ అగైన్ అంత కంజెషన్ లేదు అక్కడ. దట్స్ లుక్స్ లైక్ దట్ ఇస్ స్లో మూవింగ్ బట్ వెరీ స్లో మూవింగ్ ట్రాఫిక్. అది విషయం, దట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్. ఇఫ్ యూ సీ ఎనీథింగ్ డిఫరెంట్ డెఫినెట్లీ కాల్ చేసి చెప్పండి, అందరితో షేర్ చేసుకుందాం. సో అనిష గారు కాల్ చేసి వాళ్ళ హస్బెండ్ పవన్ గారికి స్పెషల్ సాంగ్ డెడికేట్ చేస్తున్నారు బికాస్ ఇట్స్ హిస్ బర్త్ డే. పవన్ గారు, విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే అండ్ మే యూ హ్యావ్ అ వండర్ఫుల్ డే అండ్ అ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. మీ వైఫ్ నుంచి హియర్ ఈస్ అ స్పెషల్ డెడికేషన్ ఫర్ యూ. ఎంజాయ్ ది సాంగ్. ఆ తర్వాత మనం
1: మాట్లాడుకుందాం. ఫరణ్లా తోచనే ఈ క్షణం.

అందాల రాక్షసి సినిమా నుంచి మీరు విన్న పాట. వెల్కమ్ బ్యాక్ టు సిర్వి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. టిల్ 7 PM. యా, అప్పుడప్పుడు మీరు అలా అనుకుంటూ ఉంటే మాకు ఇలా తెలిసిపోతూ ఉంటాయి అనమాట. సో దీప్తి, మీరు అనుకున్నది నాకు అందుకే అలా తెలిసిపోయింది. బట్ డెఫినెట్లీ ఐ హ్యాడ్ టు కంప్లీట్లీ ఆన్ ఎయిర్. అండ్ సో ఇందాక మనం ఏం టాపిక్ మొదలు పెట్టామంటే వాళ్ళ హౌ మచ్ ఈస్ టూ మచ్ అనే టాపిక్. ఇంకొద్దిసేపు అది మాట్లాడుకోవచ్చు మనం, బికాజ్ ఇవాళ ఒక స్పెషల్ సెగ్మెంట్ ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాము. ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ నేను తనతో మాట్లాడి కపుల్ ఆఫ్ డేస్ అయింది మేము వెన్ వీ డిడ్ దిస్ ఇంటర్వ్యూ, అండ్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ సో వీ కెన్ బ్రింగ్ ఇట్ టు యూ అని. సో ఇవాళ వీ థాట్ విల్ బి బెస్ట్ బికాస్ మనం జాతరకి దగ్గరలో ఉన్నాం కాబట్టి, అండ్ వాట్ బెటర్ టైమ్ టు డూ సచ్ సెలబ్రేషన్స్ టాకింగ్ టు స్పెషల్ పీపుల్. ఇఫ్ యూ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, ద ఓన్లీ వే టు నో దాట్ ఇస్ మీరు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే రేడియో సుర్భిలో ఏం జరుగుతుంది అనేది మీకు ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది, ఇక్కడ ఆన్ ఎయిర్ ఏం జరుగుతుంది అనేది. ప్లస్ మీరు అక్కడ సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అయ్యి మేము పెట్టే పోస్టులు తెలుసుకుంటూ ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి ఏం జరుగుతుంది అనేది, ఇక్కడి నుంచి అక్కడికి ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుస్తున్నమాట. అది విషయం. సో ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఫాలో హిమ్, బట్ హీఈస్ కాల్డ్ మోర్ నోన్ బై అభినవ కవి. అభినవ కవి అనే పేరు మీద అతను చాలా చాలా పాపులర్. హిజ్ ర్యాప్ ఇస్ మోర్ పాపులర్ అండ్ హిజ్ స్టైలింగ్ ఈజ్ వెరీ వెరీ పాపులర్, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాషకి అతనిచ్చే ప్రాముఖ్యత ఇంకా ఇంకా పాపులర్. సో ఆ రకంగా అతను ఎంతో మందికి ఆత్మీయుడు, ఎంతో మందికి అభిమాన పాత్రుడు అయిన ఒక వెరీ వెరీ స్పెషల్ ర్యాప్ సింగర్, పోయెట్ అండ్ వెరీ టాలెంటెడ్ ఇండివిజువల్ అభినవ కవి ప్రణవ్ చాగంటితో ఇవాళ ఒక ఇంటర్వ్యూ మీకు అందించబోతున్నాము ఇన్ జస్ట్ సమ్ టైమ్. సో ఈలోగా కొంచెం టైం ఉంది మనకి, అండ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకునే టైం ఉంది. సో కాబట్టి మన టాపిక్ ని వీ కెన్ కంటిన్యూ అట్ ద టైమ్ ఆల్సో. బట్ ఫర్ నౌ లెట్ మీ రిమైండ్ యూ వన్ మోర్ టైం, మీరు గనక ఆల్రెడీ కోలాటం కి రిజిస్టర్ చేసుకుని ఉండకపోతే యూఆర్ మిస్సింగ్ అవుట్ అ లాట్ ఆఫ్ ఫన్, ట్రస్ట్ మీ. బికాస్ ఎవ్రీ వీక్ రెండు ప్రాక్టీస్ లో ఒకసారి మొదలైతే అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి, ఉధృతం పెరిగిపోతూ ఉంటుంది. సో యూ నీడ్ టు క్యాచ్ అప్ విత్ దట్ స్పీడ్, అండ్ యూ హ్యావ్ టు రియలీ, ఐ మీన్ యూ విల్ ఎంజాయ్ ద హోల్ జర్నీ ఆఫ్ కోర్స్. సో డోంట్ మిస్ అవుట్, మిస్ అవ్వకండి, రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసుకుంటే యూ విల్ బి ఏబుల్ టు ఫాలో త్రూ ద ప్రాక్టీస్ సెషన్స్ అండ్ ఎంజాయ్ ద డాన్స్. అండ్ ఒక స్పెషల్ వీడియో రికార్డ్ చేయబోతున్నాం ఈసారి జాతరలో కోలాటం కి, ప్రొఫెషనల్ వీడియో ఒకటి రికార్డ్ చేసి జస్ట్ కోలాటం సాంగ్ ని ఒక సపరేట్ మ్యూజిక్ ఆల్బమ్ లాగా రిలీజ్ చేయబోతున్నాం. సో ఇఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ దట్, radiosurvey.com/RSJ లాగా రిలీజ్ చేయబోతున్నాం. సో ఇఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ దట్, radiosurvey.com/RSJ.

0: Welcome back to Surabhi Tour with me, Rajeshwari. And
1: hello, so, Pranav, Daganti Garu, or Abhinav.
0: మనం ఇంకా కొంచెంసేపు అయిన తర్వాత ఇంటర్వ్యూ మొదలు పెట్టుకుందాం. బట్ ఫర్ నౌ, హౌ మచ్ ఇస్ టూ మచ్ లెట్స్ గెట్ బ్యాక్ టు దట్ ఫన్ టాపిక్. సో నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, నెక్స్ట్ ఇంకో మంచి పాట వినిపించే ముందర, హౌ మెనీ సెల్ఫీస్ పర్ డే ఇస్ టూ మచ్? హౌ మెనీ రీల్స్ బిఫోర్ యూ స్లీప్? హౌ మెనీ రీల్స్ వాచింగ్ రీల్స్ బిఫోర్ యూ స్లీప్ ఇస్ టూ మచ్? హౌ మెనీ అమెజాన్ ప్యాకేజెస్ పర్ వీక్ ఇస్ టూ మచ్? ఏదైనా ఇందులో మీకు టూ మచ్ అనిపిస్తే డెఫినెట్లీ కాల్ చేయండి. ఐ వుడ్ బి క్యూరియస్ టు సీ వాట్ ఈస్ టూ మచ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ దాని గురించి మాట్లాడే ముందర, ఐ వాంట్ రిమైండ్ యూ దట్ మైక్లెస్ మెమరీస్ రేడియో సర్వీ, వి ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ యూ సంథింగ్ యూనిక్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఎక్సైటింగ్, సంథింగ్ ఫన్ అండ్ సంథింగ్ రిలేటబుల్ అండ్ కనెక్టింగ్ మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అట్లాగా రేడియో సర్వి టీమ్ నుంచి వీ హ్యావ్ అవర్ స్పెషల్ టీమ్, ఎస్పెషలీ శిరీష అండ్ శ్రీవిద్య అండ్ ఫ్యూ అదర్ టీమ్ మెంబర్స్, దే గ్యాదర్ టు బ్రింగ్ యూ దిస్ ఆసమ్ ఆసమ్ మైక్లెస్ మెలడీస్ జామింగ్ సెషన్. హ్యాపీ హ్యాపీగా మంచిగా ఒక వీకెండ్ వైబ్ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడున్న ట్రెండ్ అని ఫాలో అవుతూ, ఒక నాస్టాల్జిక్ ట్రిప్ ఇస్ ఆల్వేస్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కదా. సో people coming together, vibing together to those timeless melodies and to those timeless beautiful magical musical times is what is happening on May 15th Friday ante repu sayankalam 7:30 nunchi 10 pm daaka Swadeshi Castle Hills lo ee fun event jarugutondi. Again idi it's a free event and of course you don't need to worry about anything. Just come in, stop by, enjoy the music, enjoy the fun, vibe with everybody and connect with the team. Team will be there, so take pictures and lots of reels. Akkada too much kaadu edi edena. So no stage pressure, no competition, just pure music, good people and unforgettable memories. So don't forget, it's a free entry, free parking. Repu sayankalam, if you have nothing compelling, definitely you're welcome. And of course, మీరు మీ గ్యాంగ్ తో వస్తే మాత్రం ఇంకా ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ ఫన్ అండ్ లాఫ్టర్ అండ్ మెలడీస్ అండ్ యూ కెన్ క్రియేట్ మోర్ మెమరీస్ విత్ రేడియో సురభి టీమ్. వన్స్ అగైన్ మైక్లెస్ మెలడీస్ హ్యాపెనింగ్ టుమారో ఈవినింగ్, ఫ్రైడే సాయంకాలం 7:30 to 10 PM స్వదేశీ క్యాజల్ హిల్స్ లో జరుగుతుంది. వచ్చేసేయండి, వైబ్ విత్ ద టీమ్. అండ్ సో హౌ మచ్ ఇస్ టూ మచ్? మీకు నాకు కాల్ చేసి చెప్పేసేయండి. ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ, మీ హౌ మచ్, మీ దృష్టిలో వాట్ ఇస్ టూ మచ్. ఇందాక మాట్లాడుకున్నట్టు హౌ మెనీ ప్లేట్స్ పానీపూరి ఇస్ టూ మచ్, హౌ మెనీ ప్యాకేజెస్ ఆఫ్ అమెజాన్ ఇస్ టూ మచ్, హౌ మెనీ రీల్స్ ఆర్ టూ మచ్. 9726619 66

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
3: శివ బిర్యానీ చాయ్ అంటే చౌరస్తా. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై ఫ్రూట్ ఇన్ అమెరికా. చౌరస్తా.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

0: హలో అండి ప్రణవ్ సాగంటి గారు, ఆర్ అభినవ్ కవి, ఎలా పిలవాలి అని మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో ఆ రెండు కూడా మేము, వి వాంట్ టు యూస్ బోత్ నేమ్స్. వెరీ వెరీ హ్యాపీ టు బి టాకింగ్ టు యూ, వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు బి టాకింగ్ టు యూ. మిమ్మల్ని చూడటం, ఇలా వర్చువల్లీ కనెక్ట్ అవ్వడం అండ్ ఇలా రేడియో సురభికి మీరు ఇవాళ ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ for the time that you have given us. Sincerely appreciate. You have a lot of fan base here in Dallas and especially in our radio, lot of people, they follow you. Maaku chaala santosham entante somebody like you, ippudu the need of the hour, this is when it is needed annappudu meelanti vallu younger generation ni inspire cheyadaniki ilanti oka unconventional path lo veltam. So thank you so much for being here.
1: It's a pleasure anni ande me indaki cheppinattu నన్ను అభిమానిస్తున్నారంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అది తెలుగు భాషను అభిమానిస్తున్నట్టే, ఎందుకంటే తెలుగు భాష వల్లే మనమందరం కూడా కనెక్ట్ అవుతాం. సో ఐ వుడ్ గివ్ ది క్రెడిట్ ఫస్ట్ టు తెలుగు లాంగ్వేజ్ ఫర్ ఎంపవరింగ్ మీ విత్ దిస్ అండ్ ఫర్ కనెక్టింగ్ అస్. మీరు ఎక్కడో డాలస్ లో ఉంది, ఇంకా తెలుగు రేడియో ఒకటి చేయడం, అది ఇంకా కంటిన్యూ చేయడం అనేది లైక్ బిగ్ అప్స్ టు యూ, కంగ్రాచులేషన్స్ దానికి. అండ్ ముందుగా రేడియో సురభి శ్రోతలకి అండ్ ఈ వీడియో యూట్యూబ్ లో వచ్చిన తర్వాత దాని వీక్షకులకి అందరికి నమస్కారం. నా గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళకి నన్ను నేను పరిచయం చేసుకోవడం కనిష్ట సంస్కారం. So let me introduce myself. Tene kanna tiyanaina telugu bhasha pallukutunna naalona naranarana telugu bhasha medulutunna pratikshanaana utsaaham ningike egurutunna neela jarana taravale nee mundu nilabadunna abhinava kavi neenu teluguni vidaleenu.
0: Yeah, like I was saying, me signature introduction of abhinava kavi to all the viewers always, and chaala that's so wonderful. It's very very different, very unique, and it's just for you. So eppatiki ala gurtundipothundi chaala mandiki. Thank you so much for doing what you're doing. So chaala questions unnai meeto maatladataniki. There's so much that I really am curious about, and many of us, I'm sure. So let's begin with oka traditional interview style lone modalu pedadam, but the conversation won't go like that. Just a heads up. So I want to ask you, oka sari meeru oka abhinava kavi ఎవరు అని ఎవరన్నా అడిగితే, అంటే మీకు యు మైట్ హ్యావ్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లైఫ్, ఏదో చేయాలని మొదలు పెట్టుండొచ్చు, అండ్ థింగ్స్ మైట్ హావ్ గాన్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్, బట్ పాయింట్ ఇస్ హూ ఇస్ అభినవ కవి? ఎలా డిఫైన్ చేస్తారు అభినవ కవిని, ప్రణవ్ చాగంటిని, వీళ్ళిద్దరిని ఎలా డిఫైన్ చేస్తారు, వాళ్ళిద్దరిలో సిమిలారిటీస్ ఆర్ డిఫరెన్సెస్?
1: సో మెల్లగా ఒక్కొక్క సో అభినవ కవి అనేది ఆన్ పేపర్ ఇస్ ద స్టేజ్ నేమ్ అండి నాది, ప్రణవ్ చాగంటి నా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు ప్రణవ్ చాగంటి. ఆన్ పేపర్ అభినవ కవి ఇస్ ద స్టేజ్ నేమ్, బట్ ఇట్స్ మోర్ దెన్ జస్ట్ ద స్టేజ్ నేమ్. అది ఎందుకనేది ఇప్పుడు చెప్తాను మీకు, బికాస్ నేను మొదలు పెట్టినప్పుడు ఐ నెవర్ థాట్ ఒక అంటే మన పేరు ఉంది కదా, మనకి ఇంకొక పేరు అవసరం ఏముంది.

స్టేజ్ నేమ్ కెన్ బి మై నేమ్ అస్ వెల్. సో అమ్మ నాన్నగారు పెట్టిన అంత అందమైన పేరుంది, మళ్ళీ అభినవ కవి అన్నది ఒక కొత్త పేరు అవసరం ఏముంది అన్నది, అందుకే నేను అంత స్టేజ్ నేమ్ మీద అంత బిలీవ్ చేయలేదు స్టార్టింగ్ లో. సో అభినవ కవి అంటే పోయెట్ ఆఫ్ ద నౌ, ఇట్స్ అ మోడర్న్ పోయెట్. సో దాన్ని నేను ఒక హ్యాష్ ట్యాగ్ అంటే అరౌండ్ 2015 ఆర్ సంథింగ్, ఎప్పుడు ఒక 12 క్రితం నేను జస్ట్ యూజ్ దాట్ యాజ్ అ హ్యాష్ ట్యాగ్. సో నా 3 హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇప్పటికీ చాలా పాపులర్ అనమాట. ఒకటి నరున్నరాన తెలుగు భాష అని, ఇంకొకటి నా భాష నా పొగరు, విచ్ ఐ బిలీవ్డ్, అంటే ఏదో పెడదామని పెట్టలేదు. నేను ఏదో చూసాను ఆ టైంలో, సంథింగ్ ఐ ఫెల్ లైక్ దిస్ ఇస్ లైక్ వే టూ పవర్ఫుల్. అంటే నాకు ఈ భాషాభిమానం అనేది ఇట్స్ నాట్ జస్ట్ అభిమానం, ఇట్స్ మోర్ దెన్ దాట్. అంటే ఐ ఫెల్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ డీపర్ ప్లేస్. సో అందుకని నేను ర్యాండమ్ గా నర నారాయణ తెలుగు భాష అని ఎప్పుడో ఫీల్ అయ్యాను. నేను అదే ఐ స్టార్టెడ్ యూజింగ్ అదే హ్యాష్ ట్యాగ్ అండ్ it manifested itself. So narandarama telugu bhasha na bhashana pogaru asa na bha evaranna na bhasha ante naku abhimanam prema antaru. So I was in that ecstatic state and I felt like na bhashana pogaru annanta varaku nannu prerepinchindi anamata bhasha. So I felt like okay, it just came out. తర్వాత అభినవ కవి, ఇట్ వాజ్ జస్ట్ హ్యాష్ ట్యాగ్ అప్పుడు. సో అండ్ నేనేం అన్నామంటే, నేను సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిద్దాము, సమాజంలో జరుగుతున్న వాటిని బయట పెడదాము, ఆ నిజాలు చెప్దాము నా కళ ద్వారా అన్న ఉద్దేశంతోనే కళం పట్టుకున్నాను మొట్టమొదటిసారి. అండ్ హిప్ హాప్ అనే ఒక కల్చర్, హిప్ హాప్ అనే ఒక ర్యాప్ అనే ఒక ఆర్ట్ ఫామ్ ఎంపవర్డ్ మీ టు పికప్ ద పెన్. సో నేను అప్పుడు అనుకునేవాడు అనమాట, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చెప్దాం అనుకుంటున్నప్పుడు నా పేరులోనే నిజం లేకపోతే నేను సమాజంలో జరుగుతున్న విషయాలు ఏది నిజం అనేది నేను ఎక్కడ ఎలా చెప్పగలను అనేది ఐ యూస్ టు ఫీల్. సో ఐ ఆల్వేస్ థాట్ ఐ డోంట్ నీడ్ అ స్టేజ్ నేమ్, ఐ డెంట్ నీడ్ అ స్టేజ్ నేమ్. సో అక్కడి నుంచి కానీ నేను ఆ హ్యాష్ ట్యాగ్ వాడుతూ ఉండడంతో కొన్ని ఏళ్ల తర్వాత హ్యాష్ ట్యాగ్ కాస్త అభినవ కవి అనేది ఎలా మేనిఫెస్ట్ అయ్యి వచ్చిందంటే ఇట్స్ టూ పవర్ఫుల్ అండి. ఐ ఫీల్ ఇట్స్ మోర్ దెన్ జస్ట్ స్టేజ్ నేమ్, ఇట్ ఇస్ తెలుగు. అభినవ కవి అనేది తెలుగు భాష సంపదనంతా ఒక్క పదంలో చూపించగలగడం, దట్ ఇస్ అభినవ కవి. పోయెట్ ఆఫ్ ద నౌ అండి, అంటే అభినవ కవి అంటే పోయెట్ ఆఫ్ ద నౌ. సో ఇప్పుడు చాలా మంది అంటే మన తెలుగు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వి ఆల్ గ్రూ అప్ విత్ టాలీవుడ్ మ్యూజిక్, రైట్? సో మనందరం కూడా టాలీవుడ్ మ్యూజిక్ తో పెరిగాం. కానీ హిప్ హాప్ అనేది ఒక పాశ్చాత్య సంస్కృతుల నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి లేకపోతే వాటిని అరువు తెచ్చుకుని మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని కష్టపట్టిస్తున్నామని చాలా మంది అనుకునే అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఇట్స్ వెస్టర్న్ లైక్ ఆర్ట్ ఫామ్ అని, ఒక పర్టికులర్ ఒక అటైర్ ఉంటుంది, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, ఇట్స్ వెరీ డిఫరెంట్. అంటే నీ కాన్ఫిడెన్స్ కానీ నీ అంటే నువ్వు మనము స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం ఎమిట్ చేసే ఎనర్జీ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ మనకి మనం చాలా కన్సర్వేటివ్ గా పెరిగాం. తెలుగు కమ్యూనిటీస్ అన్ని చాలా అంటే మనం ఎక్కడన్నా కూడా మనం మన మన రూట్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి. ఇప్పుడు మీరు యుఎస్ లో ఉన్న, ఆస్ట్రేలియా ఎక్కడున్నా కూడా ది అప్బ్రింగింగ్ ఇస్ ఆల్వేస్ లైక్ హ్యాస్ ఆల్వేస్ బీన్ సేమ్, వెరీ కామన్ మనందరిలో. మన దగ్గర ఎంత విషయం ఉన్నా సరే నో ఎవరికి ఇంకొకటికి చెప్పకూడదు, మన దగ్గర ఏది ఒకటి మంచి జరుగుతుందంటే నలుగురికి చెప్పకూడదు, మళ్ళీ సో మెనీ థింగ్స్. బట్ అందుకని ఇంత ఒక అవుట్ గోయింగ్ యాటిట్యూడ్ ఉన్న ఒక కల్చర్, ఒక ఆర్ట్ ఫామ్ తో ముందు వచ్చి నేను ఇది అని అంటే ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్టుంది, తిప్పి మాట్లాడుతున్నట్టు ఉండదు ర్యాప్ అనేది. సో ఇట్స్ స్ట్రైట్ టు ద పాయింట్, ఇట్స్ టాకింగ్ ఓవర్ అ బీట్, ఇట్స్ స్ట్రైట్ టు ద పాయింట్. సో ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఎవరైనా ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్టు అంటే మనకు నచ్చదు. సో ఇట్ బి వెరీ హార్డ్ టు డైజెస్ట్, ఇట్ బి వెరీ హార్డ్ థింగ్. సో అది మనకి అక్కడ ఒక డిస్కనెక్ట్ ఏర్పడింది, ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఆ డిస్కనెక్ట్, సో మనది కాదు ఆ కల్చర్ మనది కాదు అని. బట్ ఈ ముందు ఈ కాన్వర్సేషన్స్ లో విల్ అన్ఫోల్డ్ హౌ తెలుగు అండ్ హిప్ హాప్, హౌ హిప్ హాప్ హెస్ ఆల్వేస్ బీన్ ఇన్ తెలుగు కల్చర్ అండ్ తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యంలో హిప్ హాప్ అనేది అన్న రూట్

0: ఎప్పుడు పడ్డాయి నేను చెప్తాను క్లియర్గా, తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ర్యాప్ అనేది తెలుగు భాషకి సెట్ కాదు. సో ఇక్కడ ఇది చాలా, నేను ర్యాప్ చేయడం మొదలు పెట్టినప్పుడు కొత్తల్లో నేను వింటున్నది అనమాట, ఇది చాలా ర్యాప్ అనేది తెలుగు భాషకి సెట్ కాదు అని. ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఏదైనా ఒక భాష ర్యాప్ అనే కాదు, ఏదైనా ఏ భాష అయినా కూడా హిప్ హాప్ ర్యాప్ అనే ఒక కళకి, ఒక ఆర్ట్ ఫామ్ కి సెట్ అవ్వాలంటే ఈ మూడు క్వాలిటీస్ లో ఒకటన్నా సరిపోతుంది. ఒకటి సహజ లయ, అంటే న్యాచురల్ రిథమ్, ఆ భాషలో సహజంగానే లయ ఉండాలి, లయబద్ధమైన భాష ఉండాలి. రెండు శబ్ద మాధుర్యం, స్వీట్నెస్ అండ్ సౌండ్, అంటే వినసొంపుగా ఉండాలి, వినడానికి చాలా మధురంగా ఉండాలి ఆ భాష. త్రీ అర్థ గాంభీర్యం, ఇంటెన్స్ మీనింగ్, అర్థంలో గాంభీర్యం ఉండాలి, ఇంటెన్స్ మీనింగ్. సో ఈ మూడు క్వాలిటీస్ లో ఒక్కటున్న ఆ భాష ర్యాప్ కి సెట్ అవుతుందని చెప్పినప్పుడు, తెలుగు భాషలో ఈ మూడు అంత అద్భుతంగా ఉన్నప్పుడు తెలుగు భాష ఎందుకు సెట్ కాదు ర్యాప్ కి అనేది హౌ ఐ క్వశ్చన్. సరే, తెలుగు భాషలోని ఈ మూడు క్వాలిటీస్ అభినవ కవి అన్న ఒకే ఒక్క పదంలో పెట్టడం జరిగింది. సో దాని ద్వారా ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ప్రపంచంలో నలుమూలల ఎవరు మాట్లాడుకున్న, ఒక స్పానియర్డ్, ఒక ఇటాలియన్, ఒక జర్మన్, ఎవరు మాట్లాడుకున్నా కూడా వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అభినవ కవి అనేది ఒకటి తెలుస్తుంది. ఇట్స్ వెరీ ఎగ్జాటిక్ నేమ్ వాళ్ళకి, ఇట్స్ వెరీ ఏలియన్ నేమ్ వాళ్ళకి. సో నేను తెలుగు వాడిని అని చెప్పడానికి దట్ షుడ్ బి లైక్ నా లోగో గానీ, నన్ను రిప్రజెంట్ చేసే లోగో గానీ, నా ఆర్టిస్ట్ నేమ్ గానీ ఏమన్నా కూడా ఇట్ షుడ్ రిప్రజెంట్ తెలుగు ఇన్ ఎవ్రీ వే ఇస్ వాట్ ఐ ఫెల్ట్. సో అభినవ కవి అన్న వర్డ్ లో తెలుగు భాషకి సంబంధించిన ఒక మహాసముద్రం అయినంత తెలుగు భాషలో ఉన్న మూడు అద్భుతమైన క్వాలిటీస్ అభినవ కవి అన్న ఒకే ఒక పదంలో పెట్టడం జరిగింది అనమాట, చూపించడం జరిగింది. దట్స్ వై ఐ మెన్షన్ అభినవ కవి ఇస్ మోర్ దెన్ జస్ట్ అ స్టేజ్ నేమ్. సో సహజ లయ నేను డెమోన్స్ట్రేట్ చేయాలి, చేయకుండా మనం అబ్స్ట్రాక్ట్ గా ఇట్లా చెప్పేస్తే చాలా మంది ఒప్పుకోరు. సో లెట్ మీ డెమోన్స్ట్రేట్. ఒకటి ఏం మాట్లాడుకున్నాం, సహజ లయ అంటే న్యాచురల్ రిథమ్. అభినవ కవి ఇస్ దో శాండ్విచ్ రైమ్ అంటాడు, ఎమినెమ్ శాండ్విచ్ రైమ్ అంటాడు, అంటే రైమ్స్ మధ్యలో రైమ్స్, ప్రాసల మధ్యలో ప్రాసల అనమాట. సో అభినవ కవి అన్న పదం ఇట్స్ రిథమిక్ వర్డ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇవన్నీ సేమ్ సిలబుల్ రైమ్స్, బి అండ్ వి సిమిలర్ సిలబుల్ రైమ్స్. సో ఇదంతా రిథమిక్ వర్డ్ అంటే అందులో అక్షరాలు ఎంత రైమ్ లో ఉంటాయండి, ఎంత రిథమిక్ ఉంటాయంటే యు కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాసలు విత్ దిస్, ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అభి రైమ్స్ విత్ కవి, ఆ నా వా క రైమ్ విత్ ఈచ్ అదర్, అండ్ బి అండ్ వి రైమ్ విత్ ఈచ్ అదర్. సో ఇట్స్ వెరీ ఇంటర్నల్ టెక్నికల్లీ రిచ్ రైమ్ స్కీమ్ ఇన్ దాట్. సో అభి నా వా కవి, ఆ ది నమక వి. So you can create n number of rhymes with just that word.
1: Navakavi too.
0: So yeah. So this is like sahajalaya. Sahajangane layavi. It's established. Second, sabda madhuryam, sweetness and sound. So abhinavakavi anna padani cherchite, just throw the word abhinavakavi on any bunch of words that you have. It will turn that into a flow. సో అభినవ కవి అన్న పదాన్ని చేర్చితే ఎలాంటి పద సమూహమైనా పద ప్రవాహంగా మారుతుంది. లేమిషో అభినవ కవి తోడు నీకు కన్నబడుతుంది, జోడు చుట్టూ కిన్నబడుతుంది, హోడు కనుక తిరిగి చూడక ముందు కిన్నాడు. ఇప్పుడు ఈ స్మూత్ ఫ్లోకే ఇంటెన్సిటీ యాడ్ అయితే అర్థ గాంభీర్యం, పరాజయము నర నరాన భయం. సో అభినవ కవి అన్న పదం భాషా సంపదని ప్రతిబింబించే అర్థం, భాషాభిమానంలో ప్రతిధ్వనించే శబ్దం, భాష ఉనికి కై హిప్ హాప్ రంగంలో ఈ తెలుగోడు ప్రకటించిన యుద్ధం.
1: ప్రణబ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా, ఐ మీన్ ఇట్స్ సో ఇన్స్పైరింగ్ టు హియర్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. అంటే తెలుగు భాష మీరు అన్నట్టుగా భాషా అభిమానం ఉంటే ఖచ్చితంగా దాట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీబడీ విల్ గెట్. నేను పర్సనలీ ఫ్రమ్ మై ఎండ్ ఆల్సో ఐ వాంట్ సే దిస్ దాట్ మీరు ఇన్ అ టైమ్ వేర్ ఒక ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ నీ ఎంత మనం ఎమ్యులేట్ చేసుకుంటే

0: అంటే ప్రపంచంలో వేరే వాళ్ళందరూ చేసేది మనం ఎంత చేస్తే మనం అంత పాపులర్ అవుతాం, మనం అంత నోటబుల్ అవుతాం, అంత వర్ది ఆఫ్ ఫేమ్ అండ్ నేమ్ అవుతాం అనే ఒక కాన్సెప్ట్ ని చాలా వరకు మెజారిటీ ఆఫ్ యూత్ నమ్ముతున్న ఈ రోజుల్లో. ఒకటి తెలుగు భాష గురించి తర్వాత మాట్లాడదాం లాస్ట్, బికాస్ ఇఫ్ ఐ గెట్ దేర్ ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ గెట్ లాస్ట్ ఇన్ టు అనదర్ వరల్డ్. సో అలాంటి టైమ్స్ లో ఒకటి తెలుగు భాషను నేను వదలను, తెలుగు భాష నాకు నరనరాల్లో ఉంది, నేను ఇట్లాగే మాట్లాడతా, నేను ఇదే వాడతా, నేను ఈ మాటలతో ఈ పదాలతో ఈ భాషతో నేను సమాజంలో నాకు నన్నేవి టచ్ చేస్తున్నాయో ఏవేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో వాటి గురించి నేను స్పందిస్తా, నేను మీకు ఏదో చెప్తా, యూ ఆల్ హ్యావ్ టు లిసన్ టు మీ అని యు మేడ్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఫర్ జనరేషన్స్ టు కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ అభినవ కవి ఫస్ట్. సెకండ్, ఆల్సో థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ర్యాప్ అండ్ హిప్ హాప్ యాజ్ యువర్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ బట్ ఆల్సో స్టికింగ్ యువర్ పర్సనాలిటీ టు మ్యాచ్ టు దాట్ and the look and feel wise, because it's very important in the times where ee look and feel ki chaala chaala importance unna rojullo kabatti people are getting influenced with you and anduke probably youth is connected with you. That's another, that could be one of the reasons, right? So what I want to know from you is, has there been any incident in your life mee laga naaku avvalundi ani evaraina oka younger generation memalli reach out aina sandarbhalu unnaya? ఎప్పుడైనా మీకు వేరే ఎవరినన్నా చూసినప్పుడు వీళ్ళు కూడా నాలాగా ఉంటే మేము అందరం కలిసి పనిచేస్తే బాగుంటుంది అని అనిపించిన సందర్భాలు ఉన్నాయి?
1: సో ముందుగా ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఐ డెంట్ చూస్ ర్యాప్ అండి, ఐ డెంట్ చూస్ ర్యాప్, ర్యాప్ చూస్ మీ. అంటే మనం అంటే అది ఏదో ఒక స్టేట్మెంట్ ఏదో చెప్పాలన్నట్టు కాకుండా, ఐ నెవర్ థాట్ లైక్ అసలు ర్యాప్ అనేది నేను వినేవాడిని కూడా కాదు చిన్నప్పుడు. ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే ఐ జస్ట్ ఫెల్ట్ లోపల ఉన్న ఆవేదన ఎంత, ఆవేశం ఎంత ఉండిందంటే, అండ్ నాకు ఎలాంటి శాస్త్రీయమైన శాస్త్రీయ సంగీతం బ్యాక్గ్రౌండ్ లేదు, నో క్లాసికల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. నేను అసలు సింగింగ్ అనేది నేర్చుకోలేదు, ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్, కానీ నా ఫ్యామిలీ మ్యూజికల్ ఫ్యామిలీ కాదు. లైక్ సమ్వన్ హూ థింక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ లైక్ అంటే అన్ని కళల్లోకి పిల్లల్ని పంపించాలి అని అనుకునేంత లిబర్టీ ఉన్న కుటుంబం కాదు. సో దే ఆల్వేస్ బీన్ లైక్ వెరీ, మై నాన్నగారు ఎల్డెస్ట్ సన్, నాన్నగారి తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి. సో ఎల్డెస్ట్ సన్ అవ్వడం వల్ల చాలా ఇన్క్రెడిబుల్ రెస్పాన్సిబిలిటీస్. సో ఆ టైంలో అయితే మా తాతగారు వాజ్ లైక్ అన్ ఆల్ఫా. సో హీ యూస్ టు డిక్టేట్ హౌ మై ఫాదర్ షుడ్ లివ్. అండ్ మై నాన్నగారు ఎప్పుడు కూడా చదువుల్లో వాజ్ నాట్ దాట్ గ్రేట్, బట్ హీ హాజ్ ఇన్క్రెడిబుల్ వొకాబులరీ, ఇన్క్రెడిబుల్. ఇవాళ నాకు ఏదైనా పదం ఒకటి తెలియదంటే నేను ఒకటి అడిగితే, చాలా కష్టమైన పదం ఒకటి అడిగితే వెంటనే ఒక సెకండ్ లో చెప్తారు దాని అర్థం. ఇన్క్రెడిబుల్ వొకాబులరీ అండ్ అ వెరీ హైలీ ఇమోషనల్ పర్సన్. సో ఒక కవికి ఉండే గుణాలు ఇవి తెలియకుండా. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐ వాజ్ గిఫ్టెడ్, నాన్నగారి నుంచి నాకు ఆ గిఫ్ట్ వచ్చింది అనేది ఇస్ వాట్ ఐ ఫీల్. కానీ ఇవాళ ఆయనకి హిస్ క్లోజ్ టు 70 నౌ, బట్ స్టిల్ లైక్ హీ హాజంట్ రియలైజ్ హిస్ ట్రూ పొటెన్షియల్ ఇస్ వాట్ ఐ ఫీల్. నేను చెప్తుంటా నాన్నగారికి దట్ ఐ థింక్ దిస్ ఇస్ యువర్ థింగ్, దిస్ ఇస్ యువర్ థింగ్, బట్ యూ డెంట్ హ్యావ్ ద రైట్ ఫ్రెండ్స్ అరౌండ్ అండ్ యూ డెంట్ హ్యావ్ ద రైట్ గైడెన్స్, అందుకనే అనుకుంటా మీకు యూ డెంట్ రియలైజ్ యూర్ ట్రూ పొటెన్షియల్. సో ఐ లైక్ హోప్ఫుల్లీ వన్ డే నేను ఆయనకి ఐ మేక్ హిమ్ రైట్ అ సాంగ్ to make him understand that that was what he was born to do. So yeah, I'm just manifesting it right now, but yeah,
0: that's good.
1: So yeah. So yeah, coming back to like na sampada, I nenu asalu sahityamlo na elanti pravesham leru, I had no background, like asalu pustakalu chadavan, and it's not something to flex about, but like I never, like
0: just being honest,
1: yeah, pustakam teristana edaro chestunde. అంటే నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ పుస్తకాలు కాలేజ్ పుస్తకాలు చదివి చదవమని నన్ను తోసి, ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దాట్, బట్ చదవమని తోసి నన్ను అంత ఫోర్స్ చేసేసరికి నాకు పుస్తకాలతో ఒక డిటాచ్మెంట్ ఒకటి ఏర్పడింది చాలా చిన్న వయసు నుంచే. ఐ వాజ్ నాట్ రియల్ ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు కూడా నేను చాలా పుస్తకాలు చదువుతాను, కొనే తెచ్చుకుంటాను, కానీ ఒకసారి ఓపెన్ చేసిన వెంటనే నా థాట్స్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇట్స్ వెరీ హార్డ్ టు సిట్ త్రూ అ బుక్ ఫర్ మీ టుడే, బట్ ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీబడి హూ రీడ్స్ బుక్స్ బికాస్ దట్ ఇస్ ద వే టు గో.

0: ఎలాంటి నేపథ్యం లేదు. సో ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ షియర్ ఎమోషన్. సో నేనేం చేద్దాం అనుకున్నా కూడా నేను ఏదో ర్యాప్, అప్పటి వరకు తెలుగు భాషలో ర్యాప్ అనే ఒకటి లేదు, ఎవరు చేయట్లేదు, అందుకని మనం చేద్దామన్న ఆలోచన నుంచి అసలు పుట్టలేదు. ఒకవేళ అలా పుట్టి ఉంటే గనక లాంజివిటీ ఉండేది కాదు దానికి. సో ఇట్ కేమ్ ఫ్రమ్ వెరీ జెన్యున్ ప్లేస్, సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఎదిరిస్తూ నేను ఆ చెందిన ఆవేదనని బయట పెట్టి ఏదో ఒక రూపంలో వెయింట్ అవుట్ చేసుకోవాలన్న ఒక జెన్యున్ ప్లేస్ నుంచి పుట్టాయి నేను ఇప్పటివరకు రాస్తున్నా అన్ని కూడా. బికాస్ ఐ వాజ్ సఫరింగ్ అలాట్. సో అలా జరుగుతున్న అన్నిటికీ ఐ వాజ్ సఫరింగ్ అలాట్. సో ఐ థాట్ నో, ఐ హావ్ టు వెయింట్ అవుట్ బికాస్ ఐ వాజ్ నాట్ లివింగ్ అట్ పీస్. సో అక్కడి నుంచి పుడుతున్నది. సో లైక్ టుడే లైక్ ఐ బీన్ డూయింగ్ లైక్ స్టఫ్ అండ్ లైక్ మీ అందరూ కూడా ఆదరిస్తున్నారు. అండ్ సంథింగ్ దట్ రియలీ స్టూడ్ అవుట్ అండ్ రియలీ సర్ప్రైజ్ అండ్ మేడ్ మీ ఇమోషనల్ వాజ్ 8-9 ఏళ్ల పిల్లలు, దే ఆర్ రిసైటింగ్ ఆల్ మై సాంగ్స్ అండ్ సంథింగ్ దట్ రియలీ మూవ్డ్ మీ అండ్ విచ్ ఐ ఫెల్ట్. అది నాకు ఆ వాలిడేషన్ అనేది వచ్చింది. నేను నార్మలీ ఆ వాలిడేషన్ కోరుకునే వ్యక్తిని కాదు, బట్ చిన్న పిల్లల దగ్గర నుంచి రావడం అనేది ఇట్స్ వెరీ స్పెషల్. అంటే పిల్లలు చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. సో చిన్న పిల్లల నుంచి నాకు అది వచ్చేసరికి ఐ వాస్ టేకెన్ అబ్యాక్. ఐ వాస్ లైక్ వావ్, అంటే ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్ టు హ్యాపెన్. అంటే వి డిడ్ గ్రో అప్ ఎస్పెషల్లీ, అంటే లైక్ నేను నా గురించి మాట్లాడతాను, ఐ డిడ్ లైక్ మై పేరెంట్స్ డిడ్ రేజ్ మీ లైక్ తెలుగు భాషను కాపాడాలి, తెలుగు భాషలోనే మాట్లాడాలి. వి డిడ్ గ్రో అప్ లైక్ దిస్. సో అందుకనే నాకు న్యాచురల్ గానే లేదు. చిన్నప్పటి నుంచి తెలుగు బాగా మాట్లాడుకునే వాళ్ళని, తెలుగు మీడియం స్కూల్ కూడా కాదు, ఇంగ్లీష్ మీడియం స్కూలే, బట్ స్టిల్ లైక్ ఐ వాజ్ ఆల్వేస్ టాప్ తెలుగు. నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో తెలుగు సబ్జెక్ట్ లో నాకు టాప్ మార్క్స్ వచ్చేవి, మిగతా అన్నింటిలో యావరేజ్. అలానే నేను తెలుగు చదివేవాడంటే అది కూడా కాదు, ఇట్ జస్ట్ లైక్ హ్యాపెన్ న్యాచురల్లీ. బట్ నౌ ఐ నో వై. అందుకనే అదే ఒక అభినవ కవి అని ఈ మధ్య వచ్చిన పాటలు కూడా చెప్తాను, ఇనుకో ఒకటో తరగతి నుండే తెలుగులో తోపు అభినవ కవి అని, which is like something I just wanted to give, it was like a tribute to my childhood, because my schoolmates would relate to that a lot. So ivala alanti complex songs kuda తెలుగు భాష మీద ఇష్టంతో, తెలుగు భాష మీద అభిమానంతో 8-9-10-12 ఏళ్ల పిల్లలు అవి రిసైట్ చేయడం అనేది ఇట్స్ గ్రేట్. ఐ మీన్ ఇట్స్ గ్రేట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. సంథింగ్ లైక్ అండ్ అప్రిషియేట్ ద పేరెంట్స్ ఫస్ట్ అండ్ దెన్ ద లాంగ్వేజ్ సెల్ఫ్ అండ్ తెలుగు. అంటే ఆ చిన్న చిన్న పిల్లలు కూడా చేయడం అనేది ఇట్స్ రియలీ స్పెషల్ అండ్ దట్ షోస్ లైక్ ఇట్స్ అంటే ఒక ప్రభంజనం, ఒక రెవల్యూషన్, ఒక విప్లవం రాబోతుందని ఇస్ వాట్ ఐ ట్రూలీ ఫీల్.
1: Yes, actually that is a right word, you stole the word. నేను మీరు ఇంటర్వ్యూస్ అవి చూసిన దాంట్లో కూడా మీరు చాలా సందర్భాల్లో యూ మెన్షన్ అబౌట్ ఎలా చుట్టుపక్కల జరిగే విషయాలు మిమ్మల్ని ఎలా బాదర్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ దో యు వర్ ఇన్ డిఫరెంట్, యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ విత్ డిఫరెంట్ ప్రొఫెషన్ రైట్, యువర్ ఇన్ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్, కానీ ఏదో చేయాలి, ఏదో కావాలనే ఒక తపన అనొచ్చేమో మేము మరి దాన్ని, దాంతోటి ప్రాబ్లీ యూ వాంటెడ్ టు రెస్పాండ్ టు యువర్ ఇన్నర్ కాలింగ్ దట్ వాస్ కమింగ్ టు యూ మేబీ రైట్. ఈ జర్నీ ఇస్ దిస్ సాటిస్ఫైయింగ్? ఆర్ యూ ఏబుల్ టు గెట్ వాట్ యూ రియలీ వాంటెడ్ టు డూ? ఆర్ యూ ఏబుల్ టు గెట్ దట్ అవుట్ ఆఫ్ దిస్? ఆర్ యూ గెటింగ్ ద కిక్?
0: వన్ థింగ్ ఐ ట్రూలీ బిలీవ్ అండి, వన్ థింగ్ ఐ రియలీ రియలీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. సో అభినవ కవి అన్న వాడికి ఇంత ఈ జర్నీ అంతా కూడా స్టార్టింగ్ లో అసలు నేను అంత ఆవేదన చెంది ఉండకపోతే పాటలు అనే ఒక అది ఎంచుకునేవన్నీ కాదు, కళారంగంలో వచ్చేవన్నీ కాదు. ఫస్ట్ థింగ్ ర్యాప్ అనేది ఒకటి ఎంచుకోకపోయి ఉంటే, హిప్ హాప్ ఇస్ అ గ్లోబల్ ఆర్ట్ ఫామ్ అండి, లైక్ మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్, హిప్ హాప్ ఇస్ అ గ్లోబల్ ఆర్ట్ ఫామ్, ఎస్పెషల్ యు ఆర్ ఫ్రమ్ డాలస్. Like I can't say no more because it's everywhere. And ekkado ek bronze lo akkade ekkado putti ivala ante dakshina bharat desamlo telugu nela meeda Hyderabad ane oka nagaramlo edo oka moola okadto meeru Dallas nunchi maatladutunnarante this is like what hip hop has done. Like, you know, this is empowered people, like people from across the world, and from every corner of the world. So

0: hip hop, and it's a global art form. It's that influential art form. So, నేను ర్యాప్ అనేది ఒక తెలుసుకోకపోయి ఉంటే ఇవాళ గ్లోబల్ ఆర్ట్ ఫామ్ అయిన హిప్ హాప్ అనే ఒక కల్చర్, ర్యాప్ అనే ఒక ఆర్ట్ ఫామ్, అది గ్లోబల్ ఆర్ట్ ఫామ్. సో తెలుగు భాషని గ్లోబల్ మ్యాప్ లో అంటే ప్రపంచం మొత్తానికి వ్యాపింపజేయడానికి, పరిచయం చేయడానికి హిప్ హాప్ ఇస్ లైక్ అ టూల్ ఫర్ మీ, బికాస్ ఇట్స్ ఈజియర్. It's not confined to one particular region. Ekkado South India lo, India kuda kadu. Ippudu North Indians ki peda sambandham kuda ledhu. South lo em jarugutundo, paiga Telugu lo em jarugutundo anedi. But through hip hop, this is possible. Through rap, taking Telugu to global level is truly possible. సో లైక్ ఒకవేళ నేను ర్యాప్ అనేది ఒక ఎంచుకోకపోయి ఉంటే తెలుగు భాషని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం దొరుకుండేది కాదు. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అండి. నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా కూడా మనకి హార్డ్షిప్స్ వస్తాయి. యూ విల్ సీ సక్సెస్, యూ విల్ సీ ఫాల్, చాలా చూస్తాం, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. బట్ దెన్ ఆ అప్స్ అండ్ డౌన్స్ ఇట్ విల్ లీడ్ యూ టు వాట్ యువర్ ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్. మన పుట్టుకకి సార్థకత ఎప్పుడవుతుందంటే ఇవన్నీ ఉన్నప్పుడే. So, low unnappudu, don't get lost in that. And high low unnappudu, don't get carried away. That's what I truly believe. So, I enjoy and embrace like the journey. It's been extraordinary. And prati roju, it surprises. The language is such a thing. Ante ippudu oka samudram andi basically. ఎంత డెప్త్ గానీ మనం చూడగలం, ఎంత ఎంత లోత్ అని మనం వెళ్లే కొద్ది ఆ లోత్ వస్తూనే ఉంటుంది. సో ఐఎమ్ యెట్ టు డిస్కవర్ ద గ్రేట్నెస్. సో లైక్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్, అంటే తెలుగు భాషకి సంబంధించినంత వరకు, అంటే నా లైఫ్ లో జీవితంలో ఏ విషయంలో ఎలా ఉన్నా కూడా తెలుగు భాష దగ్గర వచ్చేసరికి ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ మోర్ టు డిస్కవర్, దెర్ ఇస్ మోర్ టు అన్కవర్. So I'm just like excited every day. Prati roju nenu nina table meeda kurchuni pustakam pattukunna na pustakam open chese pen pattukunnappudu I just wait for something like that magic to happen, that calling from the universe. Em chupistundi ivaru naaku telugu lo em chupistundi ane, it's a beautiful thing, and it's something I want every Telugu to experience. That it's really special, and mundu manam experience avvali, endukante ప్రపంచం మొత్తం తెలుగు భాషని పొగిడే లోపు వీ హావ్ టు రియలైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్. ఎందుకంటే మనంతట మనం ఎప్పుడైతే దాన్ని రియలైజ్ అవుతామో, మనంతట మనం ఇంకొకళ్ళు చెప్పకుండా మనంతట మనం రియలైజ్ అవుతుంటే ఇట్స్ రియలీ స్పెషల్. సో ఒక తెలుగు వాడు చెప్తే ఇట్స్ రియల్ ఫైన్. సో నేను చెప్తున్నప్పుడు మనం తెలుసుకుని విల్ ఆల్ గ్రో టుగెదర్, బికాస్ మీరు సపోర్ట్ చేయడం వల్ల నన్ను అది ఇంకా ఎక్కువ ఇంకా తవ్వి తీద్దాం బయటకి అన్న స్ఫూర్తినిస్తుంది మీ సపోర్ట్ వల్ల. సో కీప్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ లైక్ మీ, నాట్ జస్ట్ మీ.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 6 PM.

0: ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు యూ సెడ్ యూ మెన్షన్ అబౌట్ సక్సెస్ వస్తుంది ఫెయిల్యూర్ వస్తుంది పడిపోతాం లేస్తాం వాట్ ఎవర్ రైట్ అవన్నీ ఒక రకం ది అదర్ థింగ్ ఇస్ ఇప్పుడు మీరు రెండు మూడు సందర్భాల్లో కొన్ని ఒక నిర్భయ కేసు గురించి కానీ ఇంకొక అమ్మాయి మీద జరిగిన యాసిడ్ అటాక్ గురించి కానీ యూ హెవ్ మెన్షన్ హౌ దట్ ఇన్ఫ్లుయెన్స్ యూ హౌ దట్ ఇంపాక్టెడ్ యూ ఆల్సో దేర్ ఇస్ దిస్ సైడ్ ఆఫ్ ద యూత్ విచ్ ఇస్ గెటింగ్ క్యారీడ్ అవే విత్ ద గ్లామర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ కానీ ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడో మిస్ అవుతోందా అని అనిపిస్తుంది యూత్ లో in today's world a sense of responsibility not towards the family but towards the maybe towards the society maybe towards the language maybe towards the country or the place they came from idi chaala sandarbhallo reflect aina amsam in some observations what is your opinion and what is your take on it
1: I feel chaala mandi youth especially kallalaki exposed lerandi is what I truly feel because if you see

0: ఒకప్పుడు అంటే కొన్ని డెకేడ్స్ అగో ప్రతి స్టేట్ లో ప్రతి రాష్ట్రంలో ఈ కళాక్షేత్రాలు ఉండేవి బేసిక్లీ. ఇప్పుడు మన దగ్గర రవీంద్ర భారతి ఇలాంటివన్నీ రకరకాల చోట్ల చాలా ఉంటాయి, బట్ ఎంతమంది వాడుతున్నారు అది ఇస్ వాట్ ఐ ఆస్క్. ఐ మీన్ ఇప్పుడు ఐ మీన్ ఢిల్లీలో చూసుకున్నా, బెంగళూరులో ఇలాంటి ఆర్టిస్టిక్ వెన్యూస్ లైక్ ఆర్ట్ కి సంబంధించిన వెన్యూస్ చాలా, మ్యూజియంస్ కానీ వెన్యూస్ లైక్ పర్ఫార్మెన్స్ అరీనాస్ ఇవన్నీ చాలా చాలా రెగ్యులర్ గా నడుస్తున్నాయి. అంటే ఎవ్రీ వీక్ వీక్ ఇన్ వీక్ అవుట్ దే ఫంక్షన్ లైక్ టు ద మాక్సిమం కెపాసిటీ. సో ఐ ఫీల్ బికాస్ ఆఫ్ లైక్ అంటే ఆ పర్టికులర్ రాష్ట్రంలో ఆ పర్టికులర్ నేలలో ఉన్న ప్రజలు కళలకి ఎక్స్పోజ్ అవ్వకపోతే ఇలాంటివి అవుతాయండి, బికాస్ దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాట్ ఆఫ్. కళ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇట్ విల్ ఎంపవర్ యూ, ఇట్ విల్ మేక్ యూ థింక్, ఇట్ విల్ మేక్ యూ రియాక్ట్ టు థింగ్స్. అంటే మనకి లైక్ ఇట్ విల్ లైక్ ఇంట్రోస్పెక్షన్ లాగా అనమాట, అది మిమ్మల్ని నీకు పరిచయం చేస్తుంది కళ అనేది. That's why it's very important for everyone to be connected to arts in some way, dance, music, whatever, like edana. It's very important because manalni manaki parichayam chestundi. So eppudaithe manalni manaki parichayam chestundo, you will be able to differentiate what is good and what is bad, what is right and what is wrong. You will be able to differentiate. Ippudantha enti ఈ కాన్స్టెంట్ ఈ ఇన్స్టాగ్రామ్ ఈ లైక్ స్క్రోలింగ్ రీల్స్ అనేది, నేనే ఒక రీల్ ఎప్పుడన్నా ఒకటి స్క్రోల్ చేసినప్పుడు రెండు మూడు రీల్స్ కన్నా ఎక్కువ స్క్రోల్ చేస్తే నేను కాన్షియస్ గా ఐ వుడ్ టెల్ మై సెల్ఫ్ లెట్ స్టాప్ గెట్ అవుట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. సో నాలాంటి వాడికి అంటే సోషల్ మీడియాకి దూరంగా ఉండేవాడికి అలా ఒక రెండు మూడు రీల్స్ ఇలా పైకి స్క్రోల్ చేసేది ప్రేరేపిస్తుందంటే అల్గోరిథం అట్లాంటిది. సో అంటే ఎవ్రీవన్ వాంట్స్ టు డూ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్ సోషల్ మీడియా లైక్ యాప్స్ డిజైన్ చేసే వాళ్ళు, దే వాంట్ టు డూ, దే వాంట్ పీపుల్ టు స్క్రోల్, దే వాంట్ పీపుల్ టు ఎంగేజ్ విత్ దేర్ యాప్ యాజ్ మచ్ అస్ దే క్యాన్, దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. బట్ అదే అందరు స్వార్థ పనులు అండి, లైక్ ప్రపంచం మొత్తం స్వార్థం. సో దట్ ఈస్ ద లైక్ వరల్డ్ దట్ వి ఆర్ లివింగ్ ఇన్ టుడే. బట్ మనం మనమంతా మనం ఏం చేయగలం అంటే, ఇప్పుడు నామంతా నేను ఏం చేస్తానంటే అండ్ ట్రై టు, ఒకవేళ మీరు అదే స్క్రోల్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో నా రీల్ ఏదన్నా వస్తే అంతకుమించి నథింగ్ లైక్ ఇట్, అట్లీస్ట్ యూ లెర్న్ సంథింగ్, యూ విల్ గెయిన్ సమ్ పాజిటివిటీ. ఇట్స్ నాట్ లైక్ లైక్ టీచింగ్, ఐ డోంట్ వాంట్ బి అ టీచర్, బట్ దర్ ఇస్ సంథింగ్ వెరీ స్పిరిచువల్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. దర్ ఇస్ సంథింగ్ డీప్లీ స్పిరిచువల్ లాంగ్వేజ్ గురించి మనం ఎప్పుడైతే మాట్లాడతామో, దట్స్ వై ఐ ఫీల్ తెలుగు లాగే లైక్ దెర్ ఆర్ అదర్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ రియలీ రియలీ రియలీ స్పిరిచువల్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఐ ఫీల్ ఇట్లాంటి కంటెంట్ రావడం చాలా అవసరం అన్నది నాకు అనిపించింది. అందుకనే ఐ పుల్డ్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. నా రూమ్ లో నేను అయ్యలేదు, నాకు సోషల్ మీడియాకి సంబంధం లేదు, ఇలాంటి ఒక కంఫర్ట్ జోన్ నుంచి ఐ పుల్డ్ మై సెల్ఫ్ అవుట్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా టు రికార్డ్ మై సెల్ఫ్, బట్ స్టిల్ ఐ డూ బికాస్ దేర్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు యాడ్ సమ్ వాల్యూ టు యువర్ ఎవ్రీ డే లైఫ్. సో యా, దట్ ఇస్ దట్ అండ్ ఐ ఫీల్ లైక్ ఆర్టిస్టికలీ ద ఒక పర్టికులర్ నేలలో ఒక పర్టికులర్ ల్యాండ్ లో మనకు ఎప్పుడైతే ఆర్ట్ ఫ్లరిష్ అవుతుందో, ఆర్టిస్ట్ కి ఆ వాయిసెస్ వస్తాయో, దెన్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ లైక్ చేంజ్ ఇన్ ద యూత్. బట్ సర్టన్ బాడీస్ వాంట్ దట్ లైక్ టు హ్యాపెన్ బికాస్ ఇఫ్ పాపులేషన్ ఇస్ ఎంపవర్డ్ ఇన్ దట్ వే, ఎవ్రీవన్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్.
1: మీరు ఇందాక అన్నట్టుగా అందరూ స్వార్థపరులే, ఎవ్రీబడి, దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఇంక్లూడింగ్ యూ మీ, ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ అవర్ ఓన్ అజెండాస్ ఇన్ లైఫ్. కానీ ఆ స్వార్థం పక్కవాడిని నాశనం చేయనంత వరకు ఓకే, మనకు తోడు మన మన ప్రగతికి మనతో మన గ్రోత్ కి మాత్రమే అది హెల్ప్ అవుతుందంత వరకు ఓకే. కానీ అన్ఫార్చునేట్లీ వి డోంట్ లివ్ ఇన్ దట్ వరల్డ్ ఎనీ మోర్. మన పక్కనున్నవాడు మనకన్నా ముందు ఒక అడుగు వేస్తే ఎలా వాడిని లాగి కింద పడేయాలన్నది ఫస్ట్ థాట్. తర్వాత మనం ముందుకు ఎలా వెళ్ళాలన్నది. Anyway,
0: yeah. So I never was a big fan of complaining, and I never was a big fan of complaining because complaining is a lakshya complaint also. So what is the solution? Right. So is what
1: exactly.
0: We have to answer.
1: Exactly.
0: That yes, solution exactly. Anyway. Yes. So I feel like we have like I'm in no place to complain about anything. I'm great. I'm doing great in life. Mm-hmm. I have no complaints. So even I got a solution. Internet the alone is kunte manaki it's very important. Ivala ippudu.

0: ఒక ఒక స్టాండ్ తీసుకుని, ఇప్పుడు మా అన్నయ్య కూతురు ఉంది, లైక్ 6 ఏళ్ల నుంచే, ఒక 5-6 ఏళ్ల నుంచి నాకు దేవన పద్యాలు ఇవన్నీ చెప్తుంది. సో చిన్నప్పుడు మనకి ఆ రిధం మాత్రమే ఎక్కుతుంది చెవిలోకి, ఆ పదాలు ఆ రిధం మాత్రం ఎక్కుతుంది. బట్ మనం ఎదుగుతున్నప్పుడు యూ విల్ రియలైజ్, లైక్ యూ నో ద మీనింగ్. That's when it'll hit you. That's when it's even more special. Like, so that's when it'll hit. So I feel like everyone has to take this initiative and vaalla pillalu maatram itlanti vaatiki oka victim avvakunda, itlanti vaatiki oka baanis avvakunda chusko, ilanti trap lo padakunda, ilanti valalo padakunda chusukovalsina baadhyata undi. So I feel, and again, I'm not trying to be too preachy about anything. It's just how you package things.
1: Correct.
0: Because ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ యూత్ అంటున్నారు మీరు, తెలుగు భాషకి సంబంధించి, తెలుగు కళ్ళకి సంబంధించి పీపుల్ మన ముందు తరాల్లో హ్యావ్ బీన్ సో ఇంటిమిడేటింగ్ అండి, ఇస్ వాట్ ఐ ఫీల్. సో స్ట్రిక్ట్లీ సంప్రదాయబద్ధమైన ఇది మాత్రమే ఉండాలి, ఇలా మాత్రమే రాయాలి అని, ఇలా మాత్రమే పాడాలి, ఇలా ఇలా ఈ తప్పులు చేయకూడదు, ఇలా ఈ ఈ వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే పాడాలి, వీళ్ళు మాత్రం పాడకూడదు, అందరినీ చాలా డివైడ్ చేసేసి, దిస్ వాట్ ఐ ట్రూలీ ఫెల్ట్. దట్ వాజ్ ద సాడ్ స్టేట్, బట్ దట్ వాజ్ ద హిస్టరీ. మనం దానికి ఏం చేయలేము ఇప్పుడు. బట్ ఇప్పుడు మనం ఇలాంటివి కాన్షియస్ గా తీసుకోవాల్సిన విధంగా చాలా ఉంటాయి మనకి. కాన్షియస్ లైక్ కాన్షియస్ చిన్నప్పటి నుంచి చాలా తిట్లు నేర్చుకుంటాం మనం, బట్ అవి కొన్ని కొన్ని ఎలా మనం వాడుకలోనే, మనం రోజు ఇంట్లో మాట్లాడుకునే భాషలోనే చాలా తిట్లు ఉంటాయి. దట్ ఒక పర్టికులర్ ఒక వర్గం వాళ్ళని తక్కువ చేసి కించపరుస్తూ మాట్లాడడం అది తిట్టుగా చేసేసి చాలా కామన్
1: అయిపోయింది.
0: సో ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అన్లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వి హావ్ లెర్న్. ఐ ఫీల్ లైక్ ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ యా, ఐ ఫీల్ not being too preachy, like I feel I kind of
1: no, ante to your point, right, ila papam dala kochu ani everybody did their part in bringing the society where it is today. Dantlo there's not any as no
0: but yes, it's been very quoting. Sacrifice, it's very strict,
1: many chala unnai alanti correct
0: mondithanam.
1: It is today. Dantlo there's not any as no
0: but yes, it's been very quoting. Sacrifice, it's very strict.
1: Many, చాలా ఉన్నాయి అలాంటివి కరెక్ట్.
0: మొండితనం చాలాస్తాం,
1: డివైడ్ ఎక్కువ, చాలా డివైడ్.
0: మోర్ దెన్ దాట్ ఐ ఫీల్ క్లాసికల్ మ్యూజిక్ లో కానీ ఇలాంటివి ఏమన్నా కూడా మనం ఇలా ఇలా ఇలా పాడాలి, ఇలాగ పాడకూడదు, అసలు ఇది తప్పు అని చెట్టడము, లైక్ ఇలాంటివన్నీ. దట్స్ వై తెలుగు ఇప్పుడు ఎందుకు ఒక కనుమరుగయ్యే స్టేజ్ లో వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, లైక్ జస్ట్ ఫర్ ద రికార్డ్, తెలుగు ఇది ఏం కాదు, తెలుగు ఇస్ గోన్ ఫ్లరిష్ లైక్ లైక్ నోబడీ కెన్ ఈవెన్ ఇమాజిన్. ఆ లెవెల్ లో వెళ్తుంది వెరీ లైక్ వెరీ వెరీ వెరీ సూన్. బట్ తెలుగు కనుమరుగైపోయే స్టేజ్ కి రావడానికి కూడా కారణం అదే. మన మన పూర్వీకులు, మన ముందు తరాల వాళ్ళు హావ్ బీన్ వెరీ ఇంటిమిడేటింగ్. సో ఐ వాంట్ బి ఇన్వైటింగ్, ఐ డోంట్ వాంట్ టు ఇంటిమిడేట్ ఎనీబడీ ద నెక్స్ట్ జనరేషన్. అందుకనే ఇవాళ నెక్స్ట్ జనరేషన్ కూడా దే బీయింగ్ లైక్ వెరీ ఓపెన్, దే బీయింగ్ దే కమింగ్ ఫార్వర్డ్ టు అరే ఇంత బ్యూటిఫుల్ ఉంది ఏంటి, అవును ఈ తెలుగు భాషలో ఉందా, ఓకే లెట్ మీ లెర్న్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు బి ఇంటిమిడేటింగ్. తెలుగులో మాట్లాడాలంటే అనర్గణంగా తెలుగులోనే మాట్లాడాలి. మళ్ళీ ఒక్కొక్క మధ్యలో ఒకటి రెండు ఇంగ్లీష్ పదాలు దొరికినా కూడా దాన్ని చాలా పెద్ద నేరంగా భావించేసి తెలుగు భాషని మీలాంటి వాళ్ళే, మీలాంటి వాళ్ళ వాళ్ళే తెలుగు భాష. నెక్స్ట్ జనరేషన్ కి అర్థమయ్యే విధంగా మనం సంపదని ట్రాన్స్ఫర్ చేయాలండి. బేసిక్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆస్తి ఉంది మనకి, అంత నిధి, అంత ఆస్తిని మన ముందు తరాలకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఫైండ్ అ వే, యూ హ్యావ్ టు ఫైండ్ అ వే టు కమ్యూనికేట్ విత్ ద నెక్స్ట్ జనరేషన్. యూ కెనాట్ గెట్ లాస్ట్ ఇన్ ద హోల్ తెలుగు బబుల్. లేదు తెలుగు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఇంగ్లీష్ పదాలు వాడతారంటే సరే, నువ్వు ఇంగ్లీష్ పదాలే వాడుతూ తెలుగు గొప్పదని చెప్పచ్చు. It's all about triggering their like their consciousness. It's all about triggering their mind and heart. To want to learn. ఇంతే తప్ప రుద్దడం వల్ల తెలుగు భాష ఎక్కడ ఎవరికి ఎవరికి వెళ్ళదు. సో వీ నెవర్ బీన్ లైక్ దాట్. యా, షుడ్ నెవర్ బీ.
1: మీరు యు బీయింగ్ సో యంగ్ అండ్ ఎట్ ద ఏజ్ వేర్ యూ హ్యావ్ has a million options around you to choose how you want to live your life, you chose whatever, right? ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల అయితే రెస్ట్రిక్షన్స్ అవసరమేమో అని అనిపిస్తుంది. ఐ వాంట్ టు టేక్ యువర్ ఒపీనియన్ అగైన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, శాస్త్రీయ

0: గీతం ఉంటే మన కర్ణాటక సాంప్రదాయంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కర్ణాటక సాంప్రదాయంలో నువ్వు ఇలా పాడాలి, ఇలాంటి పద్ధతి పాటించాలి, లేదా ఒక భరతనాట్యం కూచిపూడి నేర్చుకుంటే దీనిలో నువ్వు ఇలా ఉండాలి, ఇది ఫాలో అవ్వాలి అని పెట్టడం ఒకటి, దట్ ఈస్ వన్ వే. ఓకే, కానీ నువ్వు పర్టికులర్ వర్గానికి చెందిన మనిషివి కాబట్టి నువ్వు సంగీతం నేర్చుకోకూడదు, నీకు అవ్వదు, నీకు డాన్స్ రాదు అనేది డెఫినెట్లీ నాట్ అక్సెప్టబుల్. మై పాయింట్ రైట్ నౌ ఇస్ అబౌట్ తెలుగు. తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి మాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను షో చేస్తుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇమోషన్ ఇంగ్లీష్ లో వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా కమ్యూనికేట్ గబగబా చెప్పేయాలి అన్న ఒక ఆలోచనతో ఇమీడియట్లీ వీ గెట్ కాల్ అనమాట, మీరు తెలుగు రేడియో కదా, మీరు ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతున్నారని. తెలుగు రేడియో రన్ చేస్తున్నామన్న ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ కదా అక్కడ. అక్కడ ఏది ఇంపార్టెంట్? నేను తెలుగు వాడికి మాట్లాడుతూ స్విచ్ అయ్యాను ఇంగ్లీష్ లోకి, అది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈస్ టుడే. పీపుల్ ఆర్ లిటరలీ కోడిగుడ్డు మీద ఈకలు వీకడం లాంటి ఒక ఆలోచన ఉన్న మనుషులు మన చుట్టూతో ఉన్నారు. అయినా సరే నాకు కొంచెం తెలుగు రాంగ, నాకు ఒక భాష మీద కొంచెం పట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒకటేదో రాసేసుకుని ఇదే ర్యాప్ అనుకుని హాఫ్ నాలెడ్జ్ తో ఇదే నేను ర్యాప్, ఇదే హిప్ హాప్, ఇదే పాట, ఇదే నాకు తెలుసు అని చెప్పి ఏదో ఒకటి పెట్టేసి సోషల్ మీడియా ఉంది, ఫోన్ ఉంది, చేసిందో నాకు అకౌంట్ ఉంది, ఐ కెన్ జస్ట్ డూ వాట్ ఎవర్ అండ్ ఐ డోంట్ నో వై ఐఎమ్ గెటింగ్ పాపులర్. నాకెందుకు అంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు, అండి లైక్స్ అండ్ వ్యూస్ ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు, బట్ బికాస్ ఐఎమ్ గెటింగ్ ఇట్ ఐఎమ్ థింకింగ్ ఐఎమ్ సూపర్ గుడ్. Hey, I have so many views, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, సో డెఫినెట్లీ నేను చాలా సూపర్ గుడ్ కదా, వాట్స్ రాంగ్ విత్ మీ అని. హౌ డు యూ కర్టెల్ దట్? ఎలా ఎడ్యుకేట్ చేస్తారు అలాంటి వాళ్ళని?
1: ఇప్పుడు మీరు ఇందాక శాస్త్రీయ సంగీతంలో కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి, అవి పాటించాలి అది ఇది అన్నారు. నా పాయింట్ ఏంటంటే, అంటే ఒక వర్గం వాళ్ళని నేర్చుకోకపోవడం, నేర్చుకుని ఇవ్వకపోవడం అనేది దట్ వాజ్ నాట్ ద పాయింట్. అది ఎలాగో ఉంది, వి అడ్రస్ డెట్. బట్ శాస్త్రీయ సంగీతంలో నిబంధనలు ఉంటాయి, ఐ అండర్స్టాండ్ అండ్ ఐ రెస్పెక్ట్. కానీ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, శాస్త్రీయ సంగీతం మాత్రమే సంగీతం, సంగీతం శాస్త్రీయ సంగీతం మాత్రమే. ఇక్కడ ఇది ఇక్కడ ఇప్పుడు హిప్ హాప్ అనేది ఒక సామాన్యులని కూడా, అంటే ర్యాప్ హిప్ హాప్ అనే ఒక కల్చర్ అతి సామాన్యులని కూడా ఎంపవర్ చేయగలిగిన కల్చర్. అందుకనే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ టుడే, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ట్ ఫార్మ్స్. వై? బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెసిబుల్ ఆర్ట్ ఫార్మ్స్.
0: ఎవ్రీబడీ
1: యాక్సెసిబుల్. సామాన్యులని కూడా నువ్వు వచ్చి మైక్ పట్టుకో, నీ కథని చెప్పు, నువ్వు ఎదుర్కొన్న సమస్యలు వాటి గురించి నువ్వు నీ గళమెత్తి చెప్పు, మాట్లాడు అని. సో అతి సామాన్యులను కూడా ఎంపవర్ చేయగలిగింది. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద లైన్ దట్ వీఆర్ మిస్సింగ్ అవుట్. సో అందరినీ వెల్కమింగ్ ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ ఎనీథింగ్ అండి, బీట్ బిజినెస్, బీట్ ఆర్ట్, ఎనీథింగ్, ఇట్ షుడ్ ఆల్వేస్ బి వెల్కమింగ్, ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఇన్వైటింగ్. మనం ఎప్పుడైతే దానిలో ఒక క్లాసెస్ ఎప్పుడైతే మనం దానిలో వేస్తామో, దానికి ఆ లాంజిబిలిటీ ఉండదు. ఇట్ విల్ డై డౌన్ అట్ సమ్ పాయింట్ బికాస్ హ్యూమన్స్
0: రెస్ట్రిక్టివ్ ఆర్
1: రెబెల్స్ బై బర్త్. హ్యూమన్స్ ఆర్ రెబెల్స్ బై బర్త్. దే విల్ రెబెల్ అగెయిన్స్ట్ ఎవ్రీథింగ్ ఈవెన్చువల్లీ. సో యా, సో దానికి మాత్రమే పరిగణన చేయకూడదు అని ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ కమింగ్ టు లైక్ ఇష్టం వచ్చిన పాడి మరి వ్యూస్ వస్తున్నాయి అంటే దానికి, అంటే ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అండి. ఐ ఫీల్ ఎవ్రీబడి టేక్స్ ఆర్ట్. Art is subjective, basically. Everybody consumes art in their own way. వాళ్ళు ఆ పర్టికులర్ వాళ్ళ జీవితంలో ఆ పర్టికులర్ ఘట్టంలో వాళ్ళు ఎలాంటి సమస్యల్లో ఎదుర్కొంటున్నారు, ఎలాంటివి చూస్తున్నారు, ఎలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, లైఫ్ హ్యాపీనెస్ సాడ్నెస్ లైక్ బాధ లైక్ వాట్ ఎవర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు దాన్ని కన్స్యూమ్ చేసుకుంటారు ఆ పర్టికులర్ మ్యూజిక్ ని. సో మనం ఏది గుడ్ మ్యూజిక్ బ్యాడ్ మ్యూజిక్ అని ఏం చెప్పలేం. అంటే లైక్ ఐ ఫీల్ అంటే ఎవరిని మర్డర్లు చేయట్లేదు కదా, రోడ్ మీదకి వెళ్ళి అమ్మాయిలు ఏడిపించట్లేదు కదా, ఇస్ వాట్ ఐ. సో మర్డర్లు చేయట్లేదు కదా, ఇస్ వాట్ ఐ. రోడ్ మీదకి వెళ్ళి అమ్మాయిలు ఏడిపించట్లేదు కదా, ఇస్ వాట్ ఐ. సో
0: అండ్ ఇంకోటి ఇందాక అందాం అనుకున్నాను, అండ్ జస్ట్ మై మైండ్ ఇప్పుడు మాట అంటే మళ్ళీ గుర్తొచ్చింది నాకు. అట్ యువర్ ఏజ్ మీరు ఒక మేజర్ ప్రాబ్లం ఏదైతే బర్నింగ్ సిచ్యువేషన్ ఉందో దానికి రూట్ కాజ్ ఒక ఆర్ట్ ఫామ్ కి ఎక్స్పోజ్ కాకపోవడం అని చెప్పారు కదా ఇందాక. అది చాలా కరెక్ట్, ఇట్స్ వెరీ వెరీ యాప్ట్ అండ్ ఐ విష్ పీపుల్ స్టార్ట్ సీయింగ్ ద లైట్ ఆఫ్ దాట్ అండ్ స్టార్ట్ పుషింగ్ ఇట్ మోర్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఐ నేను ఈ కంట్రీలో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలకి ఆర్ట్ ఫార్మ్స్ నేర్పించడానికి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ అట్లీస్ట్ ఇక్కడైతే అది అవుతుంది. ఐ డోంట్ నో ఇండియాలో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నాకు తెలియదు కానీ ఐ కెన్ నాట్ కామెంట్ అబౌట్ ఇట్, బట్ ఇక్కడ అయితే అవుతుంది. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దోస్ టీచర్స్ హు ఆర్ రన్నింగ్ ద స్కూల్స్, దోస్ పేరెంట్స్ హు గివ్ వాల్యూ టు దట్. సో డెఫినెట్లీ. సో ప్రణవ్, లెట్స్ గెట్ బ్యాక్ టు యువర్ కెరియర్ క్విక్లీ. ఒకసారి మీరు ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ are all the, I know a lot about what experiments you have done, but just quickly okavaila, if you want to just give a gist of what sort of experimentations you've done me ee journey lo okka sari can you talk about those
1: experimentations,
0: what made you do that?
1: So experimentation meer indaka annaru vaadina oka padam undi, something that I really like and which I really own, I hold it like very dear to my heart. సో ఎక్స్పెరిమెంటేషన్స్ ఏ రంగంలో అయినా సరే, ఎక్స్పెరిమెంటేషన్స్ ఎప్పుడవుతాయంటే ఆ పర్టికులర్ రంగంలో మనకి ఎప్పుడైతే అభిమానం ప్రేమ కాస్త పిచ్చి అవుతుందో, వెన్ యూ రీచ్ దాట్ స్టేట్ ఐ ఫీల్ ఎక్స్పెరిమెంటేషన్ హ్యాపెన్ వెరీ న్యాచురలీ. సో నేను ఎప్పుడు అనుకుంటుండేవాడు అండి, నేను మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ లో నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యాను తెలుగు భాష గొప్పతనం, నేను నా కళ్ళతో ఎప్పుడు చూసాను ఐ ఫెల్ట్ నాకు తెలుగు భాష మీద ఉన్నంత పిచ్చి ఎవరికి ఉండదు. ఇన్ని సాహితీ చరిత్రలో అంటే ఇన్ని ఒక ఆల్మోస్ట్ లైక్ ఇన్ని ఒక 10 శతాబ్దాల సాహితీ చరిత్రలో ఇంతవరకు ఎవరికి ఉండదు నాకున్నంత పిచ్చి లేదు అని నేను చాలా గట్టిగా నమ్మేవాడు అనమాట. అలా నేను అనుకుంటున్నప్పుడు నాకు I came across this like wonderful poem okati dvyakshari ani nandi timmana ante 16th shatabdam shri krishna devarayalu ashtadiggaja kavullo okaraina nandi timmana rasina dvyakshari okati evaro oka aina danni oka kavi danni edo interview lu paadadam nenu chusan anamata. Hence shocked అంటే రెండే రెండు అక్షరాలతో, ద్వ్యాక్షరి అంటే బి ప్లస్ అక్షరం, రెండే రెండు అక్షరాలతో రాసిన పద్యం. అంటే ఏ లెవెల్ డెడికేషన్, ఎంత కమిట్మెంట్ ఉంటే వాళ్ళ భాషకి వాళ్ళ క్రాఫ్ట్ మీద అలాంటి ఒక యునిక్ అటెంప్ట్ చేయగలరు అని. సో నాకు ఏదైతే ఒక ఆరోగ్యాన్ని నా తొగర ఉరిగానలేదు కదా, నా భాష నా తొగర. సో అది ఆ హ్యాష్ ట్యాగ్ స్టార్టెడ్ కికింగ్ ఇన్. ఐ వాస్ లైక్ నో, ఐ హావ్ టు డూ దిస్, ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ ఈవెన్ మోర్ మ్యాడర్ దెన్ దట్ పోయిట్. నంది తిమ్మల కన్నా నాకు ఇంకా ఎక్కువ పిచ్చిందని నిరూపించుకోవాలి ఇప్పుడు నాకు. ఐ వాంట్ ప్రూవ్ ఇట్ టు మైసెల్ఫ్. సో లైక్ అదే రాద్దామని. సో అక్కడ సాధారణంగా ఒక పద్యం అంటే ఏంటి, ఆ 16th శతాబ్దంలో ఒక పద్యం రాయడం అంటే పద్యానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక ఛందస్సు ఉంటుంది, ఒక 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో రాస్తూ ఆ కాలంలో అన్ని దేవుడికి అంకితం ఇచ్చేవాళ్ళు కదా ఆ టైంలో. సో అలా అంకితం ఇస్తూ రాసినదే అది. సో ఆయన 4 పాదాల్లో రాస్తారు, 4 లైన్లు రాస్తే నేను ఒక 2 నిమిషాల పాటు చేశాను ఆ పాట. ఐ వాంటెడ్ టు కీప్ పుషింగ్ మై సెల్ఫ్, పుషింగ్ మై ఆర్టిస్టిక్ బౌండరీస్.
0: Wow.
1: And without the language that wouldn't have happened. I'll always come back. I feel like I've done a great thing. Chala inta prapanchamlo evaru chesundado ilantidi ani anukunna pratisari I'll say because this is because of the language. It's because of the language. Language empower listener nanno. It's not me. It's the language. So I wanted to challenge, I wanted to push my artistic boundaries. అందుకనే ఆయన 4 పాదాలు రాస్తే నేను ఒక 40 లైన్లు రాశాను నేను దాని మీద, జస్ట్ ఆ 2 అక్షరాలు వాడుతూ, విచ్ ఇస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఐ ఫీల్ లైక్ ఇట్స్ అల్టిమేట్లీ ఐ గెట్ ఇన్స్పైర్డ్, లైక్ ఐ స్టడీడ్ ద గ్రేట్స్, ఐ హావ్ ఇన్స్పైర్డ్, లైక్ ఐ గాటన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సచ్ లెజెండ్స్ అండ్ ఇవాళ అది అలాంటి ఒక కాన్సెప్ట్ ని ఇవాటి తరానికి తీసుకొచ్చి ఇవాళ యూత్ ఫేస్ చేసేది ఎక్కువ ఒక బ్రేకప్, ఒక లవ్ బ్రేకప్ మీద రాయడం, అది ఇస్ వాట్ లైక్ సంథింగ్ ఐ రియలీ చెరిష్ లైక్ ఆన్ మై లైఫ్ సంథింగ్. సో దట్ స్టూడ్ అవుట్. సో ద్వ్యాక్షరి
0: కెన్ వి హియర్ బట్
1: ఓ యా నీ నామమ్మను మన నమ్మును నేను మాననేమైనా, నీ నామ మన నమ్మును నేను మాననేమైనా, నీ మనమున నా నామ మన నమ్మను మానమైన, నీ నామ మన నమ్ముని నేను మాన నేమైనా, నా నామము నీ మనమున మన నమ్ముని నేను నమ్మను, నిన్ను నమ్మి నమ్మి నా నెమ్మనముని నేనమ్మను, మన్నే నిన్నైనా మిన్నే మన్నైనా నీ నామ మన నమ్మును నేను మాననేమైనా, మిన్నానే మన్ననమే నన్నెన్ని నా మనము నాన నేను నీ మననమ్మాన నేను, నీ నీ నన్నే మీ నాన్నెన్నెన్నన్నా నా మనము నాన నేను నీ మననమ్మాన నేను, మానిన నామనమే మన్ను మన్నవునేమైనా మానిన నామనమే మన్ను మన్నవును, నీ మననమున్న నేనన్నమైన మానుమైన నీ మననమున్న నేనన్నమైన మానుమున్న మీనాన్న నిన్న మానాన్న నిన్ను నన్నెన్నన్నా మాన నే నీ మననమ్మును.
0: ఎక్సలెంట్. ఆ లాస్ట్ మీనాన్న మానాన్న అనేది తప్ప మిగిలినంతా యాక్చువల్లీ దేవుడికి కూడా ఆపాదించుకోవచ్చు. మనం బాగా బికాస్ మీరు చెప్తుంటే ఐఎమ్ యాక్చువల్లీ కనెక్టింగ్ టు సంథింగ్ ఎల్స్. ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్.
1: ర్యాప్ పుట్టిన ఇన్ని దశాబ్దాల వరకు ఇలాంటి ఎక్స్పీరియం అవలే. సో ద హోల్ పాయింట్ ఆఫ్ డూయింగ్ దిస్ ఇస్ తెలుగు భాషలో ఇంత యునిక్ సాధ్యం అవుతున్నాయి కాబట్టి ఐ వాంటెడ్ అ క్విక్ వే టు టర్న్ ద వరల్డ్స్ ఐస్ టువర్డ్స్ ది లాంగ్వేజ్. ప్రపంచం నోటీస్ చేయాలి ఇప్పుడు ఇలాంటి ఒక అంటే హిప్ హాప్ ర్యాప్ పుట్టి ఇన్ని దశాబ్దాలలో కూడా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఏమని చేయలేదు. సో అది ఎక్కడో ఇండియాలో ఎక్కడో దక్షిణ భారతదేశంలో తెలుగు అనే ఒక భాష నుంచి వచ్చిందా? లెట్స్ టేక్ నోటీస్, లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఐ వాంటెడ్ ద వరల్డ్ టు టేక్ అ లుక్. సో అక్కడి నుంచి పుట్టింది అది, అక్కడి నుంచి ఆ పిచ్చి అందుకే ఉంటారు కదా. సో అక్కడి నుంచి పుట్టింది అనమాట. అండ్ ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ చేస్తానో ఐ రియలీ ఎంజాయ్ అండి, బికాస్ లైక్ ఇట్ పుషెస్ యువర్ ఆర్టిస్టిక్ బౌండరీస్. ఐ ఫీల్ ఆల్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ లైఫ్.
0: Yes, yes, everyone should. So, a quick question. ఇప్పుడు ఇందులో ఉన్న తెలుగు సరే మీరు దీనైతే కంప్లీట్లీ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఏ స్టైల్ అనుకుందాం, ఇది అర్థం కాని యూత్ ఉన్నారు అనుకోండి, అంటే మీనింగ్ తెలియని వాళ్ళకి, హౌ డూ యూ కమ్యూనికేట్ దట్? డూ యూ లైక్ ఇఫ్ యూ ఆర్ పర్ఫార్మింగ్, డూ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టు దెమ్, దీని మీనింగ్ ఇది ఇట్లాగా వస్తుంది అని?
1: ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెస్పసీతో ఉందని సాంగ్ ఎంత మందికి అర్థం అవుతుంది? So I feel this will bounce anybody. This will make anybody bounce their, like, by, off their feet, I feel. So it's the rhythm, the language rhythm, and madness. It'll be infectious. Just if you spend time, you will definitely understand. It's not something very alien. And motherhood is like the most core emotion. Amma anedi chala oka core emotion kadandi. It's very and imagine someone else coming and like separating you from your mother. It's not something that you know people understand how deep, how painful it is. So adi talli anedi oka physical like being kaabatti you'll feel that pain immediately. బట్ అమ్మ భాష అనేది ఒక ఫిజికల్ అది కాదు, ఇట్స్ వెరీ స్పిరిచువల్, ఇట్స్ వెరీ మెంటల్. భాష అనేది ఇట్స్ వెరీ సౌండ్, సౌండ్ కి రిలేటెడ్, ఇట్స్ నాట్ లైక్ ఫిజికల్ థింగ్. అది వై వర్డ్స్ ఎఫెక్ట్ అలాట్, వై వర్డ్స్ ఇంపాక్ట్ అలాట్, ఇట్స్ ద సౌండ్. సో ఫ్రీక్వెన్సీ, భాష అనేది ఫ్రీక్వెన్సీ అండి. ఐ ఫీల్ ఎనీ లాంగ్వేజ్ ఫర్ దాట్ మ్యాటర్, కొన్ని కోట్ల మంది ఒక భాషలో, భాష అంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో సంభాషించుకోగలుగుతున్నారంటే వాళ్ళ డైలీ లైఫ్ లో that frequency or that language is powerful. Respect that language. అందుకే మన తెలుగు వాళ్ళు నేను పాటలో కూడా అదే చెప్తుంటా, అన్య భాషని గౌరవించాలి, అమ్మ భాషని ప్రేమించాలి, అమ్మ భూమిని పూజించాలి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ లాంగ్వేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ సో యూనిక్. ఐ ఫీల్ మన తెలుగు వాళ్ళలో ఇట్స్ వెరీ లైక్ వీ హ్యావ్ దాట్ ఇన్ ఆర్ డిఎన్ఏ, దాట్ వీ హ్యావ్ ఆల్ ద లాంగ్వేజెస్ హియర్. తెలుగు భాష ఒక అమ్మ లాంటిది అనమాట. మనకి సంస్కృతం ఉంది, ఉర్దూ ఉంది, తమిళం ఉంది, కన్నడ ఉంది, చాలా చాలా లాంగ్వేజ్ ఉంటాయి. వీఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దోస్ లాంగ్వేజెస్, మేక్ నో మిస్టేక్. ఇట్స్ నాట్ బికాస్ యూ ఆర్ లివింగ్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ షాడోస్ అండ్ యూ మనకి సొంత కాళ్ళ మీద అంటే సొంత భాష మీద నిలబడే సత్తా లేదు అని డోంట్ టేక్ ఇట్ లైక్ దట్, డోంట్ ట్రై టు ట్విస్ట్ ఇట్ లైక్ దాట్. తెలుగు భాష ఒక అమ్మ లాంటిది. వీ వెల్కమ్ సంస్కృత్, వీ వెల్కమ్ తమిళ్ ఇన్ టు అవర్ లాంగ్వేజ్, వీ వెల్కమ్ ఉర్దూ ఇన్ టు అవర్ లాంగ్వేజ్. అండ్ లైక్ దట్స్ వై ఐ ఫీల్ లైక్ అదే దైవ భాష అంటారు సంస్కృతంలో, సంస్కృతం అనేది దైవ భాష అంటారు. ఐ ఫీల్ అతి సామాన్యులకు కూడా సంస్కృతాన్ని అందించే తెలుగు అసలైన దైవ భాష ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఇట్స్ లైక్ మదర్ అండి ఐ ఫీల్ లైక్ వీ హ్యావ్ వీఆర్ వెరీ అంటే తెలుగు కల్చర్ కూడా అలాంటిది. వీఆర్ వెరీ వీఆర్ గ్రేట్ హోస్ట్. మన మన ఆతిథ్యం చాలా
0: వెరీ వెల్కమింగ్,
1: వెరీ వెల్కమింగ్. లాంగ్వేజ్ కూడా అదే, వీఆర్ ద ట్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఎలా అయితే వెల్కమింగ్ ఉందో మనం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మన మన దగ్గర తెలుగు నేల మీద వేరే భాషల వాళ్ళు వచ్చినా కూడా మనం వచ్చి రాని వాళ్ళ భాషలోనే మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు వెళ్ళాలి. దే ఆర్ గ్రేట్ హోస్ట్. సో దట్స్ ఇట్స్ లాంగ్వేజ్. అండ్ అది మాత్రం ఎప్పుడు మనం అది వీ షుడ్ నెవర్ లెట్ దాట్ క్వాలిటీ డై డౌన్. వి గాట్ టేక్ ప్రైడ్ ఇన్ దట్ క్వాలిటీ.
0: So right now, what how I feel is, Neeru, you, the direction that you have taken is definitely a path to be for the younger generation. We really hope to see Repu Samajinlo oka chala strong marpu raavali, yuvatara marpu raavali, vaalla aalochana vidhanamlo, vaalla lifestyle lo, more of a responsible thought process. I'm not saying the younger generation is irresponsible. All I'm saying is there is probably an oversight about a lot of things and taking few things for granted in life. Manam chala privileged position lo unna vaallandaru realize avvali, హెల్ప్ చేయగలిగిన వాళ్ళని హెల్ప్ చేయాలి. ఇలాంటివి చాలా జరగాలి, అలాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ రావాలి సమాజంలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అండ్ మీరు వాట్ ఆర్ యూ డూయింగ్, ఐ విష్ దట్ యూ డూ మోర్ అండ్ మోర్ సచ్ ఎక్స్పెరిమెంట్స్. వి విష్ టు సీ యూ హియర్ ఇన్ డాలస్. ఎప్పుడో ఒక రోజు రేడియో సర్బి తరపున మీద ఒక షో ఇక్కడ మనం ఆర్గనైజ్ చేయాలి అని మా కోరిక. హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్. గాడ్స్ గ్రేస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. And we wish, we pray, meeku bhagavantudu inka dhairyanni, manodhairyanni and manchi aarogyanni, beautiful opportunities ni inka ivvali ani. We want to see you glorify Telugu language at the world stage very, very soon.
1: Before I wrap up, I would like to congratulate you all, first of all. Ante desalu daati kuda తెలుగు దనాన్ని అలాగే యూర్ కీపింగ్ ఇట్ లైవ్, విచ్ ఇస్ రియలీ లైక్ గ్రేట్. అండ్ మీరు అదే కీప్ ద స్పిరిట్స్ అప్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్. మిగతా మిమ్మల్ని చూసి మిగతా చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళ వాళ్ళ చోట్ల తెలుగు ఒక కమ్యూనిటీ ఇంకా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ జస్ట్ ట్రస్ట్ దట్ ఆల్ ఆఫ్ యూ హూస్ వాచింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, యూ గైస్ ఆర్ ద కూలెస్ట్. ఎందుకంటే మీరు దేశాల దాటి కూడా తెలుగుని అలా బతికించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఫెస్టివల్స్ అంటే పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం దగ్గర నుంచి సినిమాలు కళల్ని ఎంబ్రేస్ చేసి దాన్ని ఎంజాయ్ చేయడం వరకు అండ్ కళాకారుని సపోర్ట్ చేయడం వరకు, ఒక ఒక వ్యక్తి ఒక కమ్యూనిటీ సూపర్ కూల్ అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. యూ గైస్ ఆర్ సూపర్ కూల్. అక్కడ ఉంటూ కూడా యూ కీపింగ్ ఎవ్రీథింగ్ అలైవ్.
0: థ్యాంక్ యూ ప్రణవ్. Once again, thanks a lot and I really wish you all the very best.
2: రేడియో సురభి రీవిజిట్.
3: విజిటింగ్ స్కూల్ అనుకొని ఏం లాభం?
2: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
4: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
5: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukunna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthrugistu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హాయ్ బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పుడాగా నువ్వు చేసినావు, నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభితి టూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు ఇంకా ఫ్యూ మినిట్స్ ఉంటాను, ఇంకో 20 నిమిషాల పాటు. సో హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? ఎలా ఉండింది? హౌ వాజ్ ద హౌ డిడ్ యూ లైక్ దట్ కాన్వర్సేషన్? నాకైతే ఆఫ్టర్ టాకింగ్ టు ప్రణవ్ చాలా చాలా విషయాల్లో ఒక పక్క బోల్డ్ అంత మోటివేషన్ వచ్చింది, ఒక పక్క బోల్డ్ అంత ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ ఐ మీన్ ఇట్స్ హార్టనింగ్ టు సీ ఒక నాన్ కన్వెన్షనల్ ప్యాత్ చూస్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఎంత కష్టం ఉంటుంది, హౌ మచ్ ఆఫ్ అప్ హిల్ టాస్క్ ఇట్ ఈస్ అనేది ఆ దారిలో వెళ్లే వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం అవుతుంది. ఇంత చూస్తే వీ కెన్ ఇమాజిన్ అనుకుంటాం, కానీ నో, ఆనెస్ట్లీ వీ కెన్ నాట్ ఇమాజిన్. ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. ఒక పక్క తను నమ్మిన సిద్ధాంతాలకి, తను నమ్మిన ఒక దారికి తను కట్టుబడి ఉంటూనే ఇంకో పక్క వాట్ డస్ దిస్ వరల్డ్ ఇవాల్టి ప్రపంచానికి ఏం ఇవ్వాలి అని ఆలోచిస్తూ దాన్ని సమన్వయంగా చూసుకుంటూ హౌ ఈజ్ హీ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ అనేది చాలా, ఇట్ వాస్ వెరీ, ఐ రియలీ ఎంజాయిడ్ మై కాన్వర్సేషన్ విత్ ప్రణవ్ చాగంటి, అభినవ కవి. చాలా చాలా బాగుండింది అనిపించింది, అండ్ ఐ హోప్ మోర్ అండ్ మోర్ యంగ్స్టర్స్ గెట్ ఇన్స్పైర్డ్. ఓకే, సో లెట్స్ గెట్ టు ద కాన్వర్సేషన్ వన్స్ అగైన్. మళ్ళా మీ అందరికి రిమైండ్ చేయాలి, అఫ్ కోర్స్ అప్కమింగ్ జాతర జూన్ 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోతోంది. మీరు radiosurabhi.com/RSJ వెబ్సైట్ కి వెళ్తే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ జాతర వీఆర్ కండక్టింగ్ సంథింగ్ కాల్డ్ మెగా పవర్ లీడర్ బోర్డ్. దాట్స్ వన్ ఫన్ గేమ్ దట్ ఈస్ బ్రాట్ టు యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. అండ్ ఈ మెగా పవర్ లీడర్ బోర్డ్ ప్రతి సాటర్డే 11:30 to 12:30 సిగ్నేచర్ షోలో ఈ గేమ్ ఆడొచ్చు. మీరు అందులో భాగస్వాములు అవ్వచ్చు. యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దట్ లీడర్ బోర్డ్. అండ్ అలాగే ప్రతి ట్యూస్డే కూడా ఈ మధ్య యాడ్ చేస్తాం బికాస్ ఆఫ్ ద పాపులర్ డిమాండ్. 5:30 to 6:30 మధ్యలో యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్. అండ్ దాంతో పాటు మైక్లెస్ మెలడీస్ ఇస్ కమింగ్ టుమారో. లెట్స్ డూ దిస్. అండ్ దిస్ ఇస్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్. ఇఫ్ యూ లైక్ అ లిటిల్ జామింగ్ సెషన్, మీరు మ్యూజిక్ ని, మెమరీస్ ని, ఆ మ్యాజికల్ వైబ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో వచ్చి సేయండి, జాయిన్ అస్ బికాస్ ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్ హ్యాపెనింగ్ 7:30 PM to 10 PM స్వదేశీ క్యాజిల్ హిల్స్ లో జరుగుతోంది, లూయిస్విల్ లో. నో స్టేజ్ ప్రెజర్, నో కాంపిటీషన్, లో జస్ట్ ప్యూర్ మ్యూజిక్, గుడ్ పీపుల్, అమేజింగ్ పీపుల్ అరౌండ్ మేము అందరం ఉంటాం. సో అన్ఫర్గెటబుల్ మెమరీస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్, స్నాక్స్ విల్ బి ప్రొవైడెడ్. సో డెఫినెట్లీ కమ్ ఆన్ ఇన్ అండ్ లెట్స్ ఎంజాయ్ అండ్ షేర్ ద వైబ్. అండ్ ఈ పాట తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం.

Welcome back to Surabhi Detour. We just have few more minutes to finish today's show. So, let me remind you, T-Pad Spring Fest. మీ అందరికీ తెలిసినట్టుగా ఏప్రిల్ లో జరగవలసిన స్ప్రింగ్ ఫెస్ట్ అప్పట్లో వెదర్ అనుకూలించినందువల్ల May 17th అంటే ఈ వీకెండ్ ఆదివారానికి పుష్ చేశారు. ఇట్స్ హ్యాపెనింగ్ అట్ ద బ్యూటిఫుల్ గ్రాండ్ స్కేప్, 4 PM నుంచి 10 PM దాకా. అక్కడ లార్డ్ ఆఫ్ వెండబూజ్ ఉంటాయి, డెలిషియస్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ షాపింగ్ అండ్ ఫన్ అండ్ మ్యూజిక్ ఉంటుంది, బికాస్ దే హ్యావ్ ఎం లైవ్ బ్యాండ్ పర్ఫార్మింగ్ ఫర్ యూ ఆన్ ద స్టేజ్ లైవ్ దేర్. అండ్ స్ప్రింగ్ నైట్ లైట్స్ లో having that kind of fun is something that you definitely want to be with your friends and family. Tappakunda friends and family ni teeskuni ee magical spring evening ki happy ga velli enjoy cheyandi. This is also a free entry, free parking event, so don't miss. Also, there is one more most important event that's happening this weekend, which is coming to you from Second Skin. Second Skin, ee May 16-17. Hyderabad nunchi mari meekosam timeless experience andinchadaniki Second Skin is bringing you all the awesome type of sarees. Just yesterday I had been there, I've checked their collection, sneak peek anni kadu konni chusachanu, chaala chaala baagundi vaalla collection. Stunning silks, banaras kanchi, టిష్యూ సారీస్ అండ్ జామ్దానీస్ అండ్ వాట్ నాట్, దే హ్యావ్ సో మెనీ థింగ్స్. నాకు హాఫ్ ద టైమ్ ఐ కెన్ నాట్ ఈవెన్ రిమెంబర్ సమ్ సారీ టైప్స్ కాబట్టి అన్ని చెప్పలేకపోతున్నా, కానీ ఈచ్ వన్ ఇస్ సో అమేజింగ్, సో డోంట్ మిస్ దిస్ షో. పండగలు, పెళ్లిళ్ళు, గ్రాడ్యుయేషన్ పార్టీస్, ఈవెంట్ ఏదైనా సరే, జస్ట్ యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్, ద బ్రాండ్ దట్ యు నో. This is happening on May 16th and 17th, 12 PM నుంచి 7 PM దాకా, అంటే శని ఆదివారాలు రెండు రోజులు మీరు హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు. 608 సౌత్ వ్యాలీ ర్యాంచ్ పార్క్ వే యూనిట్ 108 లో జరుగుతుంది. రైట్ నెక్స్ట్ టు ఇండియా బజార్ ఉంటుంది, వ్యాలీ ర్యాంచ్ లో ఇండియన్ బజార్ కి ఆపోజిట్ సైడ్, ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. సో చెక్ దట్ అవుట్ ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్. దే హ్యావ్ ద ప్రివ్యూ ఆన్ 15th. సో గో టు సెకండ్ స్కిన్ .usa ఆర్ ఇన్స్టాగ్రామ్ లో కూడా సెకండ్ స్కిన్ మీరు ఫాలో అవ్వచ్చు, ఆర్ యూ కెన్ కాల్ దెమ్ 9728295201. There's another, actually two more quick updates. Meekenti ante Hareli, as you know, Hareli Prosper location is coming. That's the big news that you have. The Hareli Fresh Market is opening their fourth store with a special soft launch happening on May 15th, which is tomorrow. Get ready for fresh vegetables, authentic flavors, quality groceries and exciting launch offers waiting just for you. Visit their brand new Hareli Fresh Market at 5530 West University Drive, Prosper. Mark your calendars, bring your family, don't miss the exclusive launch offers during this soft opening celebrations on May 15th, that is tomorrow. అది విషయం. ఆల్ రైట్, మరి మనము నెక్స్ట్ పాట వినేసి వచ్చేద్దాం. బిఫోర్ ఐ సే, యాక్చువల్లీ నేను మీకు ఇప్పుడే బాయ్ బాయ్ చెప్పేయాలి అనుకుంటాను, బికాజ్ ఈ పాట తర్వాత అంత టైం నాకు ఉండదు. సో this is the time I really have to say bye to you, because Anu is right here to take you through her non-stop entertainment show, full on josh and full on volume. To Anu vachesindi 7 to 9, she's going to rock it. She also has a very special game to take you all through, and that is also going to be fun part of Jatra. Swadeshi is bringing this special game to you, so stay tuned with Anu all the way till 9 PM. And నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుసుకుంటాను. Until then, see you all tomorrow. So have a fantastic rest of the evening. Stay happy, stay peaceful, stay fit and stay positive. Signing off, Rajeshwari.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Anni pettukunnandra idigo.